శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 13వ తేదీ, బుధవారం. శ్రోతలకు శుభోదయం.

0: శ్రోతలు పి సుశీల బృందం ఆలపించిన దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: This is Akashwani, the news read by Shagun Chopra. The Central Bureau of Investigation, CBI, has registered a case in connection with an alleged paper leak in the conduct of the National Eligibility Cum Entrance Test on NEET UG 2026. The agency has registered the case based on a written complaint.

భక్తిరంజని. ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమంలో కదలి రావయ్య స్వామి వినాయక భక్తి గీతాలు వింటారు. గానం ఆకాశ.

శ్రోతలు భక్తిరంజని కార్యక్రమంలో కదలి రావయ్య స్వామి వినాయక భక్తి గీతాలు వింటున్నారు. గానం చేసిన వారు శ్రీ ఆకాష్, శ్రీ వరప్రసాద్ బృందం.

శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కదలి రావయ్య స్వామి వినాయక భక్తి గీతాలు విన్నారు. గానం చేసినవారు శ్రీ ఆకాష్, శ్రీ వరప్రసాద్ బృందం. రేపటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ గురుదత్త గాన చరితామృతం శ్రీ కె రామాచారి గానంలో వింటారు. మరి ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ. ఇవాల్టి సూక్తిసుధలో స్థితప్రజ్ఞత ఈ అంశం గురించి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారి హితోక్తులు వింటారు.
1: స్థితప్రజ్ఞత లక్షణాలు. స్థితప్రజ్ఞుడు లేదా స్థితప్రజ్ఞురాలు అంటే కష్టసుఖాలను కలిమిలేములను భోగ

భాగ్యాలను దారిద్ర్యాలను మాన అవమానాలను సమానంగా తీసుకునే పురుషుడు లేదా సమానంగా తీసుకునే స్త్రీ అని అర్థం. శివప్ప స్వామి తన తత్వగీతాల్లో స్థితప్రజ్ఞ లక్షణాలను ఈ విధంగా చెప్పాడు.

అన్నమైతేనేమిరా, ఇలా సాగుతుంది ఈ తత్వగేయం. మధురాన్నమైతేనేమి, మాడిన అన్నమైతేనేమి, ఏదో ఆకలిగా ఉన్నప్పుడు ఇంత కడుపులోకి వేసుకుంటే చాలు. ఇంగ్లీష్లో కూడా ఈట్ టు లివ్ బట్ నాట్ లివ్ టు ఈట్ అనే సూక్తి ఉంది. బ్రతకడానికి తిను కానీ తినడం కోసమే బ్రతకవద్దు. లేపు మంచమైతేనేమి, చాపతుంటలైతేనేమి, పాలిమాలిన పాపి ఘటం పొర్లి లేచేటందుకు, పుత్రులైతేనేమి నీకితరులైతేనేమి, ఎవరైతేనేమి నీ వెంట రానందుకు, సుఖము కలిగితేనేమి దుఃఖం కలిగి

శక్తి ఉంది. బ్రతకడానికి తిను, కానీ తినడం కోసమే బ్రతకవద్దు. లేపు మంచమైతేనేమి, చాపతుంటలైతేనేమి, పాలిమాలిన పావి ఘటం పొర్లి లేచేటందుకు, పుత్రులైతేనేమి నీకితరులైతేనేమి, ఎవరైతేనేమి నీ వెంట రానందుకు, సుఖము కలిగితేనేమి దుఃఖము కలిగితేనేమి, హుకుము వస్తే అంటే దైవాజ్ఞ వస్తే సగము పారవేసి పోయేటందుకు, ఈ విధంగా పుట్టగోసి అయితేనేమి పుట్టబొత్తల పొడమిలోన పూడిపోయేటందుకు, చింత కలిగితేనేమి సంతోషమైతేనేమి సంతబేరంలాగా చేసుకొని సాగిపోయేటందుకు, మానమైతేనేమి అవమానమైతేనేమి గురుదేవుని కరుణ పొందేటందుకు అని పామరులకు కూడా అర్థమయ్యే భాషలో ఈ తత్వకారుడు చెప్పాడు. ఇలా అన్నిటినీ సమానంగా భావించి సమన్వయించుకొని నడుచుకునే వ్యక్తినే స్థితప్రజ్ఞుడు లేదా స్థితప్రజ్ఞురాలు అంటారు. తిరుమలాచార్య కవి కూడా తన యుగగీత కావ్యంలో ఇలా చెప్పాడు. అద్దం

0: అద్దంలో చూసి నిజాన్ని గ్రహించమని, అదే సత్యమైనది చూడు, అద్దాన్ని చూసి నీ నిజ ప్రతిబింబాన్ని హత్తుకో, తర్వాత అద్దాన్ని చూసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మళ్ళీ దాన్ని తుడిచిపెట్టి వెళ్ళిపోమ్మన్నాడు. మధ్యలో వచ్చిన అధికార హోదాలకు కానీ, మధ్యలో వచ్చిన ధనమాన్యాలకు కానీ మురిసిపోతే మురిసిపోవచ్చు కానీ, ఉప్పొంగిపోయి సంతోషపడవచ్చు కానీ గర్వం మాత్రం పడకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక ఫకీరు విధివశాత్తు రాజు అయినప్పటికీ తాను ఎప్పుడూ ఫకీరుననే విషయాన్ని గుర్తుంచుకోవడం కోసం ప్రతిరోజు ఫకీరు వేషం వేసుకొని అద్దంలో తన రూపం చూసుకునేవాడని, గర్వపడకూడదని, తాను బుద్ధి చెప్పుకునేవాడని పెద్దలు అనూచానంగా చెప్పుకునే దృష్టాంతాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక రాజ్యంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కొత్త రాజును ఎన్నుకునే విధానం ఉండేది. ఆ ఎన్నుకునే విధానం ఎలా ఉండేదంటే, ఆ రాజాస్థానంలో ఉండే ఏనుగు తొండానికి పూలదండ అందిస్తారు. ఆ పురవీధుల గుండా తిరుగుతూ ఎవరో ఒకరి మెడలో పూలదండ వేస్తుంది. ఇక 12 ఏళ్లు ఆ రాజ్యానికి వాడే రాజు. 12 ఏళ్లు అయిన తర్వాత అతడు రాజు కోశాగారం నుంచి ధనకనక వస్తు వాహనాదులు ఏమీ తీసుకుపోరాదు. అది నిబంధన. ఆ నిబంధన ప్రకారం ఒకరోజు ఏనుగు పూలదండను తొండంతో పట్టుకొని పురవీధుల గుండా పోతూ ఉంది. అందరూ అర్రులు దాచి ఏనుగు ముందుకు పోతున్నారు. మా మెడలు వేస్తే బాగుంటుంది కదా, తాను రాజు అయిపోతాం కదా అనే ఉద్దేశంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ ఏనుగు ఎందరో అర్రులు దాచి నిలబడ్డ వారికి వేయకుండా ఎక్కడో ఒక మూలన నక్కి ఉన్న ఒక ఫకీరు మెడలో ఆ పూలదండను వేసింది. నాకు ఆ రాజ పదవి వద్దు మొర్రో అని మొత్తుకున్న నిబంధనల ప్రకారం నువ్వే రాజువి ఈ రాజ్యానికి అని లాక్కెళ్లారు. రాజు ఎలా నడుచుకోవాలో, ఎలా శాసించాలో, పరిపాలన ఎలా చేయాలో శిక్షణ కూడా ఇచ్చారు. ప్రజలకు చక్కని పరిపాలన అందిస్తున్నాడు. రాజు అయినప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం పూట ఒంటరిగా గుర్రం వేసుకుని ఒక పాడుబడ్డ గుళ్ళోకి వెళ్ళి కొద్దిసేపు ఉండి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఇది అతని దినచర్యలో భాగం. దీన్ని పసిగట్టాడు ప్రధానమంత్రి. 12 ఏళ్ల తర్వాత ఇతన్ని కట్టుబట్టలతో బయటికి పంపిస్తారు కాబట్టి ఇప్పటి నుంచి ఆ పాడుబడ్డ గుళ్ళో ఎక్కడైనా గుంత తవ్వి ధనం కానీ కనకం కానీ పాతిపెడుతున్నాడా అన్న అనుమానంతో ప్రధానమాత్యుడు ఈ రాజుకు తెలియకుండా అనుసరించాడు. ఏం చేస్తున్నాడో చూద్దామని రాజు ఆ గుడివైపు పోతూ తనను ఎవరైనా చూస్తారేమో అని అప్పుడప్పుడు వెనక్కి చూస్తున్నాడు. మళ్ళీ ముందుకు పోతున్నాడు. దీంతో ప్రధానమంత్రికి తన అనుమానం మరింత బలపడింది. ఈ రాజు తాను రహస్యంగా దాచుకున్న నిలువుటద్దాన్ని బయటకు తీసి గోడ కానించాడు. రాజు వేషం ఊడదీసి ఫకీరు వస్త్రాలను ధరించాడు. అద్దంలో ఉన్న ప్రతిబింబంతో ఇలా మాట్లాడసాగాడు. ఒరే ఫకీర్, ఇది నీ నిజమైన స్థితి, ఖబర్దార్. ఆ రాజపదవి శాశ్వతమైనది కాదు, దాన్ని చూసి ఎప్పటికీ గర్వపడవద్దు. రాజపదవికి అలవాటు పడి నీ నిజమైన స్థితిని మర్చిపోవద్దు అని మళ్ళీ తనకు తానే బుద్ధి చెప్పుకున్నాడు. ఫకీరు వస్త్రాలను ఊడదీసి అక్కడే కట్టగట్టి రాజవస్త్రాలను ధరించి గుర్రం వేసుకుని చకచక రాజాస్థానానికి బయలుదేరాడు. విస్తుపోవడం ప్రధానమాత్యుడు వంతు అయింది. ఎంత సంయమనం కలిగిన వాడు ఇతను, ఎంత గర్వం లేని వ్యక్తి ఇతను అనుకున్నాడు. 12 ఏళ్లు దగ్గర పడే కొద్దీ ఇంతకు మునుపటి రాజులు తెగ బాధపడుతూ ఉండేవారు. ఆ నిజమైన స్థితిని అద్దంలో చూసుకున్నట్టుగా తన మనసులో కూడా భావిస్తున్నాడు కాబట్టి ఏమాత్రము దుఃఖపడకుండా సంతోషంగా ఉంటున్నాడు కదా అనుకున్నాడు ప్రధానమంత్రి. అది స్థితప్రజ్ఞుడి ప్రవర్తన. మానవులం కాబట్టి గర్వం వస్తుందేమని జాగ్రత్త పడ్డాడు. అందుకే తిరుమల కవి అద్దమును చూచి నిజము హత్తుకొనుము అన్నాడు.
1: శ్రోతలంతవరకు సుక్తిసుధ కార్యక్రమంలో స్థితప్రజ్ఞత ఈ అంశం గురించి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారి హితోక్తులు విన్నారు. రేపటి సుక్తిసుధ కార్యక్రమంలో శ్రీ ఎలమర్తి రమణయ్య గారి హితోక్తులు వినవచ్చు.

0: ఇవాల్టి పొలం పనులు కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయం ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకునే ముందు వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: స్టిక్కర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: సుస్థిర వ్యవసాయం వలన సాధించవలసినవి పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక అలాగే ఆర్థిక సమానత. వ్యవసాయంలో సుస్థిరతను సాధించడమే అనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, పరిశోధకులు, ప్రణాళికలు రచించేవారు, వినియోగదారులు, వ్యాపారస్తులు అందరూ కూడా పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వంతు పాత్రను నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిరత వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజ వనరుల ఉత్పాదకతను కాపాడుకోవడం. నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు సహజ వనరుల్లో భాగం. కాల్వల క్రింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావడం లేదు. కాల్వ మొదట్లో రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాల్వ చివరి రైతులకు నీరు అందడం లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడడం వలన నేల చౌడు బారుతున్నది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీని వలన భూమిలోని నీటి పొరలు దెబ్బతినడం, ఉప్పునీరు బావులలోకి చేరడం జరుగుతుంది. భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే వర్షపు నీరు వృధాగా సముద్రం పాలుకాకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలి. కాల్వల క్రింద ఒక పంట కాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానాలను పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. మురుగునీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీసేసిన మురుగునీరంతా ఏదో కొంత విస్తీర్ణంలో చేరేలా ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతాన్ని మామూలు పంటల సాగుకు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం లేదా వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి చేయాలి. పంటల సాగులో నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. అట్లాగే భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతుంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోనికి చేరుతాయి. బావులు, కుంటలు, చెరువులలోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారుతుంది కాబట్టి వాటి వినియోగంలో మెలకువలు పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యను తగ్గించుకోవాలి. అడవులను విచక్షణారహితంగా నరికి తీసివేసి పంటలు సాగు చేయడం జరుగుతుంది. దీనివలన వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాకుండా దీనివలన నేలకోత కూడా పెరిగి అక్కడ భూసారం తగ్గుతుంది. ఆ మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుపోయి ఒండ్రుగా చేరుట వలన ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోతుంది. నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణ కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా ఉపయోగిస్తున్నాము. గతంలో చాలా పనులను పశు

0: శత్రువుల సహాయంతోనే చేసేవారు. దుక్కిదున్నడం, విత్తనం వేయడం, అంతర్కృషి, నీరు తోడడం, రవాణా మొదలైన చాలా పనులకు పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా జరుగుతున్నవి. ఒకేసారి పెట్రోలియం వినియోగం తగ్గించడం వీలు కాదు, కాబట్టి ఇతర ఇంధనాలను వృద్ధి చేసుకుని క్రమంగా పెట్రోలియం వినియోగాన్ని తగ్గించుకోవాలి. గతంలోలాగా పశు సంపదను పెంచుకుని వాటిని కూడా వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. వ్యవసాయం వలన పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. నేలను అధికంగా దున్నడం వలన దుమ్ము రూపంలో గాలిలో కలుస్తుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగుమందుల పిచికారి సమయంలో రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యలు ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. వేగంగా గాలులు వీస్తున్నప్పుడు కూడా దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చడం, అధికంగా భూమిని దున్నకుండా ఉండడం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచడం, నేలను కప్పి ఉంచేలా పంటలు లేదా పంటల అవశేషాలను పరచడం, రసాయనాల వాడకంలో మెలకువలు పాటించడం, ఎడారి ప్రాంతాల్లో జొన్న, సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే కోసి చొప్పను అలాగే వదిలేయడం ద్వారా గాలి సమస్యలను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు లాంటి పంటలను లాభసాటిగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రకంగా దుక్కి చేయడాన్ని తగ్గించే అవకాశాలను ఇంకా అన్వేషించి ఆచరించాలి.
1: శ్రోతలు, పొలం పనులు కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంపై కొన్ని వివరాలను తెలుసుకున్నారు. మరి రేపు ప్రసారమయ్యే పొలం పనులు కార్యక్రమంలో పలు పంటల్లో సస్యరక్షణ ఈ అంశం గురించి మరికొన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

జీవితం మనకు నేర్పే కొన్ని విషయాల గురించి. గెలవచ్చు, గర్వపడకూడదు. భయపడవచ్చు, పారిపోకూడదు. ఓడిపోవచ్చు, కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు, విసిగిపోకూడదు. జీవితం అన్నాక ఇవన్నీ సహజమే. తట్టుకుని నిలబడాలి, భయపడి కూలిపోకూడదు. నేను నివారించలేని ఆపద ఎదురైనప్పుడల్లా ఉపవాసం ప్రార్థన చెయ్యడమే నా మతం. ఇది గాంధీజీ హితోక్తి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

0: అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లా అధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుంటే ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే ఎగినా తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్దరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసిందని డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ గానీ స్టార్ హోటల్స్ గానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకుల్లో ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదేవిధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనేటువంటి మాటను కూడా నిజం చేసే విధంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గత్శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా

0: రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబీ అయితేనేమి, ఆర్యూబీస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము.
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఈరోజు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా పత్రికా సమాచారం వింటారు. అనంతరం చిన్నపిల్లల్లో వచ్చే జ్వరాలు, నొప్పులు, నివారణ మార్గాలు, ఈ అంశం గురించి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రంగన్న దాసరి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 7:15 కాంతి రేఖల్లో వినవచ్చు. 8:00 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:35 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన

తెలుగు సినీ గీతాలు. ఈ కార్యక్రమం 8:35 కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి వినవచ్చు. 9:30 చిత్రాంచలి తెలుగు సినీ గీతాలు. ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 11:00 వివిద్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిద్ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిద్ భారతి విజయవాడ వారి కార్యక్రమాల కొనసాగింపు వినవచ్చు. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిద్ భారతి ముంబై వారి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే. ఇక ఈ మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిద్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిద్ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక ఈ సాయంత్రం 5 గంటలకు ఆడపిల్ల మజాక నాటిక ప్రసారమవుతుంది కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుంటారు. 6:25 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె సీమలు ఈ కార్యక్రమం కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఈ కార్యక్రమం 7:15 వినవచ్చు. మరి ఇందులో నేల తల్లి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమం, అనంతరం జానపద సంగీతం, వాతావరణ వివరాలు, మార్కెట్ ధరలు తదితర అంశాలు వింటారు పల్లె సీమలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 కవి సంగమం ఈ కార్యక్రమం కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇందులో శ్రీ కొప్పుల ప్రసాద్ గారి స్వీయ కవితలు వినవచ్చు. రాత్రి 8:15 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రేడియో నాటక రచయిత శ్రీ ఎస్జీవి అజీజ్, విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ కె చెన్నయ్య గార్లతో ప్రత్యేక పరిచయ కార్యక్రమం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి స్పాట్లైట్ రిలే. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రోతలు ఫోన్ ద్వారా కోరి తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగణం శీర్షికన రాధా గోపాలం చిత్రం నుంచి పాటలు వినవచ్చు. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు ఎప్పటిలాగనే శ్రోతలను అలరించబోతున్నాయి. ఇక 11:00 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు వినండి డాక్టర్ సురేఖామూర్తి ఆలపించిన లలిత గీతం. సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

డాక్టర్ సురేఖామూర్తి గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో

0: ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: జానతే హోనే ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కితే హెల్త్ సిస్టమ్స్ కోఫీ స్ట్రెంగ్థన్ కమారీ కోశిష క్యాకి ఎక్స్పాండ్ కరే ఎఫోర్డబల్ ఔర్ హై క్వాలిటీ హెల్త్ ఔర్ హారా ఫోకస్ ఫోకస్ ప్రివెన్షన్ పర్ ఎర్లీ డిటెక్షన్ పర్ ఔర్ కంటిన్యూమ్ ఆఫ్ కేర్ పర్.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జీ, 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఐఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఐఏడిఎంకే రెండు వర్గాలుగా

0: మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు గాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: మజబూత్ భాషా మహత్వ
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఇవాల్టి కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం చిన్నపిల్లల్లో వచ్చే జ్వరాలు, నొప్పులు, నివారణ మార్గాలు. ఈ అంశం గురించి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రంగన్న దాసరి

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: అంబరాన విరపూసే రవికిరణం ధరణిని దర్శించి నిశ్శబ్ద చీకటులను చీల్చుతూ మేలుకొలుపు రాగాలను వినిపిస్తాయి. పూసే ప్రతి పువ్వు తనకు జీవం పోసిన పరమాత్మ చరణార విందాలను స్పర్శించాలని, సృషించాలని తహతహలాడుతూ ఉంటాయి. చెట్టుకు కాసే ప్రతి ఫలము మధురవంతమై ఆకలిగొన్నవారి ఉదరపోషణకు సిద్ధమవుతూ ఉంటాయి. ఇలా ప్రకృతిలో ప్రతిదీ తన ధర్మాచరణకు ఖచ్చితమైన సమయాన్ని కేటాయిస్తూ ఉంటే వివేకం, విచక్షణ, ఆలోచన శక్తి ఉన్న మానవుడు ప్రకృతి ధర్మాలను ఇంతకుమించి సంరక్షించగలడు కదా. ఇప్పుడు ఈ పాట వినండి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఇప్పుడు పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారం. నగరంలో హనుమత్ జయంతి వేడుకలు మంగళవారం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. జగన్నాథ గట్టుపై వెలసిన 62 అడుగుల ఎత్తుగల ఆంజనేయస్వామి ఆలయంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. ఉదయం వేకువజాము నుంచి స్వామివారికి అభిషేక అర్చనలు, ఆకుపూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాలు చేశారు. కార్యక్రమంలో

జగన్నాథ గట్టు అభివృద్ది కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బళ్ళారి చౌరస్తాలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వేకువజావు నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజలు చేపట్టారు. మహిళలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పాత నగరంలోని లలితాపీఠంలో సీతారాముల కళ్యాణోత్సవ కమిటీ లలితాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్య స్వామి పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ, రథోత్సవం, లలితా సుందరేశ్వర స్వామివారికి కళ్యాణ వేడుకలను వేద పండితులు మామిళ్లపల్లి రాజేష్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. నగరంలో నదుల స్వచ్ఛతకు ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. మంగళవారం ఆయన కేసీ కెనాల్, హంద్రి నది ప్రాంతాలను పరిశీలించారు. నదుల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నదులకు ఇరువైపులా శుభ్రతా పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం కొండారెడ్డి బ్రిడ్జ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ తనిఖీ చేశారు. క్యాంటీన్ల నిర్వహణలో లోపాలు గుర్తించిన ఆయన నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 8 మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 4 మాత్రమే విధుల్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం రఘు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు జిల్లాని తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, విపక్షాలు మద్దతు ఇస్తాయని రాష్ట మహిళా కాంగ్రెస్ స్పష్టం చేసింది. మంగళవారం విజయవాడలోని ఆంధ్రభవన్లో రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్జహా బేగ్ అధ్యక్షతన జరిగిన సమాపేశానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత హాజరయ్యారు. ఈ సందర్బంగా 2026 మహిళా రిజర్వేషన్కు డిలిమిటేషన్ ముడిపెట్టి వర్షాకాల సమాపేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే విపక్ష ఎన్డీఏ కూటమి అడ్డుకుంటుందని అన్నారు. బడి ఏడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈఓ ఓంకార్ యాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని నన్నూరు గ్రామంలో బడి పిలుస్తుందిలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని చేశారు. 5 ఏళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక సదుపాయాలు, వివిధ ప్రభుత్వ పథకాలు అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిశోర బాలికల సాధికారత అందరి బాధ్యత అని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని ఎస్సీ కాలనీలో అంగన్వాడీ సెంటర్ 4లో కిశోర వికాసం, వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, మహిళ అభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు కిశోర బాలికలకు వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం మహేశ్వరమ్మ, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి మల్లేష్ కుమార్ రైతులకు సూచనలు చేశారు. మంగళవారం మండల వ్యవసాయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, భూసార పరీక్షలతో రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. సమావేశంలో ఎంపీఈవోలు, రైతులు పాల్గొన్నారు. నేర పరిశోధన, వైద్య పరిజ్ఞానం విషయంలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆ విభాగపు హెచ్ఓడీ డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్ అన్నారు. నేషనల్ ఫోరెన్సిక్ డే సందర్బంగా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్చురీలో కుటుంబ సభ్యులు ఆప్తులను కోల్పోయిన విషాదకర సందర్భాలు ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఫోరెన్సిక్ వైద్యులు, సిబ్బంది ఆప్యాయతతో మాట్లాడాలని అన్నారు. పోస్టు మార్టం నిర్వహించేటప్పుడు కొన్ని ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయని, వీటిని అధిగమించి నిజాయితీ, నిబద్దతతో పని చేయాలని పిలుపునిచ్చారు. రాఘవేంద్ర స్వామి వెలసిన మంత్రాలయాన్ని హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుతామని మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు అన్నారు. మంగళవారం 15 లక్షల రూపాయల ఖర్చుతో దాతపాణ్యంకి చెందిన ఉజ్వల వేద బృందావన్ అధినేత పివి బద్రీనాథ్ సహకారంతో హైవే రోడ్డులో డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పనులకు పీఠాధిపతి శ్రీకారం చుట్టారు. శ్రీమఠం, అతిథి గృహాలు, తులసీవనం, గోశాల, బృందావనం గార్డెన్, సుషమీంద్ర తీర్థుల పార్కు, గురునివాస్, ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత పివి బద్రీనాథరావు తీసుకున్నారని తెలియజేశారు. కర్నూలు నగరంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల్లో చిన్నారులు సందడి చేస్తున్నారు. 2026లో క్రీడా శిక్షణ 50 క్యాంపుల్లో ప్రారంభమైంది. నగరపాలక సంస్థ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, యూత్, యువజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతిరావు ప్రతిరోజు క్రీడా
శిక్షణా శిబిరాలను తనిఖీ చేస్తున్నారు. డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, ఆర్చరీ క్రీడాంశాలలో అనేక మంది బాలబాలికలకు శిక్షణ

0: హాజరవుతున్నారు. అలాగే కొండారెడ్డి బురుజు పార్కులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, నెహ్రూ మెమోరియల్ పాఠశాల మైదానం, టౌన్ మోడల్ మున్సిపల్ మెయిన్ పాఠశాల, కిడ్స్ వరల్డ్ పార్కులను ఉషు, తైక్వాండో, వాలీబాల్, కరసాము, అశోక్ నగర్ లో రైఫిల్ షూటింగ్, బి క్యాంపు క్రీడా మైదానంలో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, వాలీబాల్, ఆర్చరీ, ఏ క్యాంపులోని సిపిఐ మైదానం, ఆదర్శ పాఠశాల మైదానంలో జరిగే వేసవి క్రీడా శిక్షణలకు అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరవుతున్నారు. మైదానంలో క్రీడాకారులు చే కలలకలలాడుతూ ఉన్నాయి. వెంకాయపల్లి చెరువులో కయాకింగ్, కినోకింగ్, డిఎస్సీఏ స్టేడియంలో యోగా, మెన్ డిగ్రీ కళాశాల బి క్యాంపు మైదానంలో ఫుట్బాల్ క్యాంపులు కొనసాగుతూ ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు కేటాయించిన పని దినాలను 100% తప్పనిసరిగా వినియోగించి వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలని నీటి యాజమాన్య సంస్థ, ఎండీఓలు, ఎంపీడీఓలు తదితర విభాగాల అధికారులను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జలధార జలహారతి సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సమాపేశాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, జలధార జలహారతి పనుల లక్ష్యం నెరవేరడానికి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీంతో గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించవచ్చని, వలసలు అస్సలు ఉండవని అన్నారు. అలాగే ఎల్నినో ప్రభావం నుంచి గ్రామాలను వర్షభావ పరిస్థితుల నుంచి తప్పించవచ్చని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులు తక్కువ స్థాయిలో జరుగుతున్న గ్రామాల్లో దండోరా వేయించి గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయ కూలీలు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. తుగ్గలి, మంత్రాలయం, కోసిగి, ఆలూరు తదితర మండలాల్లో లక్ష్యం మేరకు పనులు జరుగుతున్నాయని ఆ మండలాల అధికారులను అభినందించారు. గోనెగుండ్ల, పెదకడుపూరు తదితర మండలాల ఉపాధి పనులు పూర్తి కాకపోవడానికి కారణాలపై కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రోతలు పలు పత్రికల నుంచి సేకరించిన సమాచారాన్ని, పత్రికా సమాచారాన్ని విన్నారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి, చిన్నపిల్లల్లో వచ్చే జ్వరాలు, నొప్పులు నివారణ మార్గాలు. ఈ అంశం గురించి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రంగన్న దాసరి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
5: చిన్నపిల్లల్లో అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దాంట్లో ముఖ్యమైనది జ్వరాలు, అలాగే వివిధ రకాలైనటువంటి.
0: ఈ కార్యక్రమానికి పరిచయకర్త శ్రీ దేవరపొట్ల మురళి.
5: మనకి తెలియచెప్పడం కోసం మరి కర్నూలులో దాదాపుగా 20 సంవత్సరాల పైబడి మరి చిన్నపిల్లల వైద్య నిపుణులుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ రంగన్న దాసరి గారు మన స్టూడియోకి ఈరోజు విచేయడం జరిగింది. వారి నుంచి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రంగన్న గారు.
6: నమస్కారం మురళి గారు.
5: మరి ఇంతకుముందు అనుకున్నట్టుగా చిన్నపిల్లల్లో జ్వరాలు ఎందుకు వస్తాయంటారు?
6: జ్వరం అనేది ఒక శరీరంలో ఉన్న రోగానికి సూచన. అది ఏ రోగం వలన వచ్చిందనేది వైద్యుడు కనుక్కోగలడు. అంటే ఉదాహరణకి దగ్గుంది, అప్పుడే మనకు దగ్గుకుంటూ వస్తుంది, శ్వాస సిస్టమ్ నుంచి వస్తుంది. అప్పుడే మేము పిల్లల్ని నోరు తెరిచి చూస్తాము, అక్కడ గొంతులో గలిగలు, చిన్నాళ్ళకి వాపు, అప్పుడే మాకు అర్థమవుతుంది ఈ యొక్క రోగము అక్కడ వస్తుందని. అంటే ఆ రోగం వల్ల మాకు జ్వరం వచ్చింది. సో అనేక రోగాలకు జ్వరం కలిగజేస్తాయి. ఆ రోగం అనేది ఎక్కడ ఉండేది కనుక్కోవడానికి తప్పకుండా తల్లిదండ్రులు చెప్పిన అన్ని మనం హిస్టరీ అంటే విషయాలన్నీ వాళ్ళు చెప్తారు. సరే ఇట్లా ఈ బాబుకి 2 రోజుల నుంచి జ్వరం వచ్చింది, ఇంకా ఏమన్నా ఉన్నాయేమని అడుగుతాం. అప్పుడు చెప్తారు మాకు వాళ్ళు దగ్గుంది, గొంతు నొప్పి ఉందని. తప్పకుండా మేము ఆ భాగాన్ని చూసి వాళ్ళు ఏం చెప్పలేదు. సింపుల్ ఓన్లీ జ్వరం అంటే మేము మాకు కష్టం ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైనా సూచనిస్తారు అప్పుడు మాకు ఈ భాగం నొప్పి అని. ఒకవేళ కడుపు నొప్పి అంటే ఆ కడుపులో ఉన్న భాగాలు లివరు, స్ప్లీను, కిడ్నీ, తర్వాత ప్యాంక్రియాస్, పేగులు అన్ని ఎన్నో ఉంటాయి కదా, వాటిలో దేనికి రోగం వచ్చిందని కడుపు ఒత్తి చూస్తే మనం పడుకుబెట్టి మనకు అప్పుడే అవి లివర్ తగులుతుంది, లివర్ కాలేయం తగులుతుంది, స్ప్లీన్ ప్లేయం తగులుతుంది, ఒకసారి కిడ్నీలు వాపు తెలుస్తుంది, బ్లాడర్ కూడా కింద మన వాపు ఉంటే నిచ్చలు పడు ఉంచి ఒంటి భాగం బంద్ అయ్యింటే తగులుతుంది మనకి, ఈవెన్ గడ్డలు ఉంటే తగులుతాయి. సో మనం ఒక ఉత్త జ్వరం అని చెప్తే మనం శరీరంలో తల వెంట్రుకల దగ్గర నుంచి మొత్తం శరీరం కింది భాగము కాలి బొటన వేలు గోర్ల దాకా పరిచేయాలి. అంటే తప్పకుండా ఎక్కడ నుంచి జ్వరం వస్తుంది, ఏ రోగం వలన జ్వరం వస్తుంది కనుక్కోవాలి. అది ఆ రోగం అనేది కనుక్కోవడానికి వాళ్ళు చెప్పింది వినాలి, మేము చూడాలా, అక్కడ మనం అప్పుడే పట్టేస్తాం ఏ జ్వరం ఏ రోగమని. ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు గొంతు నొప్పి అని, అది గొంతులు వచ్చేది చల్లగాలికి ఐస్ క్రీమ్.

0: కూల్ డ్రింక్ తాగిన వాళ్ళకి గొంతు వాపు వచ్చి గడిగలు వచ్చి చిన్నాళ్ళకు వాసి జ్వరం వస్తుంది. దానికి మనం నోరు తెరిచి చూడందే మనం రోగం కనుక్కోలేము. తప్పకుండా తల్లిదండ్రులు అటెండర్ వాళ్ళు చెప్పింది విని మనం పరీక్ష చేస్తే రోగం యొక్క ఈ జ్వరం ఎక్కడ నుంచి వచ్చిందని తెలుస్తాం మనకి. అట్లనే గొంతు నొప్పి అయినాం కదా, నొప్పులు కూడా మనకు ఏ భాగంకైతే బాధ ఉందో, ఉదాహరణకు గొంతు నొప్పి అయినాం అక్కడ నొప్పి అంటే వాళ్ళు చెప్తారు అప్పుడే పిల్లలు 3-4 ఏళ్ళ తర్వాత మాట్లాడిన పిల్లలు. చిన్నపిల్లలు చెప్పలేరు, ఒక ఏడుస్తారు అంతే వాళ్ళు. ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెవు ఇట్లా ఇట్లా అంటారు అంటే అప్పుడు తల్లిదండ్రులు సార్ ఇక్కడ ఏదో పుట్టుకుంటే నొప్పి సార్ చెవు నొప్పి, తర్వాత కళ్ళు ఇట్లా కళ్ళు ఇట్లా అంటే నొప్పి, మూసుకుంటే మూసుకుంటే కొద్దిగా నొప్పి, మళ్ళీ ఎక్కువ తెరిచే నొప్పి, కాళ్ళు కదిలిస్తే నొప్పి అవుతాయి సార్, మోకాలు మోకాళ్ళు మోకాలు చిప్ప మోకాలు కీలు లేకుంటే తుంటి ఎమ్మక ఇక్కడ వాళ్ళకి ఏమైనా దెబ్బతింటే నొప్పి ఉంటుంది, అది కదిలితే నొప్పి సార్ అక్కడ. అట్లా ఏ భాగానికైతే కదలిక తగ్గుతుంది నొప్పి ఎక్కువ అవుతుంది అప్పుడు ఆ భాగాన్ని కదిలించలేడు పిల్లడు, సో అక్కడ నొప్పి ఉన్నారు మనం అది గుర్తుపడతాం తప్పకుండా.
1: అంటే సాధారణంగా మనకి సీజనల్గా కొన్ని రకాల జ్వరాలు వస్తుంటాయి, అంటే కడుపులో ఎటువంటి సమస్య లేకపోయినా కూడా సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు, అంటే వర్షాకాలం కావచ్చు లేదంటే వేసవికాలం కావచ్చు లేదా చలికాలం.

0: తుంటి అమ్మకి ఇక్కడ వాళ్ళకి ఏమైనా దెబ్బతింటే ఇక్కడ నొప్పి ఉంటుంది, అది కదిలితే నొప్పి సార్ అక్కడ. అట్లా ఏ భాగానికైతే కదలిక తగ్గుతుంది, నొప్పి ఎక్కువైతుంది, అప్పుడు ఆ భాగాన్ని కదిలిచ్చినాడు పిల్లడు. సో అక్కడ నొప్పి ఉన్నారు మనం, అది గుర్తుపడతాం తప్పకుండా.
1: అంటే సాధారణంగా మనకి సీజనల్గా కొన్ని రకాల జ్వరాలు వస్తుంటాయి, అంటే కడుపులో ఎటువంటి సమస్య లేకపోయినా కూడా సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు, అంటే వర్షాకాలం కావచ్చు, లేదంటే వేసవికాలం కావచ్చు, లేదా చలికాలంలో జలుబు కావచ్చు, అంటే వీటిని సీజనల్ జ్వరాలని, అలాగే శరీరం లోపల జరిగేటువంటి మార్పుల వల్ల వచ్చే జ్వరాలని కనుక్కునేది ఎలాగంటారు?
0: ఇప్పుడు సీజన్ అంటే మనకు ఇప్పుడు చలికాలం వెళ్ళిపోయింది, దాంట్లో ఎక్కువ వచ్చేది పిల్లలకి జలుబు దగ్గు, చర్మం యొక్క పగుళ్ళు, అక్కడ ఇన్ఫెక్షన్ రావడం, అట్లా అనేక శరీర భాగాలకి రోగం వస్తే జ్వరం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ ఎండాకాలం వచ్చింది మనకు, ఎండ వేడికి కూడా పసిపిల్ల అది కన్ను లైట్ వేసి ఫోకస్ ఇస్తే రెడ్నెస్ కనపడుతుంది, ఎర్ర కనపడుతుంది, రెడ్ అయ్యి కనపడుతుంది లోపల లోపల కండిపాప దగ్గర. సో అది అన్ని రకాలుగా మామూలుగా ఏ డాక్టర్ అయినా కూడా అంటే వైద్యంలో పనిచేసే వైద్యుడు తప్పకుండా ఆవులిస్తే పేగులు లెక్క పెట్టాలి అనే నానుంది మనకు. తప్పకుండా వాళ్ళు చెప్తుంటేనే మనకు రోగం ఏ రోగము వచ్చిందని అర్థమవుతుంది అప్పుడే మనకి. దాన్ని బట్టి తప్పకుండా ఆ భాగాన్ని పరిచేస్తాం. దాంట్లో లేకుంటే ఏమన్నా మేము కనుక్కోలేకపోతే ఇది అంటే పాస్ యూరిన్ మంటకు పోస్తుందంటే అప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తాం. అక్కడ ఎల్లో అంటే పసిగలు అని చెప్పి పసిగలు కావాలని టెస్ట్ చేస్తాం. రక్త ఒంటి పరీక్ష, రక్త పరీక్ష రెండు చేస్తాం. తర్వాత అవసరమైతే స్కానింగ్, లివర్ బాగుంటే లివర్ స్కానింగ్ చేస్తాం. అట్లా కనుక్కోవడానికి మనం వాళ్ళు చెప్పింది మేము చూసింది కలిపి ఏ రోగం అయినా వచ్చి దానికి ఆ టెస్ట్లు రక్త పరిచయమే, ఒంటి పరిచయమే, ఎక్స్రే అయితేనేమి, దగ్గుతుంటే గొంతులో ఏమి ఇన్ఫెక్షన్ లేకుంటే, ఎక్కువ దగ్గుతుంటే ఆయాసం ఉంటే ఉపిరితిత్తులు ఉన్నట్లు ఎక్స్రే తీస్తాం. తర్వాత ఏమన్నా గుండె స్పీడ్ కొట్టుకోవడం వల్ల కూడా అంటే గుండె స్పీడ్ కొట్టుకుంటే అప్పుడు గుండె జబ్బని తెలిసిపోతుంది, గుండె సౌండ్ వస్తుంది, శబ్దాలు వస్తాయి. తర్వాత అది పుట్టుతోటి చుండొచ్చు లేకుంటే తర్వాత కూడా చుండొచ్చు. రొమాటిక్ ఫీవర్ ఉన్నట్టు వస్తుంది, అది ఇప్పుడు రేట్ తగ్గింది, అది ఒక రకమైన జబ్బు, చాలా సిస్టమిక్ డిసీజ్, చాలా మటుకి అందరి అన్నికి రొమాటిక్ ఫీవర్ అనేది వస్తుంది. శరీర భాగాలకి చర్మం కాకుండా గుండెకి కాకుండా కీళ్ళకు కూడా వస్తుంది, సో నరాలకు వస్తుంది. అట్లా దాన్ని కనుక్కోవడానికి కొన్ని టెస్టులు చేస్తాం, ఈఎస్ఆర్ అని, తర్వాత ఎన్ని రకాల టెస్టులు చేసి ఈసీ తీసి ఇలా ఎక్కువ చేసి గుండెకి ఏమైనా గుండె కవాటాలకి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా అంటే దానికి గుండెకి పెరికార్డియం ఉంటుంది, అంటే దానికి ఒక మనకు చర్మం లాంటిది ఉంటుంది, దాని కింద ఒక నీరు పోయిన గుండె పెరికార్డియం ఫ్యూజన్ ఉంటారు. తర్వాత మయోకార్డియం అంటే గుండె కండరము, ఎండోకార్డియం అంటే లోపలటువంటి దాని యొక్క పూత. ఇవన్నీ ఎక్కడ రోగం కనుక్కోవడానికి దాన్ని మనం చూసి అక్కడ ఉంటుంది రోగం అని దాన్ని టెస్టులు చేయాలి, అప్పుడే కనుక్కోగలం. రోగం కనుక్కున్నప్పుడే మనం వైద్యం చేయగలం, రోగం కనుక్కున్నప్పుడు వైద్యం చేయలేము. ఆ జ్వరం తగ్గడానికి మనము చాలామంది తల్లిదండ్రులు అయితేనేమి వైద్యులు కొంతమంది మేము అంటే కొంతమంది వాళ్ళు లోకల్గా పల్లెటూళ్ళు ఉంటారు కదా, ఆర్ఎంపి డాక్టర్లు కొంతమంది వాళ్ళు రోగం అనుకోకుండా మందులు ఇస్తే ఆ రోగానికి రోగం వేరే ఉంటుంది, మందు వేరే ఉంటుంది, అప్పుడు ఆ రోగం తెగదు, ఆ జ్వరం అట్లా కంటిన్యూ అవుతుంది. అప్పుడు మా దగ్గరకు వస్తారు, సీరియస్ కండిషన్ వస్తారు, మనం బిల్లుడు వచ్చాడు మొత్తం జ్వరం అనుకున్నారు, ఏమి దగ్గు ఎక్కువ లేదు, దగ్గు కొద్దిగా అని చెప్పారు, ఎక్స్రే తీస్తే లోపల ఉపిరితిత్తులో ముక్కాల భాగం పుండ్ అయిపోయింది. దానికి వాళ్ళు వచ్చింటే ఒక వారం రోజులు తగ్గిపోయింది, 4 వారాలు కంటే 3 వారాలు పట్టింది, అంటే 3 నెలలు పట్టింది తగ్గడానికి. నీరు ఛాతీలో నీరు నీరు వచ్చింది, చీము వచ్చింది తప్పకుండా, అంటే ప్రాణం బాగలేదు, చిన్నపిల్లలకు జ్వరం వచ్చింది, నొప్పులు వచ్చినాయి, బాధ వచ్చిందంటే వెంటనే ఆ సరిపడే డాక్టర్ దగ్గర తీసుకుపోయి వైద్యం చేస్తే వెంటనే అది ఎక్కువ బాధ చేయకలగకుండా, ఎక్కువ రోజులు పిల్లలు బాధపడకుండా వాళ్ళు తొందరగా బాగా అవుతారు, మనకు కూడా వైద్యం ఖర్చు కూడా ఎక్కువ కాదు. తప్పకుండా శరీరంలో ఏ భాగానికి రోగం వచ్చినా జ్వరం వస్తుంది.
1: డాక్టర్ గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే వేసవికాలంలో వేడికి కూడా మరి శరీరం వేడెక్కే అవకాశం ఉంటుంది, అంటే మనకు వచ్చేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వేడి వల్ల చిన్నపిల్లల్లో కూడా మరి శరీరం వేడెక్కే అవకాశం ఉంటుంది, కాబట్టి మరి అది జ్వరంగా మనం భావించవచ్చు అంటారా, లేదంటే మామూలుగా తడిగుడ్డతో తుడిస్తే తగ్గిపోయేటువంటి వేడి అంటారా? అది
0: మీరు అడిగిన దానికి తప్పకుండా దీన్ని హీట్ హైపర్ పరీక్ష అంటారు, అది కూడా జ్వరంగా భావించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైతే మన శరీరం వేడెక్కిందంటే అది జ్వరంగానే భావించాలా, అంటే ఆ వేడి వలన శరీరంలో భాగాలన్నీ ఉడికిపోయి అది మీరు అన్నట్లా అది దానికి చల్లని నీడ ప్రాంతంలో పడుకుబెట్టి సైడ్కి పడబెట్టి పడిగేలా మళ్ళీ వన్ బాగా మీరు చెప్పినట్లు బాగా తడిబడితో తల చూచాలి, తల చుట్టాలి, తడిబడి చూచాలి, కావాలంటే ఐస్ నీళ్ళు పోయచ్చు. తర్వాత కొంచెం ప్రాణాపాయంలో ఉన్నటువంటి అపారస్థితిలో వెళ్ళిపోతారు, ఎక్కువ వేడికిపోయి బ్రెయిన్ మైండ్ ఉడికిపోయి కోమలో వెళ్ళిపోతారు కొంతమంది. అప్పుడు అవసరమైన వాళ్ళు నీళ్ళు తాగలేకుంటే కన్నా కొన్నిసార్లు ముక్కు ద్వారా నోటి ద్వారా పైపు వేసి నీళ్ళు వాటర్ ఇవ్వాల్సింది, లేకపోతే గ్లూకోజ్ ఎక్కివాల్స్తుంది. వెంటనే మనం కన్నా మనకి సరిగినటువంటి పోషణ చేయలేకపోతే, సరిగా వైద్యం చేయలేకపోతే కొంతమంది ఒక్కడే పల్లెటూరు పోయి దున్నడానికి రైతు పోతే అక్కడ ఎవరు లేకపోతే ఆ నీళ్ళు దొరకకుండా అక్కడ చనిపోయే ఆస్కారం కూడా. తప్పకుండా ఎప్పుడు కూడా పొలం అయితేనేమి, తర్వాత ప్రయాణంలో

0: దినమే ఒక్కడు కూడా ప్రయాణించకూడదు. మన దగ్గర మనతో పాటు బంధువులు కానీ మన స్నేహితులు కానీ మనకు తెలిసిన వాళ్ళతో మనం ప్రయాణించడం చాలా మంచిది. ఎందుకంటే శరీరము ఒక మిషను, ఆ మిషన్ ఎప్పుడన్నా ఏమైనా ట్రబుల్ బాధ రావచ్చు. సడన్గా మనకు బాధ వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినా కూడా తెలియదు, ఆ బాధను కనుక్కోవడానికి మన పక్కన ఒకటి ఉండాలంటారు తప్పకుండా.
1: డాక్టర్ గారు, మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జ్వరం వచ్చినప్పుడు పిల్లలు తినడము తాగడము కూడా మానేస్తారు. అంటే సాధారణంగా పెద్దలకే జ్వరం వచ్చినప్పుడు ఏం తినబుద్ది కాదు మనకి. మరి ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఏ రకంగా మేనేజ్ చేయాలంటారు?
0: ఉదాహరణకి మనకు పెద్దలైతే మనం చెప్తాం, జ్వరం వచ్చింది, నోరు చేదైంది, నాలుక మీద రుచి కణాలు ఉంటాయి, అవి సరిగ్గా పనిచేయవు, మనకెట్లనో వాళ్ళు కూడా అట్లే, వాళ్ళు తినలేరు తాగలేరు, అందుతో దాంతో ఎక్కువ జ్వరము, ఎక్కువ ఉపవాసం ఉంటారు, తినరు, అప్పుడు ఇంకెక్కువ జ్వరం అవుతుంది, వాళ్ళు నీళ్ళు కూడా సరిగ్గా తాగరు. అప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఉపవాసం ఉండి ఎక్కువ ఎన్ని రోజులు తినరో శరీరంలో భాగాలన్నీ కూడా ఉపవాసం తట్టుకోలేక అన్ని భాగాలు చెడిపోతాయి. కాబట్టి వాళ్ళకి ఎట్లా ఒట్లా మనం ద్రవరూపంగా ఈ టెంకాయ నీళ్ళు తినమే, నిమ్మకాయ రసం తినమే, ఉప్పు చక్కెర నీళ్ళు కలిపి నిమ్మకాయ పిండి తాపచ్చు, తర్వాత గ్లూకో ఓఆర్ఎస్ పౌడర్ తాపచ్చు, గ్లూకండి తాపచ్చు, తర్వాత చక్కెర నీళ్ళు తాపచ్చు, తర్వాత ఎట్లోట్లా వాడి నోట్లో శక్తి వచ్చేటట్ల నోట్లో చక్కెర కానీ గ్లూకండి కానీ పౌడర్ వేసేయాలి. అంటే తొందరగా మనకి ఎట్లోట్లా శక్తి వచ్చేటట్టు చేయాలి. తప్పకుండా వాళ్ళు నీళ్ళు కూడా తాగరు కాబట్టి అవసరం వచ్చినప్పుడు అత్యంత బాధాకరమైనప్పుడు ఏమీ తీసుకున్నప్పుడు మనము తప్పకుండా అంత ఎక్కువ సీరియస్ కాకుండా ముందే వాళ్ళకి ఒక రోజు నీళ్ళు తాగలేదు సరిగా, నీళ్ళు ఎప్పుడైతే నీళ్ళు తాగరో తినరో వాళ్ళకి అవుట్పుట్ అంటే యూరిన్ కానీ మోషన్ కానీ రాదు. అప్పుడు యూరిన్ బంద్ అయిందంటే దానికి మన శరీరంలో బాగా రక్తంలో ఉన్నటువంటి నీళ్ళు కూడా ఏం లేనట్ల, అప్పుడు మన కిడ్నీలో లోపల వాటి ఫిల్టర్ కాకుండా అవి యూరిన్ తయారు కాదు, అప్పుడు మనకు ఒంటికి బంద్ అవుతుంది, దాన్ని ఆలుగిరి అంటారు. తప్పకుండా మనకు ఎట్లా కిడ్నీకి నీళ్ళు అందాలన్నప్పుడు ఒంటికి రాదో, శరీర భాగాలకి ఎప్పుడైతే నీళ్ళు అందవో అంటే గుండెకి కానీ ఆక్సిజన్ సప్లై కావాలి, రక్తంలో నీళ్ళు ఉంటాయి కదా, దాని ద్వారా రక్తనాల ద్వారా ఆక్సిజన్ సప్లై అయ్యి న్యూట్రిషన్ మన తిన్న ఆహారం అట్లా సప్లై కావాలి. అన్ని భాగాలకి ఎప్పుడైతే మెదడుకి ఎప్పుడైతే నీళ్ళు సరిగా అందవో అప్పుడు ఎండిపోతుంది లోపల. ఇప్పుడు మేము చూస్తున్నాం జ్వరములో పిల్లలకి పుట్టినప్పుడు నుంచి 6 నెలల దాకా ఏముండదు, 6 తలపాలు దాతారు కదా, 6 నెలల నుంచి 6 ఏళ్ళ దాకా పిల్లల జ్వరంలో వాయు వస్తుంది, అది మెదడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఏ రకమైన జ్వరం రాని, అంటే ఇప్పుడు జలుబు దగ్గు జ్వరం వచ్చింది, పసిగలో జ్వరం వచ్చింది, బేదులు వాంతులో జ్వరం వచ్చింది, ఎక్కడైనా దెబ్బలు తగిలి వలన టీం పోసి దగ్గర జ్వరం వచ్చింది, సో ఏ చిన్న చితక పెద్ద జబ్బుల్లో కూడా జ్వరం వస్తుంది, ఆ జ్వరంలో శరీర భాగాలు ఎక్కడ ఎట్లా వేడెక్కుతాయి కదా, ఆ వేడెక్కినప్పుడు లోపల అతి సున్నితమైన భాగం తలకాయలో మైండ్ ఉంది కదా, పెద్ద మెదడు చిన్న మెదడు అన్ని, అంటే ఆ మెదడు అనేది 2 కోట్ల కొద్ది కొన్ని నరాల కలయికనే మెదడు, అది ఎప్పుడైతే అవి వేడెక్తాయో ఆ నరాలు వేడెక్తాయో తట్టుకునేటప్పుడు జ్వరంలో వాయు వచ్చి దాస తప్పి పిల్లలు ప్రాణాపాయ స్థితిలో వస్తారు. కంటిన్యూస్గా ఒకసారి నాన్ స్టాప్గా అదే ఆపకుండా కంటిన్యూస్ వాయు వేస్తుంది, అపారస్థితి స్థితిలో వెళ్ళిపోయి దాస తప్పి పిల్లలు మరణ కూడా గురి కావచ్చు.
1: అంటే ఇప్పటివరకు మనం జ్వరాల గురించి మాట్లాడుకున్నాము డాక్టర్ గారు, తర్వాత పిల్లల్లో కూడా నొప్పులు అనేటువంటి సాధారణం, ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాగంలో మనకి అవయవాల్లో నొప్పులు వస్తుంటాయి. అదే మాటలు వచ్చిన పిల్లలైతే నాకు చెవిలో నొప్పి లేదంటే ముక్కులో నొప్పని కానీ గొంతులో నొప్పని కానీ చెప్తుంటారు. అదే మాటలు రాని పిల్లల్లో మరి ఈ నొప్పులు గమనించేది ఎలాగే? ఎందుకంటే వాళ్ళు ఏడిపే వాళ్ళ యొక్క సాధనం, వాళ్ళ యొక్క సమస్యని చెప్పుకునేటువంటి సాధనం ఏంటంటే ఏడుపు. అయితే మనకి చాలామందికి పేరెంట్స్కి తెలియదు ఎందుకోసం ఏడుస్తున్నాడు, ఇది గమనించడం ఎలా అంటారు?
0: అది నొప్పులు అనేవి శరీరంలో అన్ని భాగాలకి నరాలు సప్లై అవుతాయి, మైండ్ నుంచి చర్మం అయితేనేమి వెంట్రుకు అయితేనేమి అన్నిటికీ శరీర భాగాలు రక్తం అంటే సప్లై అయ్యేట్లనో నరాలకి కూడా సప్లై అవుతాయి మైండ్ నుంచి. మైండ్ నుంచి నరాలు 12 కిరీన్ నర్వ్స్, తర్వాత అక్కడ కింద నుంచి స్పైనల్ కార్డ్ నర్వ్స్ అన్నీ ఉంటాయి. ప్రతి భాగానికి నరం సప్లై అయితే దానికి తప్పకుండా నొప్పి అనేది తెలిసిపోతుంది. సెన్సిటివ్ నర్వ్ అంటారు, మోటార్ నర్వ్ అంటారు, అట్లా తప్పకుండా. మరి ఉదాహరణకి నొప్పులు తలనొప్పి, పిల్లలు తలనొప్పి ఉంటుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు చెప్పాము జ్వరం, వేడకాలంలో జ్వరం వచ్చింది, ఆ నీళ్ళు లేక లోపల మైండ్ ఊడికిపోయి తలలో వస్తుంది, అట్లనే చెవి నొప్పి, చెవి పూట వస్తుంది, జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు ఆ గొంతులోండి గలిగల ద్వారా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ పోయి చెవిలో మధ్య చెవిలో చీంపోసి అక్కడ చెవు చీంపోసి ఇంకా విపరీతమైన నొప్పి ఉంటుంది, భరించలేరు. ఎప్పటిదాకైతే చెవి ఆ కర్ణబేరి పగిలి చీంగడుతుందో అప్పటిదాకా ఆ నొప్పి తగ్గదు, భరించలేని నొప్పి. అంటే తర్వాత ఆ నొప్పి చెప్పలేరు వాళ్ళు, ఒక చెవి అట్లా అంటారు, చెవిని చేతి అంటారేమో కానీ చాలామంది తల్లిదండ్రులు వచ్చి ఒక 2-3 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలకి సార్ చెవి పట్టుకుంటే నొప్పి అవుతుంది సార్ అని చెప్పేస్తారు మాకు అప్పుడే. అట్లే కళ్ళకి ఏమన్నా కన్నులో కుచ్చుకున్నా కూడా ఏదైనా పెన్నులు పెన్సిల్ కుచ్చుకుంటారు పిల్లలు, కళ్ళకి ఏమన్నా రాళ్ళు దుమ్ము పడుతుంది అప్పుడు నలుపుకుంటారు, అక్కడ కూడా ఏమన్నా ఇప్పుడు అది కూడా నొప్పి, కన్ను కుట్టుకుంటూ నొప్పి. తర్వాత వచ్చేసి కళ్ళకి మనకు రెప్పలకి ఆసుకరి పంటారు కదా, చిన్న గుల్లలు ఏర్పడతాయి కదా, అది నొప్పి ఉంటుంది. సో అట్లా ముక్కులో మీరు ఇంతకుముందు అడిగారు అప్పుడు మాట్లాడేటప్పుడు మనము

0: బుక్కులో పిల్లలు బల్బాలు రాళ్ళు ఇత్తనాలు పెట్టుంటారు. సో అప్పుడు వాళ్ళు ఎప్పుడు పెట్టుంటారు దాన్ని, తర్వాత నీరు కడుతుంది ఒక దగ్గర ఒక సైడే, ఒక సైడ్ ముక్కులోనే కడుతుంది నీరు కడుతుంది. అప్పుడు మనం వాళ్ళు సార్ ఇక్కడ ఏదో నీరు కడుతుంది సార్ నొప్పిని ఇట్లా వచ్చి ముట్టుకుంటూ నొప్పి సార్ అంటారు. అప్పుడు తప్పకుండా లోపల ముక్కులు తెరిచి చూస్తే, లైట్ వేసి చూస్తే తప్పకుండా అక్కడ ఏదో కనపడుతుంది మనకు. అది తీసేంత వరకు వాళ్ళు నొప్పి తగ్గదు. అట్లనే గొంతులో నోట్లో పండ్లు పుచ్చిపోతాయి కదా, ఆ పుచ్చిపోయిన పండు దగ్గర నొప్పి తప్పకుండా మేము చూస్తాము. ఎప్పుడైతే పళ్ళు దంతాలు వస్తాయి కదా, ఆ వచ్చిన వచ్చే ముందే మనము పిల్లలు పళ్ళు నూరగలంటారు. అంటే చెప్పాలంటే వాళ్ళు ఈ పిల్లలు పుట్టిన వెంటనే పాలు తల్లిపాలు ఇచ్చే ముందు నోరు బాగా గోరోచనలో మంచి మంచి స్టెరైల్ బట్ట తీసుకుని నోరంతా క్లీన్ చేసి నేల కచ్చుగులు దవడలు లోపల అంగిలి మొత్తం క్లీన్ చేసిన తర్వాత తల్లిపాలు ఇవ్వంటాడు. ఎప్పుడైతే అపరిశుభ్రమైన నోరులో వాళ్ళ పుండ్లు తయారైతాయి అక్కడ నొప్పి వస్తుంది, చిగుళ్ళు కానీ నాలుగు మీద పుండ్లు అయితే నొప్పి అవుతుంది. అట్లా పుచ్చిపోయిన పండుగ నుంచి చాలా నొప్పి ఉంటుంది, భయంకర నొప్పి ఉంటుంది. అవి తీసేంత నొప్పి ఉంటుంది, లేకుండా అవి క్లీన్ చేసి రూట్ గ్యాన్లు ఇవ్వంటారు కదా, అవన్నీ కూడా నీట్ చేయాలి. తప్పకుండా గొంతులు కూడా గడ్డలు వస్తాయి పిల్లలకి, లింఫ్ నోడ్స్ అంటారు వాటిని. అవి ముఖ్యంగా వచ్చేది నోట్లో ఏమైనా గలిగలయ్యి దాని నుంచి సైడ్లో రెండు పక్కల సైడ్ రావచ్చు. అది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, టీబీ వల్ల రావచ్చు, క్యాన్సర్ వల్ల రావచ్చు. సో అట్లా గొంతుని జరిగాము. ఛాతి ఇక్కడ మన ఛాతి వెనక వీపు ముందు వడగడ్డలు చెగ్గడ్డలు కావచ్చు, కడుపు మీద గుడ్డలు కావచ్చు, శరీర భాగాలు ఉన్నాయి కదా కింద సరిగ్గా స్పృతి లేకుంటే వడగుళ్ళు వస్తాయి. తర్వాత అక్కడ బీజాలు కూడా ఏమైనా దెబ్బ తగిలినా దెబ్బలు తగిలినా నొప్పి అయిపోతాయి, రక్తం గడ్డగట్టే లోపలికి నొప్పులు వస్తాయి. సో ఒకసారి ఫైలేరియా జబ్బు వస్తుంది ఒకటి దోమలు కుడితే, అది అక్కడ అంగానికి ఉండే తాడు స్పెర్మాటిక్ అంటుంది దానికి నొప్పి వస్తుంది. అట్లనే తొడలు అక్కడే ఎక్కడన్నా గుళ్ళలు ఎక్కువ శాతం పిల్లలకి ఎక్కువ గుళ్ళలు వడగుళ్ళు వస్తుంటాయి పిల్లలకి, చాలా కుచ్చులు అయిపోతారు. అట్లా ఆ చర్మం మీద ఏ రకమైన గుళ్ళలు రావచ్చు కూడా, ఒకటి గజ్జి వల్ల గుళ్ళలు వచ్చి నొప్పి రావచ్చు, నవ్వు పెడుతుంది. తర్వాత ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల గుళ్ళలు వచ్చి నొప్పి మంట వస్తుంది. తర్వాత ఈ ఎన్ని రకాల వల్ల జబ్బుల వల్ల కూడా ఈ నొప్పి ఇంకా ముఖ్యమైన చాలా ముఖ్యమైనది కీళ్ళ నొప్పులు మాకు బాగా అంటే తరచుగా చూస్తున్నాము. దాన్ని జూనియర్ రిమిటెడ్ ఆర్డర్ చేసింటారు, ఓన్లీ కీళ్ళకి వస్తుంది నొప్పులు. అవి అంటే శరీరంలో ఏ కీలకైనా రావచ్చు, ముఖ్యంగా పెద్ద కీళ్ళకి, తర్వాత మోకాలకి మోచేతులకి మణికట్టుకి, తర్వాత మెడకి, శరీరంలో ఎన్ని కీళ్ళున్నా ఆ కీలకు రావచ్చు. సో దాని కారణము ఇడియోపతికి అంటారు, దాన్ని కారణం తెలీదు. అంటే దానికి వైద్యం ఉంది, వైద్యం ముందుకు అనుకుంటే మందు వైద్యం చేయొచ్చు తప్పకుండా. అంటే వైరల్ జ్వరం నుంచి క్యాన్సర్ దాకా జ్వరం రావచ్చు, నొప్పి రావచ్చు, వాపు రావచ్చు. ఇవే మాకు డాక్టర్లకి ముఖ్యంగా జ్వరం ఎన్ని రోజులు అడుగుతాం, నొప్పులు ఎన్ని రోజులు అడుగుతాము, తర్వాత వాపు ఎన్ని రోజులు అడుగుతాము. తప్పకుండా ఈ లక్షణాలు అనేది ప్రతి జబ్బులో కనపడతాయి,
1: అంటే జ్వరం రూపంలో బయటపడతాయి.
0: ప్రతి రోగం కూడా ఎట్లో వానికి జ్వరం స్టార్ట్ అయిందంటే ఏదో రోగం ఉన్నట్లా. మామూలుగా పల్లెటూరులో మా ఊడు బాగాలేడు సార్, మనం బాగాలేదు, ఏమో అయిందో చూడు, వాళ్ళకి జ్వరం కూడా కనుక్కోలేంటారు, మేమే చేయి పెట్టి చూసి తరమ పెట్టి చూసి జ్వరం వచ్చింటుంది. సో ఊరికి ఏడుస్తున్నాం మా వాడు ఆకలి కాదలేదు సార్ అంటారు. తప్పకుండా శరీరంలో తలపై నుంచి ఎక్కడ ఏ భాగానికి కూడా బాగా రోగం వచ్చినా కూడా జ్వరము నొప్పి అక్కడ భాగం ఏమైనా ఎక్కువ బాధపడింటే వాపొస్తుంది. ఇవన్నీ తప్పకుండా మనము కనుక్కొని వైద్యం చేయాల్సిందే. నిర్మూలన పద్ధతులు అంటే తప్పకుండా ఈ రోగాలు రాకుండా ఉండాలంటే తప్పకుండా దోమ దొరకకుంటే మలేరియా, డెంగ్యూ జ్వరము, ఫైలేరియా జబ్బులు రావు. నీళ్లు కాబట్టి తప్పితే ఈ జ్వరాలు ఏం జ్వరాలు రావు, టైఫాయిడ్ జ్వరం రాదు నీళ్ళ వల్ల, పసిగల జబ్బులు ఎప్పుడైతే జీవాల జబ్బులు రాదు, తర్వాత కలర్ అభ్యర్థుల జబ్బులు రావు. అట్లా ఎండాకాలంలో మనం నీడపాటు నుండి పెట్టి పిల్లల్ని ఈ తిరునాళ్ళకి, తర్వాత జాతరలకి, తర్వాత చాలా చాలా పిల్లలకి పెళ్ళిళ్ళకి పేరెంట్లకు తీసుకుంటారు కదా, ఎండాకాలం జాతరలు ఎక్కువ, ఫంక్షన్లు ఎక్కువ, ఆ పిల్లల్ని తీసుకుపోవడం మంచిది. అది తీసుకుపోయినా కూడా వాళ్ళకి అన్ని వసతులు ఉండి ఎక్కువ నీళ్ళు తప్పుకుంటూ నీడపాటు పెట్టుకోవాలని, వాళ్ళు మీల మనలాగా వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి తప్పకుండా కాలానికి అనుగుణంగా వాళ్ళని చూసుకోవాలి. ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే మనం అనేక జబ్బులు రాకుండా ఉండాలంటే అనేక జాగ్రత్త పాటించాలి. ఈ జబ్బుల వల్లనే జ్వరము నొప్పి వాపులు వస్తాయి తప్పకుండా. పెద్దలకి ఎన్ని జబ్బులు వస్తాయో పిల్లలు కూడా అవే జబ్బులు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి రక్షణ వ్యవస్థ ఇంకా బాగా తయారైందండదు ఎక్కువ రోగాలు వచ్చేది పిల్లలకి. తప్పకుండా ఏ రోజు స్టార్ట్ అయిందో అర్లీ ద అంటే తొందరగా చూపించుకొని తొందరగా రోగం అనుకుని వైద్యం చేస్తే ప్రాణాపాయ స్థితి ఏర్పడడానికి తొందరగా మనం ఐసీయూ అట్లా దానికి వచ్చే ఖర్చులు ఎక్కువైతే మనం తప్పకుండా అతి తక్కువ ఖర్చుతోనే తొందరగా వైద్యం చేసుకుని తొందరగా మనము బాగుకోవచ్చు. కాంప్లికేషన్స్ అంటే ప్రాణాపాయం చచ్చిపోకుండా ఎక్కువ బాధపడి ఈవెన్ క్యాన్సర్ కూడా ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ 100 రకాల క్యాన్సర్ వస్తే దాంట్లో ఆల్మోస్ట్ 70-80% క్యాన్సర్లు బాగా అయిపోయి పూర్తిగా అయిపోతున్నాయి, బాగా అయిపోతున్నాయి. అతి తొందరలోనే బాగా చేసుకుంటే మనకు ఖర్చు తక్కువే, మనకు బాధలు తక్కువే, కుటుంబ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినదు.
1: అయితే డాక్టర్ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, గతంలో మనకి పోలియో జ్వరాలు వస్తే వైకల్యం

0: ఏమో జీవితకాలం ఉండేది. జ్వరం వచ్చిన తర్వాత ఎక్కడో చోట కాలుకి కానీ చేతికి కానీ ఎక్కడొక చోట పోలియో వచ్చిన తర్వాత మిగిలిపోయేది. అయితే మీరు ఇప్పుడు చెప్తే ఏం చేశారంటే క్యాన్సర్లో కావచ్చు, లేదంటే మామూలుగా ఆర్థరైటిస్లో కావచ్చు, వీటిల్లో కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది అని మీరు చెప్తున్నారు. అయితే క్యాన్సర్లో కానీ లేదంటే ఆర్థరైటిస్లో కానీ జ్వరాలు వచ్చినప్పుడు ఇవి జీవితకాలము ఏదో ఒక వైకల్యం కల్పించే అవకాశం ఉందంటారా?
1: మోకాలకి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి జ్వరంకి నొప్పి మందు వాడతాం. వైరస్ వలన ఏమి మనకి అంగవైకల్యం ఏర్పడదు. అట్లనే బ్యాక్టీరియా వలన సెప్టిక్ అంటే సీమ్ పోసింటే సరి వైద్యం చేయకుంటే మందులు యాంటీబయాటిక్ కనీసం మేము ఎక్కువ కీళ్ళకి జబ్బొస్తే ఎముకలు జబ్బొస్తే దానికి ఎక్కువ కాలం మందు వాడాలి. నువ్వు మామూలుగా జబ్బుకోలాగా వారపరి వాడ సరిపోదు. దానికి ఎముకకు జబ్బొస్తే కీళ్ళకి జబ్బొస్తే మనము కొన్ని కొన్ని సార్లు మనము 3 నెలలు వాడొస్తుంది, 6 నెలలు వాడొస్తుంది. ఎక్కువ కాలం వాడి దానికి మందులే కాకుండా దానికి లోపల సీమ్ ఉంటే పైప్ పెట్టి స్కోప్ పెట్టి తీస్తారు, లేకుంటే ట్యూబ్ పెట్టి అట్లే మొత్తం డ్రైనేజ్ అయిపోతారు చేస్తారు. తర్వాత అది పూర్తి నయమైన తర్వాత లోపల ఇన్ఫెక్షన్ పూర్తి తగ్గినాక ఫిజియోథెరపీ చేస్తారు. అంగవైకల్యం తక్కువ ఏర్పడుతుంది. మనం తొందరగా కనుక్కొని తొందర వైద్యం చేస్తే ఈ అంగవైకల్యాలు కూడా పూర్తిగా నయం చేయవచ్చు.
0: బాగుందండి డాక్టర్ గారు. చిన్నపిల్లలు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ప్రధానంగా జ్వరాల గురించి, నొప్పుల గురించి, అలాగే ఇతర ఆరోగ్య సమస్యల్లో నొప్పి వల్ల జ్వరం వల్ల మనకి తెలిసేటువంటి ఇతర ఆరోగ్య సమస్యల గురించి అలాగే వాటి నివారణ గురించి చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: నమస్కారం. థ్యాంక్ యూ.
2: శ్రోతలంతవరకు కాంతిరేఖలు కార్యక్రమంలో చిన్నపిల్లల్లో వచ్చే జ్వరాలు, నొప్పులు, నివారణ మార్గాలు, ఈ అంశం గురించి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రంగన్న దాసరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ దేవరపట్ల మురళి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బబ్బలా సై బాల్, నడువులో తామరా సై బాల్,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥಲೇ
1: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
2: చిక్కుకున్నాడు
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి
7: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది ఓ లవ్లీ వెల్ డన్ బిజినెస్ లో ప్రూవ్ అయింది ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో కొత్త కెమెరా కొత్త లైట్స్ పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో టైం కి ఈఎంఐ చెల్లించండి క్రెడిట్ స్కోర్ పెంచుకోండి ఇంకోసారి లోన్ సులభంగా పొందండి కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ మీరెవరు
8: ఆర్బీఐ అంటోంది
7: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత
9: వినండి వినండి వినండి గ్రామస్తులారా కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం

0: ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: స్వచ్ఛమైన చిరునవ్వుని చిందించే చిన్నారుల ప్రతి పలుకులో నీటి బిందువంత పారదర్శకత తేటతెల్లమవుతూ ఉంటుంది. అందుకే చిన్నారులను దేవుళ్ళు అంటారు. ఆ చిన్నారులే సరిగమ పదిని అంటూ కొండల నడుమ నుండి జాలువారే జలపాతంలా స్వరచరిని వినిపిస్తే ఆ పాట మరింత మధురమవుతుంది, శ్రోతల మనస్సును మనోహరంగా మురిపిస్తుంది. ఇలా

పాట విన్నారు కదా. ఇప్పుడు కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. ఈరోజు May 13 జాతీయ ఐక్యతా దినోత్సవంగా పరిగణింపబడుతుంది. మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జన్మదినం ఈరోజు. ఈ రోజును జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతూ ఉంటారు. డాక్టర్ ఫక్రుద్దీన్ 1905 May 13 ఢిల్లీలో జన్మించారు. 1928 న్యాయవాదిగా వారు వృత్తిని స్వీకరించారు. 1931 నుండి స్వాతంత్ర్యోద్యమంలో అడుగుపెట్టారు. వ్యవసాయం కోసం అస్సాం చేరిన వీరు అక్కడ కాంగ్రెస్ కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్య పోరాటాలు నడిపారు. 1935 అస్సాం అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవిని స్వీకరించారు. వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. హిందూ ముస్లింల ఐక్యతకు వారు ఎంతగానో పాటుపడ్డారు. 1966 కేంద్ర మంత్రివర్గంలో చేరారు. 1974 భారత 5వ రాష్ట్రపతిగా వారు ఎన్నికయ్యారు. 1975 అత్యవసర పరిస్థితి ప్రకటన విమర్శలకు గురైంది. వీరు రాష్ట్రపతి పదవిలో కొనసాగుతూ 1977 ఫిబ్రవరి 11వ తేదీన కన్నుమూశారు. దేశ ఐక్యత కోసం పాటుపడిన వీరికి

గౌరవ సూచకంగా భారతదేశం జాతీయ ఐక్యతా దినోత్సవంగా మే 13న పాటిస్తూ ఉంది. అలాగే ఈరోజు సర్ రొనాల్డ్ రాస్ అల్మోరాలో జన్మించిన రోజు. వీరు 1879లో వైద్య శాస్త్రం అభ్యసించాక ఇండియన్ మెడికల్ సర్వీసులో చేరారు. 1885లో 3వ బర్మా యుద్ధంలో వారు పాల్గొన్నారు. తర్వాత సెలవు మీద ఇంగ్లండ్ వెళ్లి బ్యాక్టీరియా శాస్త్రంలో పరిశోధన చేశారు. తిరిగి ఇండియా వచ్చి 1994 నుంచి మలేరియాపై పరిశోధనలు కేంద్రీకరించారు. మలేరియా వ్యాధితో ఉన్న రోగిని కుట్టిన దోమ జీర్ణాశయంలో ప్లాస్మోడియం కనిపించింది. దోమల ద్వారా ప్లాస్మోడియం మనిషిలోకి ప్రవేశించి మలేరియా జబ్బును కలిగిస్తుందని కనుగొన్నారు. మరి ఇది ఇవాల్టి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి వివరాలను తెలుసుకున్నారు. మరి ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. మరి ముందుగా హిందీలో వార్తా ప్రసారం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్.
1: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మొదలైన జిల్లా సమాచారం లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత పల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. విద్యార్థుల మేధా సంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాకూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్లోని కాకాని భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులు నాంది పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు. ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక, మానసిక, సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రెనోవేషన్ చేపడుతున్నానని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న దోమల సంఖ్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరం అన్నారు. విఎంసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరం మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో ఉన్న కలవలో పొడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నామని ట్రాక్టర్ మెషిన్ తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువలు పర్యటించి గుర్రపటెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్ళలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ఐఎస్ స్ప్రే చేసి దోమల లార్వాలను ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాలను తినే గంబోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడేగా పాటించాలని, అది శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో మహిళల రక్షణపై ట్రాఫికింగ్ అరకట్టండి, రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా చేయడం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశ ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగు ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని

పేర్కొన్నారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్ ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణ వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్త ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగం అభివృద్ధిలో కీలకమైన పశు

0: శ్రీ కె. నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో ముందుగా శ్రోతలు, తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, లక్ష్మీ, పారపల్లి, శశాంక్, అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, మౌనిక, కిషోర్, హరిప్రియ, నవీన్ గౌడ్, వర్షిణి, చిన్నారి వారి కుటుంబ సభ్యులు అండి. వీరందరూ అభిరుచి కార్యక్రమంలో మేము కోరిన పాట వినిపించండి అంటూ ఉత్తరం రాశారండి. వారు కోరిన పాట వచ్చేసి టక్కరి దొంగ చిత్రం కోసం కేకే కల్పన ఆలపించిన గీతాన్ని కోరారు మణిశర్మ సంగీతం. కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం టక్కరి దొంగ చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తుంది అభిరుచి కార్యక్రమంలో తొలిగా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెళ్ల యాదవ్య, చంద్రకళ, రాధిక, రజిత్, సునీత, చిట్టి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. వీరు కోరిన పాట స్టాలిన్ చిత్రం కోసం హరిహరన్ సాధనా సర్గం పాడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు. మణిశర్మ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం స్టాలిన్ చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తుంది మీ ఎఫ్ఎం

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందరొచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, నీకోసం
3: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
7: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
6: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
7: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
6: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
8: శ్రోతల కన్నుల FM బ్యాండ్ పై అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతలొచ్చేసి కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. వీరు కోరిన పాట దేవదాస్ చిత్రం నుండి చక్రి విశ్వ ఆలపించిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి సంగీతం చక్రి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం దేవదాస్ చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నాం.

0: ఖాన మొటిమలా
1: సై బాల్
0: గజ్జా బబలా
1: సై బాల్
0: నడువుల తామరా
1: సై బాల్
0: బురద పుల్లా
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్
3: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30

0: వరకు మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎనుమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సి జి నివాస్ ఐఏఎస్. వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత బృందావనం చిత్రం నుండి శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషాల్ పాడిన పాట ఇది. సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం అనంత శ్రీరామ్. ఈ పాటను వినిపించండి అంటూ కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇప్పుడు వినండి తాజ్మహల్ మన్నించాలి బృందావనం చిత్రం నుండి శంకర్ మహాదేవన్ శ్రేయా ఘోషాల్ పాడిన గీతం ఇది.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్ రేఖ లక్కీబాబు అవియ నవీన్ కుమార్ అశోక్ బాబు బ్లేసి శ్యామ్ వెంకటేష్ బాబు ఆకెల బన్నపురం దశరథ్ వనజ బాల నరసింహ వారి కుటుంబ సభ్యులు అండి. మీరందరు కోరుతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన గీతమిది. చిత్రం తాజ్ మహల్, సంగీతం శ్రీలేఖ.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: కార్యక్రమంలో తర్వాత శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, చేతన్ సిన్హా, విక్రమ్ సిన్హా, అథోర, త్రివరణ, గౌతమ్ వారి కుటుంబ సభ్యులండి. వీరు కోరుతున్న పాట అల్లరి మొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. వేటూరి సాహిత్యం ఎంఎంకే

కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రోతలు శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, దివ్య, మోక్షిత, గురునందన్, లక్ష్మి, చంద్రశేఖర్, రవిచంద్ర, బి మద్దయ్య, సాలమ్మ మరియు వారి బంధుమిత్రులండి. వీరందరూ కూడా కోరుతున్న పాట ఆఖరి పోరాటం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
1: ఇరనా
2: 4
1: ఇరనా
2: ఉండప్పా వదిలేసు.

0: తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే అలా ఉండు సార్. 6 8 సార్.
1: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు
0: సార్. ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరన్నా ఉండు,
0: ఉండపా. ఇందాక నుంచి సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గంగయ్య, ముత్తమ్మ, నిర్మలా నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు అండి. మీరందరూ కోరుతున్న పాట సంగీత కార్తిక్ ఆలపించిన గీతం ఇది. సీతారామ శాస్త్రి సాహిత్యం, విజయ్ ఆంటోనీ సంగీతం, చిత్రం మహాత్మా.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడిస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వబ్లేసు.
0: 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్ప, ఇందాక నుంచి సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్నా నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: అభిరుచి కార్యక్రమంలో చివరిగా కర్నూలు మద్దూర్ నగర్ నుంచి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, బాలాజీ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉమామహేశ్వరి, అంబాదాస్, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్, శాంతి, విజయకృష్ణ, ఉపజ్ఞ, నవిఘ్న వారి కుటుంబ సభ్యులండి. వీరు కోరిన పాట బొబ్బిలి వంశం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవాసక్తి దత్తా పాడిన గీతమిది. సంగీతం ఎంఎం శ్రీలేఖ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి. మరి ఇవాల్టి చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగింటి సంస్కృతిని రంగరించి సంప్రదాయానికి హంగులు అద్ది ఆడపడుచు స్వచ్ఛమైన సొగసుకు ఇంద్రధనస్సు నుండి రంగులనద్ది తెలుగమ్మాయి అంటే ఇలానే ఉంటుంది అంటూ తన దృష్టి కెమెరాతో తెలుగు ప్రేక్షకులకు తెలుగింటి సౌందర్యాన్ని పరిచయం చేసిన అపురూప దర్శకుడు బాపు. బాపు అంటే వారి సినిమాలనే చూస్తాం. కెమెరా వెనుక బాపు అంటే ఏమిటో చాలా తక్కువ మందికే తెలుసు. అసలు బాపు యాటిట్యూడ్ ఏమిటో తెలుసుకుంటూ ఇవాళ చిత్రాంజలిలో బాపు దర్శకత్వంలో విడుదలైన చిత్రాల నుంచి పాటలను వినిపిస్తుంది మీ కర్నూల్ ఎఫ్ఎం.

0: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా?
1: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే

బాపు బొమ్మ అనే మాట ఈరోజు చిత్రశైలికి వాడుతూ ఉంటారు. అందాల భామను వర్ణించడానికి వాడుతూ ఉంటారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధిగాంచిన కవి ఆరుద్ర తన పద్యరూపంలో తన కవితల పుస్తకంలో ఎంతో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది. అదేంటంటే, కొంటె బొమ్మల పాపు కొన్ని తరుముల సేపు గుండె ఊయలలోపు ఓ కూనలమ్మ. ఇలా ఓ కూనలమ్మ అంటూ ఒక పదాన్ని రాసి ఆరుద్ర బాపుకి ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలుపోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకు కూడా బాపు ఫాంట్గా అలరిస్తుంది. అందమైన చేతిరాతకి అందరికీ గుర్తొచ్చే ఫాంట్ ఇదే అవటం అతిశయోక్తి. ఆయనకు చిత్రలేఖనమంటే ఎంతో ఇష్టం. మరి ఇంత కృషి వెనకల ఆయన చేసినటువంటి కృషి ఏంటి, మరి ఆయనకి ఇన్స్పిరేషన్ ఏంటి ఎవరు అన్న విషయానికి వస్తే, బాపు కళా కౌశలాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకున్నారంటే, 1 hour పర్ డే ఆఫ్ స్టడీ ఇన్ యువర్ చూజన్ ఫీల్డ్ ఈజ్ ఆల్ ఇట్ టేక్స్. 1 hour పర్ డే ఆఫ్ స్టడీ విల్ పుట్ యూ అట్ ది టాప్ ఆఫ్ యువర్ ఫీల్డ్ విత్ ఇన్ 3 years. ఇది ఎల్ నైటింగేల్ గారి సూక్తి. దీన్ని అనుసరించి ఈ విషయాన్ని బాపు ప్రసిద్ధులైన సత్యరాజు లక్ష్మీనారాయణ, అంటే బాపు మారు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ, వీరు 100% ఈ విషయాన్ని అమలుపరిచారు. బీకామ్ ఎల్ఎల్బి చేసి మద్రాసులో అడ్వకేట్గా ఎన్రోల్ అయిన తర్వాత దశలో తెలుగు హిందీ సినిమా దర్శకుడుగా రాణించిన ఆయన స్థూలంగా చెప్పాలంటే గొప్ప చిత్రకారుడు. తొలి దశలో గంటల తరబడి కృషి చేయడం వల్లనే బాల, గృహలక్ష్మి, ఆనందవాణి, పారిజాతం, చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర ఇత్యాది పత్రికల ద్వారా ప్రతిభ చూపి 1959 కల్లా ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రవేశించారు. అప్పటికీ ఆయన వయసు 26 సంవత్సరాలు మాత్రమే. నిజానికి ఆయన బొమ్మలు 1945 నుంచి 1947 నుంచి పాఠకులకు తెలుసు. కానీ ఆంధ్రపత్రిక వీక్లీ 20 ఆగస్టు 24వ తేదీ సంచికలో తోటపల్లి నుంచి టిహెచ్ కృష్ణ అనే పాఠకుడు కడచిన 2 సంచికలలో బాపు బొమ్మలు వేయలేదు అని రాయిగా, బాపు చిత్రాలు ప్రచురించని సంచిక ఇంతవరకు వెలువరించలేదు, గమనించమని కోరారట. అంటే ప్రతిరోజు ఆయన కార్టూన్ బొమ్మ లేకుండా పత్రిక బయటికి వచ్చేది కాదు అన్న విషయాన్ని చాలా నగ్నంగా చెప్పారు. అలా మొదలైన బాపు బొమ్మలు, కార్టూన్లు, కథలకు, ఇల్లస్ట్రేషన్లు, పుస్తకాలకు, ముఖ చిత్రాలు 2012-13 దాకా, అంటే అప్రతిహతంగా 1/2 శతాబ్దం మించి కొనసాగాయంటే ఆయన ఎంత గొప్ప చిత్రకారుడో మనం తెలుసుకోవచ్చు. మరి బాబు దర్శకత్వంలో విడుదలైన శ్రీరామరాజ్యం చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నాం.

1962 జూలై 22వ తేదీన హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి మహిళా కళాశాలలో సెవెన్ స్టార్ సిండికేట్ తొలిసారి బాపు చిత్ర కళా ప్రదర్శనను ఏర్పాటు చేసిందట. అప్పటి ప్రముఖులైన మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆలపాటి వెంకటరామయ్య మొదలైన వారు ఆ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారట. ఈ ప్రదర్శనకు కొనసాగింపుగా 63 జనవరిలో విజయవాడలో మరో 5 రోజుల పాటు ప్రదర్శన జరిగింది. 1955లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక సైజుతో సహా కంటెంట్కు సంబంధించి పెద్ద స్థాయిలో మార్పులు జరిగాయి. కాంచన ద్వీపం 80 రోజుల్లో భూ ప్రదక్షిణం, రాజు పేద రెండు నగరాలు వంటి అత్యుత్తమ అనువాద నవలలతో పాటు తెలుగు వెలుగులు వంటి శీర్షిక, సినిమా కబుర్లు, రాష్ట్ర రాజకీయాలు, ఇలా తెలుగు వీక్లీలకు ఒక మోడ్యూల్ తయారైంది. ఆ సక్సెస్ ఫార్ములాల్లోనే అంతర్భాగం బాపు బొమ్మలు, మరెంతో మంది ప్రఖ్యాతుల రచనలు. ఇక బాపు 1962 ఆగస్టు 3వ తేదీ సంచికలో ఆంధ్రపత్రిక వీక్లీ బాపు గురించి ఒక పూర్తి పేజీ వ్యాసం ప్రచురిస్తూ రాజు రైతు, బంగారం సింగారం, బుడుగు, మనవాళ్లు వంటి బొమ్మల సిరీసులు ప్రఖ్యాతమైనవని, అప్పటికే రేఖ, శేషు, రంగా అన్న పేర్లతో కూడా బాపు బొమ్మలేశారని పేర్కొన్నారు.

బాపు చేతిలో రూపుదిద్దుకున్న చిత్రాలు ఒక కళకే అంకితం కాలేదు, పరిమితమూ కాలేదు. బాపు చిత్రకళ ఒక విషయానికే పరిమితం కాలేదు. 1945 నుండి బాపు చిత్రాలను, వ్యంగ్య చిత్రాలను, పుస్తకాల ముఖ చిత్రాలను, పత్రికల ముఖ చిత్రాలను, కథలకు బొమ్మలను, విషయానుగుణ చిత్రాలను పుంఖానుపుంఖానులుగా వేశారు. కొత్త రచయితలు, ప్రసిద్ధ రచయితలు, పురాణాలు, జీవితము, సంస్కృతి, రాజకీయాలు, భక్తి, సినిమాలు, అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలలో ఉన్న శుభాకాంక్ష పత్రికలు అంటే గ్రీటింగ్ కార్డులు, పెళ్లి శుభలేఖలు కళాప్రియులు ఎప్పటికీ ఏరి కోరుకుంటూ ఉంటారు, ఏరుకుంటూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. బాపు రాత కూడా అంతే. ఇంతవరకు తెలుగునాట ఎవ్వరి చేత వ్రాతకు ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల ఫాంట్ ఎన్నో డీటీపీ సంస్థలు, ప్రచురణ సంస్థలు వాడుతూ ఉంటాయి.

పొదుపుగా గీతలు వాడటం, ప్రవహించినట్లుండే ఒరవడి కనిపించడం, సందర్భానికి తగిన భావాన్ని ప్రకటించడం తెలుగుదనం ఉట్టిపడేలా కార్టూన్లను చిత్రించారు.

స్వీకరించడం. ఇది ఆయన శైలి. అయితే ఈ బొమ్మలను మనం జాగ్రత్తగా గమనిస్తే బాపు ఎంతగా చదివారు, ఎంతగా కష్టపడి సాధన చేశారో మనకు సులువుగా బోధపడుతుంది. అదే సమయంలో సామర్థ్యం ఉండి సాధన చేయగలిగిన కళాకారుడికి ఊతంగా సంస్థలు ఎలా దోహదపడగలవో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కేవలం 25 నయా పైసాల ఖర్చుతో 60 పేజీల వారపత్రిక రకరకాల ప్రయోజనకరమైన అంశాలతో అందుబాటులో ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పుష్కలంగా రావడంతో కళా నైపుణ్యంతో పాటు కళాకారులను కూడా పూర్వపక్షం చేసింది. కానీ 70-75 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ, అంటే ఇప్పుడు, అప్పటి విషయాలు మహాద్భుతంగా స్మృతిపథంలో మెదులుతూ ఉంటాయి. ఆ ఫీల్ రావాలనే బాపు కార్టూన్లనున్న పేజీలను యథాతథంగా స్కాన్ చేయించి అందుబాటులోకి తెచ్చాయి కొన్ని సంస్థలు. వీటిని పరిశీలిస్తుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనపడుతూ ఉంటాయి. 1960-61 మధ్య కాలంలో శివలింక రాధాకృష్ణ ఎడిటర్గా రావడంతో శంభూ ప్రసాద్ చీఫ్ ఎడిటర్ అయ్యారట. రాజకీయాలకు సంబంధించిన ఉమెన్ కార్టూన్లు 1960 జులై 20 సంచికల్లో మొదలుకాగా, ఇదే కాలంలోనే తెలుగు వెలుగులు శీర్షిక, 80 రోజుల్లో భూ ప్రదక్షిణం నవల, మనము మన రాష్ట్రం అనే రాజకీయ కాలం సాగుతున్నట్లు గమనించారు. కవితలను అందించే శీర్షిక కవిత కింకిణి కాగా, మంచి సలహాలు అందించేది సరళ సలహా నాజూకు తిండ్లు అనే శీర్షిక కూడా కనపడింది. ఇది చూడగానే స్మార్ట్ ఫుడ్ అనే ఇప్పటి మాట గుర్తుకొచ్చింది. ఇలాంటి వాటికి బాపు యొక్క కళాతృష్ణ చాలామందికి మార్గదర్శకం చూపిస్తే, మార్గదర్శనం చేస్తే ఎన్నో పత్రికలకు బాపు గీసినటువంటి బొమ్మలు, చిత్రాలు, కార్టూన్లు ఇవన్నీ కూడా మంచి ఫీడ్బ్యాక్ను అందించాయి, మంచి ఆదాయాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు.

నవరసాలు, అష్టవిధ నాయకులు, జనార్దనాష్టకం, అన్నమయ్య పాటలు, రామాయణం, భారతీయ నృత్యాలు, తిరుప్పావై ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రాలని అందించారు. బాపు దర్శకత్వంలో విడుదలైన చిత్రాల అంటే సినిమాల గురించి తెలిసిన వారు కొందరైతే ఆయన చేతి నుండి ప్రాణం పోసుకున్న చిత్రావళి, చిత్ర రేఖావళి గురించి తెలుసుకున్నవారు అతి కొద్దిమంది అని చెప్పుకోవచ్చు. పత్రిక అంటే బాపు గీసిన బొమ్మకు కథను రాసి పోటీ నిర్వహించింది ఒక పత్రిక. ప్రతి తెలుగు ప్రారంభ పత్రిక ముఖ చిత్రం బాపు గీసిందే కావాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఆంధ్రపత్రిక రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తుల పేర నిర్వహించిన శీర్షికకు రేఖా చిత్రాలను కూడా బాపునే గీశారు.

మరి నిజం చెప్పాలంటే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎంతటి అపురూపాన్ని సంతరించుకున్నాయో, ఆయన చేతి నుండి ప్రాణం పోసుకున్న రేఖలు చిత్రాలు అంతే అనూహ్యమైన స్పందనను ప్రేక్షకుల నుంచి అందుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి గొప్ప కళాతృష్ణ కలిగిన వ్యక్తి మరలా చూస్తామో చూడమో అన్న సందేహపడ్డంలో కూడా అతిశయోక్తి లేదు.

0: మీరు విన్న ఈ పాట బాపు దర్శకత్వంలో విడుదలైన జాకీ చిత్రంలోనిది. శ్రోతలు ఇంతవరకు చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సాంకేతికత నిత్య జీవన శైలిని పూర్తిగా మార్చేస్తున్న కాలంలో ప్రజల అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కూరగాయలు, పండ్లు లేదా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్, ఎండలు, సమయాభావం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజలు మార్కెట్లకు వెళ్లేవారు. కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది, అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ చేస్తే మనకు కావలసిన వస్తువులు నేరుగా ఇంటి ముంగటికి చేరుతున్నాయి. ప్రైవేట్ ఈ కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పటికే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినూత్న ఆలోచనతో డీజీ రైతు బజారుగా పిలిచే డిజిటల్ రైతు బజార్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్లలో లభించే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర వస్తువులను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు చేరువేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. మొదట విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో గుంటూరు, కాకినాడ జిల్లాలకు విస్తరించగా తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలకు రైతు బజార్ ధరలకే ఇంటికే సరుకులు అందుతుండటం ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. డీజీ రైతు బజార్ సేవల ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుడు మధ్య నేరుగా సంబంధాన్ని ఏర్పరచడం. సాధారణంగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు వినియోగదారుల వరకు చేరేలోపు మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, నిల్వ సమస్యలు వంటి కారణాలతో ధరలు పెరుగుతుంటాయి. వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి రావడం వ్యవసాయ మార్కెట్లో చాలా కాలంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రైతు బజార్లను డిజిటల్ రూపంలో ప్రజలకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ, మరో ప్రైవేటు సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సేవల ద్వారా ప్రజలు తమకు దగ్గరలోని రైతు బజార్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకుని తాజా సరుకులను ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న డీజీఆర్బీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఆ తర్వాత సమీప రైతు బజార్ను ఎంపిక చేసుకుని కావలసిన వస్తువులను ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటి వద్దకే అందుతాయి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మాత్రమే కాకుండా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రైతు బజార్ల ద్వారా మార్కెటింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సులభంగా సేవలు అందించగలుగుతున్నామని డీజీ రైతు బజార్ ప్రాజెక్టు మేనేజర్ వేణు తెలిపారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలను ప్రారంభించామని, చిన్న చిన్న సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు.
3: ఇది డీజీ రైతు బజార్ ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము రన్ చేస్తున్నాము. ప్లేస్టోర్ నుంచి యాప్స్ కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్ అయినా సరే అవైలబుల్గా ఉందండి. సో ఇది మెయిన్ ఎజెండా వచ్చేసి డీజీ రైతు బజార్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ సర్వీసెస్ రైతు బజార్ నుంచి రైతు బజార్ కూరగాయలు ఆ రోజు రేటు

0: నుంచి ఏ రోజు రేటు ఆ రోజే ప్రకారమే కస్టమర్స్ కి అందించాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చిన ప్రోగ్రామే ఇదండి. ప్రతిరోజు ఆదరణ పెరుగుతూ ఉంది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్ గా డబుల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్ కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం విజయవాడలో పడమట్లో స్టార్ట్ చేసి 1 మంత్ లో డైలీ 50 ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి డే బై డే. మా టీమ్ అందరూ ఇక్కడ ఉన్న స్టోర్ సూపర్వైజర్స్ అండ్ డెలివరీ బాయ్స్ ప్రెజెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 కిలోమీటర్స్ రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. కృష్ణలంక తర్వాత కేదరాజపేట కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఎంటైర్ విజయవాడకి డెలివరీ చేయాలని. ఇదే విధంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రెజెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాము. రైతు బజార్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన అప్లికేషన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
1: ప్రస్తుతం విజయవాడలో ఈ సేవలు ప్రారంభించడంతో అధికారులు ప్రజలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కృష్ణలంక, కేదరాశ్వరపేట ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్ల నుంచి హోం డెలివరీ సేవలు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ డీజీ రైతు బజార్ అధికారి రామకృష్ణ తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు రైతు బజార్ ధరలకే ప్రజలకు అందిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా వేసవిలో మార్కెట్కు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
2: ఇక్కడ వినియోగదారులకి నేరుగా ఫార్మ్ టు హోమ్ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకి చేరేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని డిజీ రైతు బజార్ ద్వారా ఈ విజయవాడ పట్న ప్రజలకి అందించేలాగా మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ఇస్తూ ప్లేస్టోర్లోకి వెళ్ళి డిజీ ఆర్బీఐ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఆర్డర్ పెట్టిన వినియోగదారులకు నేరుగా ఇంటికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లస్ గ్రోసరీస్ ఐటమ్స్ కూడా ఇంటికి చేరువే చేయలాగా డిజీ రైతు బజార్ సేవలు కొనసాగిస్తాం సార్. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అటు రైతులకి, ఇటు వినియోగదారునికి, అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు దొరికేలాగా ఉందని వల్ల బాగా ఇంట్రెస్ట్ తో ప్రజలు చాలా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఇంకా ఆర్డర్స్ వస్తాయన్నాయండి. అలాగే విజయవాడలో అతి త్వరలో కేదారేశ్వరపేట, కృష్ణలంక మరియు గొల్లపూడి ప్రాంతాలకు కూడాను ఆ రైతు బజార్లో ఈ డిజీ రైతు బజార్ ని ప్రారంభించబోతున్నాము. ఒక యాప్ ని ఆంధ్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటూ రైతులకు కూడా ఉపయోగపడేలాగా ఉన్న ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని నేరుగా ఈ బోర్డు రేట్ ప్రకారమే వినియోగదారు ఇంటికి చేరుతున్నాయి కాబట్టి అందరూ వినియోగించుకుని, అలాగే సేవా సంస్థలకు కానీ ఇటు స్కూల్స్కి కానీ కూడా ఇదే రేటుల్లో మేము చేర్చేలాగా ప్రయత్నిస్తున్నామండి. అందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం.
1: డీజీ రైతు బజార్ సేవలు ముఖ్యంగా ఉద్యోగస్తులు, మహిళలు, వృద్ధులు, మార్కెట్కు వెళ్లేందుకు సమయం లేని వారికి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. రైతు బజార్ ధరలకే సరుకులు ఇంటికే రావటం వల్ల వినియోగదారులకు సమయం, నగదు రెండూ ఆదా అవుతున్నాయి. పైగా ప్రైవేటు యాప్లతో పోలిస్తే అదనపు ధరలు లేకుండా కేవలం స్వల్ప ఛార్జీలతోనే సేవలు అందించడం ప్రజలను ఆకర్షిస్తోంది. డీజీ రైతు బజార్ సేవలు రైతులకు కూడా పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయి. సాధారణంగా రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకువెళ్లినప్పుడు సరైన ధరలు రాకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం, నిల్వ సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కానీ డీజీ రైతు బజార్ ద్వారా రైతు పండించిన ఉత్పత్తి నేరుగా వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గుతుంది. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా విక్రయించగలుగుతారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. డీజీ రైతు బజార్ సేవలు వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వేగంగా మారుతున్న జీవనశైలిలో సమయం ఎంతో విలువైనదిగా మారిన నేపథ్యంలో ఈ సేవలు ఉద్యోగస్తులు, ప్రజలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. వ్యాపారులు, మహిళలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే సరుకులు ఆర్డర్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రైవేట్ యాప్ల మాదిరిగానే ప్రభుత్వం కూడా వేగంగా హోమ్ డెలివరీ అందిస్తోందని, రైతు బజార్ ధరలకే సరుకులు రావడం చాలా సమయం కూడా ఆదా అవుతోందని, రైతు బజార్ల నుంచి నేరుగా సరుకులు రావడం వల్ల తాజా నాణ్యమైన కూరగాయలు, పండ్లు వినియోగదారులకు అందుతున్నాయని వినియోగదారుడు రమేష్ బాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3: డీజీ రైతు బజార్ ఆన్లైన్ సేవల ద్వారా రైతు బజార్ పడమట విజయవాడ స్టార్ట్ చేయడం జరిగింది. గృహ అవసరాలకి వినియోగదారులకి చేరడం వల్ల రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డీజీ రైతు బజార్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను.
1: మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో ధరలు కూడా సాధారణ మార్కెట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మారింది. అలాగే ఎండాకాలం, వర్షాకాలం వంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా ఇంటికే డోర్ డెలివరీ అందించడం వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఇక మరోవైపు డిజిటల్ చెల్లింపుల సదుపాయం ఉండటం

దాంతో నగదు అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధంగా డిజీ రైతు బజార్ సేవలు సమయం ఆదా చేయడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు సులభంగా అందించే ఆధునిక సేవగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. డీజీ రైతు బజార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కేవలం హోం డెలివరీ సేవలు అందించడం మాత్రమే కాకుండా వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థలు వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలతో ప్రజలు కొన్ని నిమిషాల్లోనే సరుకులు ఇంటికే పొందే అలవాటుకు అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి రైతు బజార్లను డిజిటల్ మార్కెట్గా మార్చడం విశేషం. ఇది కేవలం ప్రభుత్వ సేవల ఆధునీకరణ మాత్రమే కాదు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన, రైతుల ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, డిజిటల్ వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకు ఇది ఒక గొప్ప ముందడుగు అని, భవిష్యత్తులో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా యాప్ల ద్వారా విక్రయించే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజీ రైతు బజార్ సేవలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలు, పండ్లు ఇంటికే అందించడం ద్వారా వినియోగదారులకు సౌకర్యం కలిగించడంతో పాటు రైతులకు నేరుగా మార్కెట్ను కల్పిస్తున్నాయి. సాంకేతికతను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. రైతుల ఆదాయం పెరగడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందడం, మధ్యవర్తుల వ్యవస్థ తగ్గడం వంటి అనేక ప్రయోజనాలను ఈ డీజీ రైతు బజార్ సేవలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. డిజిటల్ యుగంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్ కార్యక్రమం ఒక వినూత్నమైన, ప్రజలకు ఉపయోగకరమైన వ్యవస్థగా నిలుస్తోంది. రైతు పండించిన తాజా కూరగాయలు, పండ్లు నేరుగా వినియోగదారుల ఇంటి ముంగిటికి చేరేలా రూపొందించిన ఈ వ్యవస్థ రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష బంధాన్ని బలోపేతం చేస్తోంది. మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతులకు న్యాయమైన ధరలు అందించడమే కాకుండా వినియోగదారులకు రైతు బజార్ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడం ఈ సేవల ప్రత్యేకతగా మారింది. వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్ మరియు క్విక్ కామర్స్ పోటీ మధ్య ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి ప్రజలకు సులభతర సేవలు అందించడం విశేషం. సమయం ఆదా, తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, ఇంటికే డెలివరీ వంటి అనేక ప్రయోజనాలతో డీజీ రైతు బజార్ వ్యవస్థ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారే అవకాశముంది. వ్యవసాయ రంగానికి డిజిటల్ రూపం ఇచ్చే ఈ ప్రయత్నం భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే దిశగా కీలక పాత్ర పోషించనుందని చెప్పవచ్చు. సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతు వినియోగదారుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఈ డీజీ రైతు బజార్ కార్యక్రమం భవిష్యత్తులో ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి.

వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి. 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా భోగభాగ్యాలు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట. గీతరచన మోదుకూరి జాన్సన్, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

రాజమకుటం ఈ చిత్రానికి పి లీల పాడిన పాట. గీతరచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వీరభద్రాపురం నుంచి వీరా కనకారావు పార్వతి.

వీరాంజనేయ ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్నవారు బట్టిప్రోలు నుంచి మురళీగారు.

కిరాయి కోటిగాడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృపా.

0: నీ పెద్దగారు లగ్గమేదో పెట్టి వస్తుంటే కద్దరంతో పంచె కండు వాళ్ళ టీవీ చూస్తుంటే
1: పెళ్లి గాని పిల్ల తుళ్ళి తుళ్ళి మీదికి వస్తుంటే కళ్ళు పడ్డ చోట గళ్ళు పడ్డ కోక

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను తరువాత కార్యక్రమం అనంతరం వినవచ్చు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.
3: నమస్కారం, నా పేరు డాక్టర్ పాలాడు సత్యనారాయణ. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయోద్యాలం ఉపకులపతిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, భారతదేశం వ్యవసాయక దేశం. 60% మంది రైతులు వ్యవసాయ రంగం మీదే నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక మాధ్యమాలు ఎంతో ఇతోధికంగా మనకు ఉపయోగపడి చెప్పచ్చు. ప్రముఖంగా చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1936 నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ 90 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆకాశవాణి ఇతోధికంగా ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. రైతు సేవలో ఆకాశవాణి 90 సంవత్సరాల సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆకాశవాణి ఏ విధంగా రైతులకు ఉపయోగపడిందన్న అంశం మనం స్థూలంగా చూసినట్టయితే, ఒకప్పుడు అంటే దాదాపు 70, 80, 90 సంవత్సరాల క్రితం ఎలాంటి మాధ్యమాలు, టీవీలు లేనప్పుడు మనకి ఈ తరంగాల ద్వారా, ఆకాశవాణి ద్వారా అందించేటువంటి విజ్ఞానము అనేక రూపాల్లో, అది విద్య రూపం అవనండి లేదా వ్యవసాయ మెలకువలు అవనండి, యావత్ భారతదేశ జనాభాకి మిక్కిలి దగ్గరైనటువంటి సాధనంగా ఉండే, అలాంటప్పుడు ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ మోగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అలాగే వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా ఆకాశవాణిలో వచ్చేటువంటి మెలకులు, సూచనల్ని తప్పనిసరిగా పాటిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ఈ మెలకులు ఎంతో ఉపయోగపడినాయి. ఆ విధంగా రైతుకి ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి చేసినంత సేవ ఏ మాధ్యమం ఇప్పటికీ కూడా చేయలేదని నా భావనగా నేను చెప్తాను. దానికి కారణం ఆకాశవాణి కొన్ని కోట్ల జనాభాకి ఇది వెళ్ళటము, వాటి మెలకుల్ని పాటించడము రైతుకి ఎంతో విధంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. అటు ప్రభుత్వ పథకాలు అవనండి, శాస్త్రవేత్తలు అందించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవనండి, లేదా వ్యవసాయ శాఖ అందించే సూచనలు అవనండి, లేదా ఇతర అంశాలన్నీ కూడా రైతు ముంగిట ఈ ఆకాశవాణి చిన్న రేడియో ద్వారా రైతుకి అందినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీని యొక్క సేవ అంత అద్భుతమైన సేవగా నేను వర్ణిస్తాను. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా ఆకాశవాణి చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు, రైతుకి ఉపయుక్తంగా ఉండేటువంటి కార్యక్రమాలు ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. ప్రతి ఉదయము మనం పొలం పనులు అనే కార్యక్రమం 6:35 నుంచి 6:45 సుమారు 10 నిమిషాలు ఈ కార్యక్రమం అవనండి, లేదా పల్లె సేవల కార్యక్రమం సాయంత్రం మనకి ఏదైతే 6:30 నుంచి 6:50 సుమారు 20 నిమిషాలు జరపటం, అలాగే వ్యవసాయ సూచనలు ముఖ్యంగా 6:50 నుంచి 7:00 వ్యవసాయ సూచనలు అవనండి, లేదా పంట సీమల కార్యక్రమం 7:30 నుంచి 7:45 సుమారు 30 నిమిషాలు అందించడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతు విధిగా ఈ కార్యక్రమాల కోసం వేచి చూసి ఇచ్చేటువంటి సూచనల్ని పాటించి వ్యవసాయ రంగాన్ని

అభివృద్ధి చేసుకున్నటువంటి కార్యక్రమాలు అనేకం జరిగినాయి. అలాగే వ్యవసాయ పాఠశాల కూడా ప్రతి సోమవారం మనకి 7:30 నుంచి 7:45 మధ్య ముఖ్యంగా వ్యవసాయ పాఠశాలలో శాస్త్రవేత్తలవని లేదా నిష్ణాతులవనండి వారు అందించేటువంటి పాఠశాలలో 30 నిమిషాల కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా రైతులకి చాలా ఉపయుక్తంగా ఉండేది. అనేక మెళుకులు ఈ వ్యవసాయ పాఠశాల ద్వారా మన రైతులకు అందజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని కూడా పెంచుకునేటువంటి సందర్భం ఉన్నాయి. వీటితో పాటుగా క్షేత్రంలో అంటే టీవీ స్టూడియోలో కాకుండా క్షేత్రంలో కూడా వచ్చి బయటకు వచ్చి అనేక కార్యక్రమాలు ఆకాశవాణి వారు గత 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవి కిసాన్ మేళాలు అవ్వచ్చు లేదా వ్యవసాయ యూనివర్సిటీ నిర్వహించే కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాఖ మీటింగ్ అవ్వచ్చు, డిఎల్సిసి మీటింగ్ అవ్వచ్చు, లేదా ఏదన్నా రైతు దినోత్సవాలు అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా ఎక్కడంటే ఏ కార్యక్రమాలు ఉన్నా అక్కడికి ఆకాశవాణి సిబ్బంది వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేయటం, కార్యక్రమాల్ని మళ్ళీ అందరికీ రైతులకి అందించే విధంగా పబ్లిసిటీ చేయటం కూడా చాలా ముఖ్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అవుట్రీచ్ ప్రోగ్రాంలో అంటే రైతుకి దగ్గరగా చేరి కూడా అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతుకి అందించడంలో ఆకాశ

దినోత్సవాలు అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా ఎక్కడంటే ఏ కార్యక్రమాలు ఉన్నా అక్కడికి ఆకాశవాణి సిబ్బంది వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేయటం, కార్యక్రమాల్ని మళ్ళీ అందరికీ రైతులకి అందించే విధంగా పబ్లిసిటీ చేయటం కూడా చాలా ముఖ్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అవుట్రీచ్ ప్రోగ్రాంలో అంటే రైతుకి దగ్గరగా చేరి కూడా అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతుకి అందించడంలో ఆకాశవాణి వారు చాలా గొప్ప సేవ చేశారని చెప్పవచ్చు. ఇవే కాకుండా ఒకప్పుడు ఏ మాధ్యమాలు ముఖ్యంగా పేపర్ ప్రింట్ మీడియా కూడా అంతగా లేనప్పుడు అంటే దాదాపు 1975 ముందు చూసుకున్నట్టయితే అటు దూరదర్శన్ కానీ టీవీలు కానీ లేదా డిజిటల్ మీడియా కానీ యూట్యూబ్లు కానీ లేనప్పుడు 1975 కంటే ముందుగా చూసుకున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఏమి వచ్చినా ఆల్ ఇండియా రేడియో అనే మూలం ఈ ఆకాశవాణి అంత ఇదిగా ప్రజానీకంతోనికి మమేకమైనటువంటి కార్యక్రమాలు మనం అనేకం చూసాం. ఆ మమేకంలో భాగమే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి ఆకాశవాణి సేవ గత 90 సంవత్సరాల నుంచి చేయటం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. మీకు ఇంకా అనేక కార్యక్రమాలు అటు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు అవ్వచ్చు, వారి సూచనలు కూడా ఆకాశవాణి కార్యక్రమాలతో తీసుకెళ్ళటం, అలాగే ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా రైతులు తీసుకెళ్ళటం, అలాగే మార్కెట్ ధరలు ఏ మార్కెట్ కమిటీల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో యావత్ ఆంధ్రప్రదేశ్లో వివిధ పంటల్లో మార్కెట్ ధరల్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించడం ద్వారా వారు పండించినటువంటి పంటని మనం తదనుగుణంగా అమ్ముకోవటానికి కూడా ఈ సూచనలు కూడా చాలా ఉపయుక్తంగా ఉన్నాయని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ విధంగా ఏంటంటే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుకి ఇతోధికంగా అనేక కార్యక్రమాల్లో ఈ ఆకాశవాణి చేదోడు వాదోడుగా ఉండటం రైతుకి ఒక నమ్మదగ్గ మాధ్యమంగా ఈ ఆకాశవాణి కూడా ఉందని నేను చెప్తున్నాను. నాకు కూడా ఈ ఆకాశవాణితోటి అనేక 4 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. దాదాపు నేను 34 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి అది రైతులకి అందజేయాలంటే మాకు ఇమ్మీడియట్గా కనపడేది ఆకాశవాణి. కాబట్టి ఈ ఆకాశవాణిలో అనేక 100ల కొద్ది కార్యక్రమాలు మేము చేయటం, ఆ కార్యక్రమాలని రైతులకి తగిన విధంగా ఆకాశవాణి దా చేరవేయటం వల్ల అటు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి లేదా ఇతర అంశాలు కూడా మెలుకులు కూడా రైతుకి వెనువెంటనే చేరవేయటం వల్ల వాటిని అవలంబించి రైతు ఇతోదికంగా లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆకాశవాణి ఒక మంచి మాధ్యమంగా పనిచేయటం అన్నది ఒక శుభ పరిణామం. అలాంటి ఆకాశవాణి అనేక మార్పులకు గురైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలో రేడియోలో వచ్చినటువంటి మార్పులు తదనుగుణంగా వారు కూడా మారటం, ఆ విధంగా ఇంకా కనెక్టివిటీ రైతులకు ఉండే విధంగా అనేక నూతన కార్యక్రమాలు కూడా చేపట్టడం అనేది హర్షణీయం. ఇంకా మార్పు చెంది ఇంకా ఇది రైతులకు ఇతోదికంగా చేరుతుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా నాకు కూడా ఈ ఆకాశవాణితో అనేక మంది వ్యక్తులతోటి అనుబంధం ఉంది. తుమ్మల బోస్ గారు అవనండి, ప్రత్యేకించి హనుమంతరావు గారు అవనండి, అలాగే రత్నాకర్ బాబు గారు కానివ్వండి, విజయ కుమారి వీరంతా కూడా ఏంటంటే రైతులతోటి మిళితమయ్యి రైతుకి ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని వివిధ కార్యక్రమాలు అది పొలం పనుల ద్వారా కానీ పల్లె సీమల ద్వారా కానీ లేదా వ్యవసాయ సూచనలు కానీ లేదా పంట సీమలు ఇలా వ్యవసాయ పాఠశాలలో రైతులకు అవసరమైనటువంటి గుర్తించి వీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ ఆకాశవాణికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆకాశవాణికి విస్తృతమైనటువంటి ప్రాచుర్యం రావటం, ఆ విధంగా ఆకాశవాణి యొక్క సేవల్ని మనందరం కూడా గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా 90 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణికి మా తరపున ముఖ్యంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అనేక మార్పులు డిజిటల్ యుగంలో వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి ముఖ్యంగా రైతులకి లేదా ప్రజలకి చొరవలో ఉండటానికి అనేక మార్పులు పరిణామాలు చెందుతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. కాబట్టి 1-వే కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో నుంచి ఇంకా ఇంటరాక్టివ్ మోడ్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఆకాశవాణి తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి కార్యక్రమాలు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వారికి, వారి యొక్క సమగ్రత, వారు ఏదైతే విషయ సేకరణ చేసి అటు మార్కెటింగ్ కానీ విత్తనం ఎంపిక కానీ ఈ విషయాలను ఒక సమగ్రంగా ఆలోచించి రైతులకు అందించడం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రాంతీయ ఔచిత్యం అంటే స్థానిక పంటలు స్థానిక సమస్యల ఆధారంగా వారు అనేక కార్యక్రమాలు చేయటం కూడా ఆకాశవాణి యొక్క ప్రాంతీయ ఔచిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాప్తి, వారు అనేక గ్రామాలకి మారుమూల గ్రామాలకు కూడా ఆకాశవాణి సేవలు అందించడం అనేది చాలా హర్షణీయం. అలాగే నిజాయితీ నిక్కచ్చితనం, ముఖ్యంగా వారు ఇచ్చేటువంటి విషయం ఏదైతే రైతులకు అందజేస్తున్నారో దాంట్లో 100కి 100%

0: నీట్నెస్ ఉండి, స్వచ్ఛత ఉండి, నిజాయితీ ఉన్నటువంటి కార్యక్రమాలు అందించడం వల్ల ఇట్లాంటి వ్యాపార ప్రకటనలు లేకుండా విషయాన్ని డైరెక్ట్గా రైతుకు అందించడం కూడా ఒక రకంగా నిజాయితీగా చెప్పొచ్చు. అదేవిధంగా భాషా సామీప్యం కూడా, అంటే రైతు తన మాతృభాషలో తన యాసలో ఏ విధంగా రైతుకు అందించాలో కూడా తదనుగుణంగా యాసలో కూడా అందించడం వల్ల ఈ భాషా సామీప్యం కూడా ఈ ఆకాశవాణి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా అందటం వల్లే ఈరోజు ఆకాశవాణి రైతులు జీవితాల్లో వెలుగును నింపిన ఒక జ్ఞాన దీపికగా మనం చెప్పుకోవచ్చు. భారత రైతాంగంతో కలిసి ఒక ఆత్మీయ ప్రయాణంగా ఈ 90 సంవత్సరాలు జరిపిందని మనం చెప్పుకోవచ్చు. ఇది రైతులకు ఒక మిత్రుడిగా, ఒక మార్గదర్శిగా, ఒక ఉపాధ్యాయుడిగా నిలిచిందని చెప్పడానికి నాకు ఆనందంగా ఉంది. అటు గ్రామీణ అభివృద్ధికి కానీ, వ్యవసాయ ఉత్పత్తి పెంపుకు కానీ, రైతు సంక్షేమం కోసం కానీ అందించినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పొచ్చు. ఈ విధంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సూత్రాన్ని ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా అవలంబన చేసుకుని ఆ విధంగా రైతులకు అందించడం వల్లే ఈరోజు మన భారతదేశంలో రైతాంగం కూడా వర్గంగా చెప్పాలంటే హరిత విప్లవం ద్వారా ఏదైతే ఫలాలు ఆశించామో, ఫలాలు పొందామో, ఆ హరిత విప్లవ ఫలాలను కూడా ఆకాశవాణి అప్పుడు తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ రోల్, అంటే బాగా చురుకైన పాత్ర వహించడం వల్ల హరిత విప్లవానికి నాంది పలికినటువంటి కారకాలు, రకాలు, అలాగే రైతుకి అవలంబించవలసినటువంటి మెలుకులు కూడా అప్పటికప్పుడు చాలా ఎక్కువగా చెప్పడం వల్ల ఈ ఆకాశవాణి ద్వారా మనకి వివిధ జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ పథకాన్ని కూడా రైతులకు అందించడం, హరిత విప్లవానికి నాంది పలికిన సూచనలు, అనేక కారకాలను రైతులు చేరవేయడం ద్వారా ఈరోజు ఈ భారతదేశ ఆహార స్వావలంబన ఏదైతే సాధించామో దీంట్లో ఆకాశవాణి పాత్ర ప్రముఖమైందని చెప్పడానికి గర్వపడుతున్నాను.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు, శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. ఇద్దరు మిత్రులు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్నవారు మంగళగిరి ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషుగారు.

శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, త్యాగులు.

మువ్వగోపాలుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వెన్నెల కంటి, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను కోరుతున్నవారు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్.

కార్యక్రమంలో చివరిగా ఘరాణా మొగుడు ఈ చిత్రానికి మనో చిత్రా పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागतम नेन मणिश्री। కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ కింద రాష్ట్రంలో 706 ఆలయాలు మంజూరైనట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీ సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25 నుండి 35 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కాకినాడ నుంచి హర్యానా రాష్టంలోని హిజార్ వెళ్లే నూతన రైలును కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో నిన్న జెండా ఊపి ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో 1523 బోధనా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏపీ తెలంగాణ తాగునీటి అవసరాల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. సాగర్లో 15 వరకు ఏపీకి 10 టీఎంసీల వినియోగానికి కేఆర్ఎంబీ అనుమతి ఇచ్చింది. అలాగే తెలంగాణకు సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 6 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ఏలూరు జిల్లాలో జనగణనలో భాగంగా ఇండ్ల గణన సర్వే పనులు 2 రోజుల్లోగా 50% పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతోంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరికొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించిందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సుప్రసిద్ద భారతీయ రచయిత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆర్కే నారాయణ్ పేరుతో సుపరిచితులైన రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి వర్ధంతి ఈరోజు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
0: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
0: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

Yes, Vintu Naru with Bharati FM 101.3 with me Jyoti. 11 hours 12 minutes 29 seconds lo undi VB clock and cinema kaburlu program lo unnam. ఒక మాస్ మసాలా చిత్రాన్ని కరెక్ట్ గా తీస్తే ఆ సినిమా సక్సెస్ ను అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. అందుకు బలమైన సంకల్పం ఉండాలి. మరి తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు, వాళ్ళ అకౌంట్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, కానీ ప్రతి హీరోకి తన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి లాంటి సినిమా, స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి సినిమా. ఆ హీరో పేరు చెప్పగానే ఠక్కును గుర్తొచ్చే సినిమా మాత్రం ఒకటి ఉంటుంది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అడవి రాముడు, మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ. ఇలా ప్రతి హీరోకి ఓ టర్నింగ్ పాయింట్. అండ్ ఈరోజు సినిమా కబుర్లలో 19 ఇయర్స్ యంగ్ హీరో తన సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమా, 2003లో జాతరను తలపించిన సినిమా, తారక్ జక్కన్న సినిమా కబుర్లు మాట్లాడుకుందామా? బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీకోసం వచ్చేస్తుంది. శంకర్ మహదేవన్ రనైనా రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో జనతా గ్యారేజ్ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు.
1: ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పచ్చడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీర వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి

ఆఫీస్లో ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

లెబనాస్ 19:56 లో ఉంది. వీబీ బ్లాగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక సినిమా గురించి చెప్తాను అన్నాను కదా, ఈ రోజు సినిమా కబుర్లలో అప్పటికే స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్ కి రాజమౌళికి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇంటర్వల్ బ్యాక్ డ్రాప్ తో సంభాషణల రచయిత రత్నంతో కలిసి నెల రోజుల్లో కథ రెడీ చేశారు రాజమౌళి. 2002 డిసెంబర్ లో స్టార్ట్ చేసిన సినిమా 2003 మేలో కంప్లీట్ అయింది. ప్రీ రిలీజ్ పోస్టర్, ఆడియో రెస్పాన్స్, వర్కింగ్ స్టిల్స్ తో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది ఈ సినిమాకి. ఆది సినిమాతో వినాయక్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నట్టు చూపించి బాక్సాఫీస్ హిట్ కొడితే, రాజమౌళి సింగమలేతో మన ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తనలోని నటనను కంప్లీట్ గా బయటకు తీసుకొచ్చారు. ఎస్, అదే సింహాద్రి. సినిమా కబుర్లు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రాజమౌళి గారి గురించి చెప్పాలి అంటే హీ నోస్ ద లాజిస్టిక్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట, ప్రాజెక్ట్. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాతో అతన్ని ఆయనకు ఆయనే ఛాలెంజ్ చేసుకుంటారనమాట. హీ ఛాలెంజెస్ హిమ్సెల్ఫ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దట్ టు కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి అస్సలు మిస్ అవ్వవు అనమాట. ఒక మాస్ యాక్షన్ డైరెక్టర్ కి కరెక్ట్ కటౌట్ తగిలితే వచ్చే రిజల్ట్ బాక్స్ ఆఫీస్ హిట్. సో ఎలివేషన్స్ ఇవ్వడంలో కూడా మన రాజమౌళి గారు దిట్ అనమాట. అండ్ యూనో ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత లోతైనా ఆ లోతెంతో ముందే తెలుసుకుని ఎన్ని కష్టాలు పడైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారనమాట. తీసుకుని సక్సెస్ సాధించి తీరుతారు. ప్రతి హీరోలో ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. అదేంటో పట్టుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మూవీలో అవి హైలైట్ చేస్తారు. మరి ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ను అమాంతం పెంచింది జక్కన్న సింహాద్రి సినిమా. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ బాద్షా చిత్రం నుంచి దళేర్ మెహందీ రనేనా రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

11:33 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. బ్యూటిఫుల్ మూవీ సింహాద్రి కబుర్లు మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇమోషన్స్ విషయానికి వస్తే తన మూవీలో ఆ ఇమోషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. చెప్పుకున్నాం కదా, ఎలివేషన్స్ విషయంలో మంచి పేరుంది రాజమౌళి గారికి. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే రన్ టైం మొత్తం ఇంట్రెస్టింగ్ గా, ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, అది కామెడీ అయినా సస్పెన్స్ అయినా సెంటిమెంట్ అయినా ఏదైనా సరే స్క్రీన్ నుంచి కదలనివ్వకుండా చేయడం ఆయన స్పెషాలిటీ. కథ చాలా సింపుల్ గా ఉన్నా పోర్ట్రే చేసే విధానం

కేరళలో ప్రకృతి వైద్యం ఫేమస్. సో ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారనమాట సినిమా గురించి. ఆ పోర్ట్రే చేసిన విధానం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మరి కేరళలో ప్రకృతి వైద్యం గురించి పని మీద అక్కడికి వెళ్లిన హీరో ఆ రాష్ట్రంలో బాలనయ్యర్ గ్యాంగ్ ను వాళ్లు చేసేటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడం, భాషరాని రాష్ట్రంలో అక్కడి ప్రజలతో దేవుడిగా సింగమలైగా పాలాభిషేకం చేయించుకోవడం. సో ఫ్లాష్ బ్యాక్ కదనమాట ఇదంతా కూడా. అండ్ అలాగే తన వాళ్లను చంపిన వాళ్ల మీద ఒక కామన్ మ్యాన్ కి ఎంత కసి ఉంటుందో కళ్లతో హావభావాలతో తారక్ ప్రదర్శించిన తీరుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ప్రేక్షకులు. మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ జై లవ్ కుశ చిత్రానికి జస్ప్రీత్ రనేన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతీ FM 101.3.

జై లవకుశ చిత్రానికి జస్ప్రీత్ రనేన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతీ FM 101.3.

లెవెనాస్ 40 మినిట్స్ 20 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ సింహాద్రి. సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం కదా. హీరో అజ్ఞాతవాసంలో ఉంటూ తన గతాన్ని ఎవరికీ తెలియనీయకుండా ప్రశాంతంగా గడుపుతూ ఉండటం, టైం వచ్చినప్పుడు పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వటం మనం ఎన్నో సినిమాల్లో చూసాం కదా. రజనీకాంత్ గారి భాష గాని, బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి గాని, చిరంజీవి గారి ఇంద్ర గాని, ఇలా ఎన్నో సినిమాల్లో మనం చూసాం. అన్ని రికార్డులు కొల్లగొట్టినవే. సింహాద్రి సేమ్ స్టైల్, కానీ మాస్క్ కిక్కిచ్చే అంశాలు కావలసినన్ని యాడ్ చేశారు మన జక్కన్న. కేరళ ఎపిసోడ్ ని పూనకాలొచ్చేలా రాయించారనమాట. హీరో క్యారెక్టర్ కి పోటా పోటీగా విలన్ పాత్ర ఉంటుంది. విలన్స్ గా రాహుల్ దేవ్, ముఖేష్ ఋషి తమ పాత్రలకు ప్రాణం పోశారని చెప్పాలి. అండ్ భానుచందర్, సీత, నాజర్, సంగీత, శరత్ సక్సేనా, కోటగారు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ అన్ని పాత్రలను కూడా ది బెస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ భూమిక క్యారెక్టర్కు తగ్గట్టుగా చక్కగా ఒదిగిపోయారని చెప్పాలి, చాలా క్యూట్గా. అండ్ సెకండ్ హీరోయిన్గా గ్లామరస్ అంకిత, అందరికీ గుర్తుంది కదా. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. నాగా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి ఏఎం రత్నం గీతం విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

టెంపర్ మూవీ నుంచి రంజిత్ లిప్సిగా పాడినటువంటి కందికొండ గీతం విన్నారు. అనుప్రభన్స్ మ్యూజిక్ లో 11:51 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింహాద్రి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే కీరవాణి సంగీతం ఇంకో లెవెల్కి తీసుకెళ్లింది ఈ సినిమాని. బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీట్ సాంగ్స్, మెలోడీని ఇష్టపడని వాళ్లు లేరనమాట. సో గోదావరి పుష్కరాల సీన్ గాని, హఠాత్తుగా నాలుగు వైపుల నుంచి సింహాద్రిని చుట్టుముట్టడం అండ్ శరత్ సక్సేనా సింగమలై అని అరవటం అక్కడ మొదలవుతుంది. హై వోల్టేజ్ వైబ్రేషన్ 2023లో రీ రిలీజ్ కూడా చేశారనమాట. సో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది సింహాద్రి. తారక్ లో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా సింహాద్రి అని చెప్పొచ్చు. మాస్ హీరో అంటే ఇలానే ఉండాలి అనేలా బలమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఎన్టీఆర్. సో పాత రికార్డులన్నీ సింహాద్రి సునామీతో కొట్టుకుపోయాయి. అంత ఫైర్ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డ్స్ సృష్టించారు సింగమలై. సో మరి ఇవి ఈనాటి సినిమా కబుర్లు, సింహాద్రి సినిమా కబుర్లు అనమాట. సో విన్నారు కదా. అండ్ భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు సింహాద్రి మూవీ అని చెప్పి గెస్ట్ చేస్తూ ఇందాక. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా మెసేజ్ చేశారు రమణమూర్తి కేవీ శ్రీకాకుళం నుండి. సో అది మ్యాటర్. అండ్ ఇప్పుడైతే మీకోసం సింహాద్రి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ నేను ప్లే చేస్తున్నాను. టిప్పు చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం ఎంఎం కీరవాణి మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती FM 101.3।

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ స్వాగతం. నేను మణిశ్రీ. రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ దేశంలో వైద్య ఆవిష్కరణలకు, ఆరోగ్య సంరక్షణ శ్రేష్టతకు ప్రధాన చోదక శక్తిగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఎయిమ్స్ రోగుల సంరక్షణ, ఆధునిక వైద్యంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతూనే సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో వైద్య సేవలను కొనసాగిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో బంగారం, వెండి ముడిసరుకులపై 5%, ప్లాటినం ముడిసరుకులపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. అంతేకాకుండా నిర్దేశిత నిబంధనలను పాటించాల్సి ఉంటుందనే షరతుతో వాడిన విలువైన లోహాల ఉత్ప్రేరకంపై సుంకాన్ని 4.35% నిర్ణయించింది. రాష్ట రాజధాని అమరావతి నెడమరులో బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలో 2 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీవారిని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు. వీఐపీ విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలు ఏవీ ఏకపక్షంగా తీసుకోరాదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ నగరానికి కీలక వాణిజ్య కేంద్రంగా ఉన్న జ్ఞానపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ పేర్కొన్నారు. జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్లో పర్యటించి అక్కడ దైనందిన కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. అమరావతిలో రీజనల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణ అంచనా వ్యయం 50 కోట్ల రూపాయల నుంచి 103 కోట్లకు పెరిగినందున కేబినెట్ ఆమోదం కోసం పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సక్సెస్ అనేది ఓవర్ నైట్ మనకి వచ్చేస్తుందా చెప్పండి? అంటే ఓవర్ నైట్ వచ్చి ఊడి పడిపోదు కదా. ఇట్స్ అ హ్యాబిట్ వి బిల్డ్ ఎవ్రీడే, ప్రతిరోజు నిర్మించుకునే ఒక అలవాటు అన్నమాట. అయితే విషయం ఏంటంటే సింపుల్గా మన మార్నింగ్ని చేంజ్ చేస్తే మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎలా అంటారా, మాట్లాడుకుందాం ఈనాటి మీకు తెలుసులో. సూర్యుడి కంటే ముందు నిద్రలేచి లోకాన్ని జయించిన మహానుభావులు కొందరున్నారు. మరి ఆ సక్సెస్ఫుల్ పీపుల్ పాటించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుందాం ఈనాటి మీకు తెలుసాలో. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రతో కలిసి పాడినటువంటి భువన చంద్ర గీతం వస్తోంది గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి, బప్పి లహరి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 12 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో సక్సెస్ మంత్రం చెప్పాను కదా, సూర్యుడి కంటే ముందే నిద్ర లేచినవాడు లోకాన్ని జయించగలడు అన్నది పెద్దల మాట. మనం ఉదయాన్నే లేవగానే చేసే మొదటి పని ఏంటి చెప్పండి? మన డే మొత్తాన్ని డిసైడ్ చేసే పని అన్నమాట. సో మనం ఏం చేస్తామో అదే మన డే మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే విజయవంతమైన పారిశ్రామికవేత్తల నుంచి క్రీడాకారుల వరకు కూడా అందరూ కూడా ఒకే రకమైన మార్నింగ్ రొటీన్ని ఫాలో అవుతారని సైన్స్ చెప్తుంది. మనం కూడా మన మార్నింగ్ రొటీన్ చిన్న చిన్న మార్పులతో స్టార్ట్ చేస్తే లైఫ్లో పాజిటివ్ చేంజెస్ని సాధించుకోవచ్చు. అందులో ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం. సో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్ర లేవటం, దీనివల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందంట. మరి ఈ టైంలో ప్రకృతి ప్రశాంతంగా ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మన రోజును ప్లాన్ చేసుకోవడానికి ఇతరుల కంటే కూడా మనకు 1-2 hours టైం ఎక్కువ దొరుకుతుందన్నమాట. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అలా వైకుంఠపురంలో చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది తమన్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

భీమ్లా నాయక్ ఈ చిత్రం నుంచి అరుణ్ కౌండిన్య పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. తమన్ మ్యూజిక్ లో 12 hours 20 minutes 46 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం మాట్లాడుకుంటున్నాం, సక్సెస్ఫుల్ పీపుల్ పాటించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనమాట. సో మనలో చాలా మంది ఏంటంటే మార్నింగ్ లేవగానే చేసే మొదటి పని మొబైల్ ఫోన్ చూడడం కదా, నోటిఫికేషన్స్, సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ని వెంటనే స్ట్రెస్ లోకి నెట్టేస్తాయి. నిద్రలేచిన ఫస్ట్ 30 to 60 minutes అంటే 30 to 60 నిమిషాల వరకు కూడా ఫోన్ కి దూరంగా ఉంటే మన థింకింగ్ పవర్ అనేది పెరుగుతుందట. నైట్ మొత్తం విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయానికి డీహైడ్రేషన్ లో ఉంటుంది. లేవగానే ఒకటి కానీ లేదంటే 2 glasses గోరువెచ్చ నీళ్లు తాగటం వల్ల మెటబాలిజం అనేది పెరుగుతుంది అండ్ డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట. అండ్ తర్వాత రోజు మొత్తం కనీసం అంటే ఇలా లేచిన తర్వాత ఒక 30 to 60 minutes ఫోన్ కి దూరంగా ఉండి వాటర్ తాగి ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, 20 నిమిషాలు కనీసం ఒక 20 minutes వ్యాయామం చేయడం వల్ల మన బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి మనల్ని రోజంతా హ్యాపీగా ఉండేలా చేస్తాయి. అది యోగా అయినా సరే లేదంటే వాకింగ్ అయినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా, బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ విందాం, కులీ నంబర్ 1. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది ఇళయరాజా కంపోజిషన్ లో. వింటూ స్ట్రెయిట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
3: శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి నిలవిన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి నిలవింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ 100లాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ను తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాశ్ నాథన్ ఆయన చేత

రాష్ట బీజేపీ అధ్యకుడు వీపీ రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమాపేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమాపేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్టేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: BFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి రామజోగయ శాస్త్రి గీతం విన్నారు. మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, గందరగోళంగా ఉన్న మనసును మెడిటేషన్ ప్రశాంతంగా మార్చేస్తుంది కదా. ఒక 10 నిమిషాల ధ్యానం మన డెసిషన్ మేకింగ్ అబిలిటీని, సహనాన్ని పెంచుతుందన్నమాట. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్లు ప్రేయర్స్ వల్ల మెంటల్ స్ట్రెంగ్త్ ని పొందొచ్చు. ఎప్పుడు ఏ పని చేయాలో క్లారిటీ లేకపోతే ఉన్న టైం వేస్ట్ అయిపోతుంది కదా. మరి ఈ రోజు కంప్లీట్ చేయాల్సిన పనుల్ని లైక్ ఒక టాప్ 3 ఏమన్నా పెట్టుకుని ఒక డైరీలో రాసుకోండి. ఇదేంటంటే మనల్ని క్రమశిక్షణలో ఉంచుతుంది. అండ్ మనం ఎదురుగా కూడా ఒక పేపర్ మీద రాసుకొని స్టిక్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఎవ్రీడే మనం చేయాల్సిన పనుల్ని. అపార్ట్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్, ఏదైనా ఇన్స్పిరేషన్ బుక్ అనమాట, అది తీసుకుని కనీసం ఒక 5 పేజెస్ చదవటానికి ట్రై చేయండి. సక్సెస్ఫుల్ పీపుల్ థాట్స్ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండి, అల్పాహారం. సో బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మధ్యాహ్నం వరకు కూడా నీరసం అనేది రాకుండా ఉంటుంది. సో నీరసం లేకపోతే యాక్టివ్గా పనులు చేసుకోవచ్చు కదా. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే నేను ప్లే చేస్తున్నాను. కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ తర్వాత మరీ ముఖ్యంగా నేను చేయగలను, ఈ రోజు నాకు చాలా అద్భుతంగా ఉంటుంది అని మీకు మీరే చెప్పండి. అంతరాత్మతో మనం మాట్లాడుకునే మాటలు, పాజిటివ్ వర్డ్స్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డబుల్ చేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ విషయాలన్నీ కూడా ఒక్కరోజు చేస్తే సరిపోదండి. ఏదైనా ఒక అలవాటు అనేది మన లైఫ్ స్టైల్లో భాగం కావాలంటే మినిమం ఒక 21 డేస్ పడుతుందన్నమాట. ప్రతిరోజు మార్నింగ్ మనం చేసే ఈ చిన్న చిన్న మార్పులే ఫ్యూచర్లో పెద్ద పెద్ద విజయాలకు పునాదులవుతాయి, ఫౌండేషన్ అన్నమాట. తెలుసుకున్నాం కదా. సో మరి మన తలరాత మారాలి, సక్సెస్ మన వెంటే ఉండాలి అంటే ఏం చేయాలో. సో స్టార్ట్ యువర్ మార్నింగ్ అ న్యూ ఫ్రమ్ టుమారో. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం F3 ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. రాహుల్ జిప్లిగంజ్ గీతమాధురి పాడినటువంటి పాట దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

mínima mitad, abundala.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం తప్పనిసరి అయిన అన్ని భద్రతా ఏర్పాట్లను కొనసాగిస్తూనే ఇటీవలి దేశీయ పర్యటనల సందర్భంగా తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధానమంత్రి కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను ఆయన ఇటీవల గుజరాత్ అస్సాం పర్యటనల సందర్భంగా తగ్గించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ పరంగా సుస్థిరమైన ప్రత్యామ్నాయాలను అవలంబించడం ద్వారా ఆర్థిక స్థితి స్థాపకత దోహదపడాలని పౌరులకు ప్రధానమంత్రి

చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతను నిర్ధారించడానికి అన్ని కీలక భద్రతా ఏర్పాట్లు యథాతథంగా కొనసాగుతాయని వర్గాలు మరింతగా తెలిపాయి. కొత్తగా ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. రాష్ట రాజధాని అమరావతి నిడుమరులో బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒకసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై ప్రభావం పడుతుందని చెప్పారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారి పల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమత నిర్మాణ సర్వోత్తమ సంస్థాన పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో రాష్ట పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణాభివృద్దిలో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇంటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: યસ વિન્ટુનારુ વિવિધ ભારતી એફએમ 101.3 વિથ મી જ્યોતિ 1 hour 4 minutes 2 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే

0: మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 401.3.

1 hour 6 minutes 15 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో మనం ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి కదా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతలు. మరి ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్కి ఇవన్నీ కూడా చాలా కష్టం అండి, అంటే ఒక ఛాలెంజ్ లాగా మారాయన్నమాట. మరి ఈ టైంలో కాబోయే తల్లులు డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడం అనేది ముఖ్యం కదా. మరి ఎండల వల్ల సడన్ గా బీపీ పెరిగే ప్రమాదం కూడా ఉంది. మరి దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం ఈనాటి ధీరాలో. బిఫోర్ దట్ అభిలాష చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజా మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1 hour 11 minutes 56 seconds లో ఉంది వీబి క్లాక్ అండ్ హీరాలో ఉన్నాం. మరి వేసవి అనగానే అధిక ఉష్ణోగ్రత, ఎండ, వేడి, సామాన్యులు ఎండ నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇక ప్రెగ్నెంట్ విమెన్ గురించి చెప్పక్కర్లేదు కదా, వాళ్లపై మరింత ప్రభావం ఉంటుందన్నమాట, ఎక్కువ ప్రభావం ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డీహైడ్రేషన్ వల్ల నెలలు నిండక ముందే పెయిన్స్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకని రోజంతా కూడా తగినంత నీరు, పండ్ల రసాలు ఇవి తాగుతూ ఉండాలి. అండ్ మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. దానికోసం 1 లీటర్ నీళ్లలో 6 స్పూన్ల పంచదార, 1/2 స్పూన్ ఉప్పు కలిపి తీసుకుంటే మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఇది ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్ అంతఃపురం చిత్రానికి చిత్రగర్భ అనేటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

0: పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన దగ్గర 250 ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 ట్రైనీస్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరు ఇచ్చిన 100,000 ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.
0: అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
2: ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గాని ఆ హాస్పిటల్స్ లో గాని అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 500,000 నుంచి 600,000 మంది టూరిస్టులు వస్తా ఉన్నారు. హెల్త్ టూరిజం గురించి ఈ రోజున మన దేశంలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూరదృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతా ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
0: రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్ఈ ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ మధ్య కాలంలోనే రమారమి ఒక 60 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ది చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ

0: ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఈ యొక్క షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,90,00,000 రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని, ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ ఆఫ్ ప్యాలెన్ పెట్రియాడిట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమరవీరులైన వారి పిల్లల త్యాగాలను వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ చివరి వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

है मुश्किल जीना यहाँ, जरा हटके जरा बचके, ये है बॉम्बे मेरी।

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మనశంకర వరప్రసాద్ గారు, భీమ్ సుసిసిరోలియో అండ్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 2 hours 35 minutes 2 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ తో జో అయితే రెడీగా ఉంది. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి ఈ రోజైతే మాత్రం నేను ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్ మాత్రమే ప్లే చేద్దాం అని ఫిక్స్ అయిపోయాను ఈ రోజు షోలో అయితే. సో మరి మీ అందరూ కూడా రెడీగా ఉండండి, బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ప్రశ్నలు కూడా, ప్రశ్నల వర్షం కూడా అలాగే ఉంటుందన్నమాట. కామర్తి శంకర్ రాజుల నుండి హాయ్ అంటున్నారు. పెడని జోగానందరోగాల్ని అప్పుల్ రాజు హాయ్, వెల్కమ్ టు సందడీ సందడి వివిధ భారతి. ఎస్ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాను. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచార్య వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అంకయ్య గడ్డం నుండి మెసేజ్ చేశారు. రాజోల్ నుండా, ఓకే అంకయ్య. అండ్ నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న హాయ్, సందడి సందడికి స్వాగతం అంటూ మంగళగిరి సాయినగర్ నుండి తిరువీధుల బాబు మిత్ర బృందం. శాంతినగర్ నుండి ఓకే ఒకడు హాయ్ అండి హాయ్. అండ్ అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి.

నుండి మెసేజ్ చేశారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఒక సూపర్ హిట్ సాంగ్ కి సంబంధించినటువంటి మ్యూజిక్ బిట్ వినిపిస్తాను, చాలా తక్కువ వినిపిస్తాను, ఎందుకంటే ఆ పాట మామూలు పాట కాదు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తారు. సో అది జాగ్రత్తగా వినండి, జస్ట్ అలా వినిపిస్తాను కొన్ని సెకండ్స్, అది విన్న తర్వాత అది ఏ మూవీలోది అండ్ ఆ పాటను పాడినటువంటి సింగర్ ఎవరు. ఓకే, అండ్ మూవీలోది గెస్ట్ చేసినా కూడా ఓకే, నాకు గెస్ట్ చేయండి. సూపర్ హిట్ మ్యూజిక్ అయితే మీకోసం వచ్చేస్తుంది,

సో అలా వినిపించగానే వచ్చేసింది. ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తున్నాయి అనమాట. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ ని పంపిస్తారు అనేది. రైట్ నౌ మీకోసం సూర్య ఐపీఎస్ మూవీ నుంచి అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. అండ్ ఈ పాటని వింటూ నాకు ఆన్సర్ ని పంపించండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, ఖచ్చితంగా మీ పేరు ఆన్సర్ ఉండేలాగా. ఓకేనా?

వినిపించగానే వచ్చేసింది. ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తున్నాయి అనమాట. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ ని పంపిస్తారు అనేది. రైట్ నౌ మీకోసం సూర్య ఐపీఎస్ మూవీ నుంచి అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. అండ్ ఈ పాటని వింటూ నాకు ఆన్సర్ ని పంపించండి. 8662484884 ఈ నంబర్కి మీ పేరుని, ఖచ్చితంగా మీ పేరు ఆన్సర్ ఉండేలాగా. ఓకేనా? ఎంజాయ్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

2 hours 45 minutes 28 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒకడు పంపించారండి మొత్తానికి రైట్ ఆన్సర్ అండి అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగానేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సినిమా గురించి అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుండి గోనెగండ్ల గ్రామం లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ అండ్ పెడన నుండి నర్సన్న శివగంగ రైట్ ఆన్సర్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ చెప్పాను కదా పేరు కంపల్సరీ పంపించండి అన్నాను చక్కగా ఆన్సర్ మాత్రమే పంపించారు పేరు లేదు పైకి వెళ్ళి చూడాలి గరీబ్ నవాజ్ టైలర్స్ అంట అది అండ్ నెక్స్ట్ మెసేజ్ గొల్లేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ ఒక రైట్ ఆన్సర్ ఒక రాంగ్ ఆన్సర్ కూడా వచ్చింది మనకి శివ మూవీ అంటూ భాను సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ట్ నుండి కాదు కదా రాంగ్ ఆన్సర్ అది అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ మై ఆన్సర్ మూవీ నేమ్ అంటూ శివ అంటూ మళ్ళీ ఇంకొక రాంగ్ ఆన్సర్ వచ్చింది దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు జయం బాషా ఫ్యామిలీ కర్నూలు రైట్ ఆన్సర్ అండ్ మీరు అడిగే ప్రశ్నకు

0: సమాధానం అంటూ గుజరాత్ నుండి మెసేజ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి షాకీర్ నాజీర్ జాహిద్. ఓ అదంతా టైప్ చేసి పెట్టారు బట్ ఆన్సర్ మాత్రం టైప్ చేయలేదండి మీరు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగా జగ్గయ్యపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూర్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవి ఫ్రమ్ శివంగులపాలెం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎస్ నేను ఫోన్ చేశాను, వెల్కమ్ టు సందడి సందడి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం చందన్నపేట మండలం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయినగర్ నుండి తిరువీధుల బాబు మిత్ర బృందం మంగళగిరి ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీజో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. సాంగ్ కూడానా సూపర్ అసలు. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ బాగున్నానండి, నేను బాగున్నాను. ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా ఫస్ట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ జయంతి ఆల్వాల్ మై నేమ్ ఈజ్ ఓకే మీ పేరు అదా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఈవినింగ్ అంటూ సతీష్ సాహితీ సుహాన్ బాలాపూర్ క్రాస్ రోడ్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మంగళగిరి దామర్ల చిన్నమస్తాన్ రో దామర్ల పెద్దమస్తాన్ రో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు అక్షయ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్, మీరు పాడింది మనో కాదండి అది. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి బొబ్బిలి సింహం అంట కాదు కదా. అండ్ హాయ్ అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అండ్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అబ్బా ఏం టైమింగ్ అండి అంట, సరిగ్గా అట్ట గునుగు తీద్దామా అంటే ఈడ ఈవిడ సందడే సందడి నిద్ర రానిచ్చేనా అంట వివిఆర్జే. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ మెసేజ్ చేశారన్నమాట. మధ్యాహ్నం పూట ఎక్కువసేపు పడుకోకూడదు, కాసేపు పడుకోవచ్చు. అందుకని చెప్పి 1:30 నుంచి 2 అలా పడుకోండి, ఎందుకంటే 1 నుంచి 2 వరకు ధీరా కాబట్టి మీరు పడుకోవచ్చు. శ్రీరామదాసు అంజయ్యచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుండి. అండ్ పెళ్ళి కాదండి, సుందరి ఫ్రమ్ పెనమలూరు మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. మొత్తానికి చాలా రైట్ ఆన్సర్స్ అయితే వచ్చినాయి. నేను చెప్పాను కదా చాలా ఫేమస్ సాంగ్ అది, అండ్ ఆ మ్యూజిక్ వినగానే ఎలా చెప్పేస్తారో అని ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారనమాట రైట్ ఆన్సర్ని. నిర్ణయం మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారనమాట ఆ పాటని. ఇప్పుడు మీకోసం నేను ఆ పాటని ఖచ్చితంగా ప్లే చేస్తాను. గణేష్ పాత్ర గీతం అది ఇళయరాజా మ్యూజిక్లో. సో బిఫోర్ దట్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అండ్ ఆ సెకండ్ క్వశ్చన్ ఏంటనేది రెడీగా ఉండండి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే ఇది జీకేకి సంబంధించింది. ఫస్ట్ మనం సినిమా గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ జీకే అడుగుతున్నాను. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడు మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం నిర్ణయం మూవీ నుంచి. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ అయితే ఉంది. ఆ బ్రేక్ తర్వాత మీకోసం ఆ పాట వచ్చేస్తుంది. వింటూ స్ట్రీట్ యూంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: ద వికసిత భారత్ కోసం సిద్ధం ఇది మన

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ശേഷം
1: വീണ വേണു വൈന സരിഗമ വിന്നാവ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
5: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓస్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. రాష్టంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ భారత్లో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి సత్కరించారు. పార్వతీపురం పట్టణ సౌందర్యీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

3 hours 8 minutes వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చాను కదా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పాను. సో మనకి హాఫ్ సెంచురీ యాజ్ యూజువల్ గా దాటేసింది. బోల్డ్ అన్ని మెసేజెస్ వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత థర్డ్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, ఇందాకటి క్వశ్చన్ కి అది ఫస్ట్ క్వశ్చన్ కదా, అయిపోయిన క్వశ్చన్ కి ఆన్సర్ రివీల్ చేసేస్తాం కాబట్టి ఇంకా పంపించకండి. అండ్ నెక్స్ట్ ప్రసూన హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ జేకే శ్రీనగర్ వివి రెడ్డి రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుండి అంజిబాబు దివ్య హస్రీత రైట్ ఆన్సర్. అండ్ పాలెంపొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మజిలీపట్నం. జోజీ గారు మీరు వినిపించే మై ఫేవరెట్ సాంగ్స్ వింటూ మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి శ్రీరామదాసు అంజయ్యచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రచారి వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుండి రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జయం భాష అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ రైట్ ఆన్సర్. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఉత్తరాఖండ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రామారావు శ్రీరామారావు మరియు అపరాజిత పెనమలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే మేడం అంటూ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. సో మన 90 ఇయర్స్ ఫంక్షన్ లో లిజనర్స్ ని చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది వచ్చారు చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ జయంతి ఆల్వాల్ ఉత్తరాఖండ్ నుండి ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య అండాలు అక్షయ రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి లోటస్ అన్నారు ఏంటండి నాకు అర్థం కాలేదు అది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ హైదరాబాద్ బోరంపేట నుండి సంతోష్ సుప్రియ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి సార్ సుబ్బారావు గారు మీరు పద్దాక ఇదే మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు ఒక 3 వెల్కమ్ టు సందడి సందడి అండ్ భోజనం చేశారా అని నేను ఆల్రెడీ మీ మెసేజ్ చదివాను.

మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అండ్ మీరు పంపించిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. ఓకేనా? పెడని జోగానందర కాలనీ అప్పల్ రాజు, ఈరోజు పాటలు వింటుంటే అలా మీ కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోయారా, ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తున్నాయంట గుర్తు. ఎనీవే, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో అది మ్యాటర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉందన్నమాట, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

సో ఒక సినిమాకి ట్యాగ్ లైన్ ఉంది, ఆ ట్యాగ్ లైన్ నేను చెప్తాను, బట్ ఏ సినిమా ట్యాగ్ లైన్ అది అనేది మీరు చెప్పాలి. ఓకేనా? అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఓకే, అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనేది ఏ సినిమా ట్యాగ్ లైన్? గెస్ చేయండి. 8662484114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ ఏ సినిమా, అది మ్యాటర్ అనమాట. సో మీకోసం అయితే నేను ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, మరణం మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. 3 hours 18 minutes 9 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ అడిగాను ఒక ప్రశ్న అయితే సినిమాకి ట్యాగ్ లైన్ కి సంబంధించిందనమాట, అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఇది ఏ సినిమా ట్యాగ్ లైన్ అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి ఇందాకటి ప్రశ్నకు ఉత్తరాఖండ్ అని ఆన్సర్ పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆల్రెడీ మెసేజ్ చదివేటప్పుడు ఆన్సర్ వస్తుంది కదా, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు. అండ్ పెడన జోగానందర కాలనీ అప్పలరాజు, కాదండి అది రాంగ్ ఆన్సర్. రాజోల నుండి జయన్న, నో అందరూ అలాగే అనుకుంటున్నారు. భాస్కర్ పెడన్ నుండి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ పేరా? అయ్యో మీకు అర్థం కాలేదు. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనేది ట్యాగ్ లైన్ అనమాట. అంటే మనీకి సంబంధించింది. క్లూ కావాలి అంటే మనీకి సంబంధించి అని ఇస్తాను. అండ్ దుల్కర్ హీరో వచ్చేసి దుల్కర్ సల్మాన్. చూద్దాం ఇంకా. మోక్షిత్ షాన్వి సుధా చైతన్యపురం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అనమాట. కుసుమ పంపించేశారు మనకైతే. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి రాంగ్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల భవానీపేట నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ వచ్చి మనకి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ అంటూ ఇచ్చారు బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. శ్రీరామారావు మరియు అపరాజిత పెనంలూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఒడిశా నుండి భాస్కర్ రెడ్డి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఉంది చూద్దాం. మిర్యాల తిరుమలయ్య అండాలు అక్షయ చక్రధర్ మహిధర్ శ్రీధర్ పెనమలూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి కడప, రాంగ్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కరెక్ట్ గా మనకి 4 messages వచ్చినాయి అనమాట రైట్ ఆన్సర్స్ అయితే. మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రాంగ్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి కూడా రాంగ్ ఆన్సర్ ఉంది. చూద్దాం ఇంకా ఎవరన్నా పంపించగలరేమో. ఓకేనా, కొంచెం టైం ఇద్దాం అనమాట. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మనం విందాం. మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనే ట్యాగ్ లైన్ ఉన్నటువంటి సినిమా ఏంటి అని అడిగాను. దుల్కర్ సల్మాన్ హీరో అని చెప్పాను. అండ్ మనీకి సంబంధించింది అని కూడా చెప్పాను అనమాట ఇందులో. సో చాలా బ్యూటిఫుల్ మూవీ అది, రీసెంట్గా వచ్చిన మూవీస్లో. సో గెస్ చేయండి. అండ్ ఇంకొక పాట అయితే మనం విందాం. ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఆ త్రయ గీతం ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

3:26:33 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంధ్య. సంధ్య ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి అడిగిన ప్రశ్నకు ఆన్సర్స్ వచ్చేసినాయి, చూద్దాం. సో ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్వరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లలిత మురళి భాను తిరుపతి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటూ

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ ఓకే దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్. కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ క్లూ ఇచ్చాక మొత్తం ఆన్సర్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ జయం భాష ఫ్యామిలీ నుండి రైట్ ఆన్సర్. కుబేరా అంటూ నాగార్జున మెసేజ్ చేశారు శాంతినగర్ నుండి ఓకే ఒకడు, బట్ కాదండి అది రాంగ్ ఆన్సర్. నేను దుల్కర్ అని ఆన్సర్ కూడా చెప్పాను కదా హీరో ఎవరనేది. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ ఆన్సర్ మనకి చూసారా ఆన్సర్ మాత్రం పంపించారు గొల్లనేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి. ఓకే అండ్ నెక్స్ట్ గంగులూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సూర్య రమ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ సూఫియాన్ ఖాన్ వైరా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం క్లూ ఇచ్చారు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. మంచి పాట వినిపిస్తూ ఆన్సర్ అంటే ఎలాజీ అంట. మరి అన్ని మంచి పాటలు వినిపిస్తూ ఇంత మంచి ప్రశ్నలు వేస్తూ అండ్ మీ పేర్లన్నీ చదువుతూ ఇక్కడ షో చేయడం మరి ఎలా జీ? ఇది కూడా అలాగే జీ. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి సాగర్ చాందని అవినాష్ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి సాయినగర్ నుండి తిరువేదుల బాబు మిత్రబృందం రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మ్యామ్ అంటూ తిరుపతి జిల్లా పెద్ద పరియ ఇక్కడ నుండి విలేజ్ నుండి అనమాట మునిమ్మ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. బందర్ నుండి అరుణ కృష్ణ అమ్ములు బాజీ బుజ్జి రైట్ ఆన్సర్. అండ్ నమస్కారం అంటూ ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీరా ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు గారు శైలజ అండ్ శ్రీనిధి పంపించారు. బట్ నాకు ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు అది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ పెడన జోగానందర కాలనీ అప్పలరాజు ఈరోజు మ్యూజికల్ హిట్ సాంగ్తో సందడే సందడి అద్దరిపోతుంది మా లాంటి మ్యూజిక్ లవర్స్కి పండుగలా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి సీతారామం అంటున్నారు. అయ్యో దుల్కర్ అనగానే సీతారామానికి వెళ్ళిపోయారు మీరు, బట్ కాదు కదా. చిల్కా నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. ఆల్మోస్ట్ చాలా ఆన్సర్స్ అయితే కరెక్ట్ వచ్చినాయి, బట్ ఎక్కడో ఒకటి రెండు అలా మిస్ అయినాయి అనమాట. లక్కీ భాస్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనీ గురించి అని చెప్పాను అండ్ హీరో చెప్పేశాను కదా. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మరి నెక్స్ట్ ఇంకొక జీకే ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ వీర్ గాథ, ఓకే ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్? ఓకే మళ్ళీ అడుగుతాను, ప్రశ్నను రిపీట్ చేస్తాను. ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అనేది నాకు ఆన్సర్ని పంపించండి. అంటే రెండు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అందులో, ఆ రెండు ఏంటనేది నాకు ఆన్సర్ని మీ పేరుని కూడా పంపించండి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. సీతకు ఒక చిలుక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం బ్యూటిఫుల్ ట్రాక్ ని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అద్భుతమైన పాట కదా, ఎంత వండర్ఫుల్ గా ఉంటుందంటే లిరిక్స్ కానీ ఆ సింగర్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ, సూపర్బ్ సాంగ్ అనమాట. 3 hours 35 minutes 58 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి, అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జీకేకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేశాను. ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అనేది ప్రశ్న అనమాట. ఆ రెండు మంత్రిత్వ శాఖలు ఏంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు పంపించారో. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు, సూపర్. అండ్ పెడన జోగానందర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గంగప్ప కోటంక నుండి ఆన్సర్ లేదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు అంటే ప్రసూనా గచ్చిబౌలి నుండి రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నేను ఆల్రెడీ రిపీట్ చేసేసాను, సుఫియానా

ఓకేనా, ట్రై చేయండి ఆన్సర్ కి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి ఒకటి కరెక్ట్ గానే పంపించారు, మరి ఇంకొకటి రెండు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూద్దాం, ఎవరు పంపించారు అంటే సిరిగిరి హరికృష్ణ నంద్యాల్. ఒకటి రైట్ ఆన్సర్ అండి, బట్ అందులో ఇంకొకటి రాంగ్ కదా, చూద్దాం. ఓకే, డిఫెన్స్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శోభారాణి రంగారావు సాగర్ చాందిని, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ నున్న నుండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నల్గొండ.

ரைட் ஆன்சர். அண்ட் நெக்ஸ்ட் மெசேஜ் சோபரணி ரங்கரவ் சாகர் சாந்தினி வீళ్ళందరూ கூட மெசேஜ் చేశారు. ரைட் ஆன்சர் నున్న నుండి. அண்ட் நெக்ஸ்ட் ఇంకొక மெசேஜ் నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ నుండి మెసేజ్ చేశారు. ఒక్కటి కదా పంపించారా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు. అండ్ ఈరోజు ప్రశ్నలు ఆన్సర్లు ఎందుకంటే మంచి పాటలు వేస్తున్నారు కాబట్టి ఆ పాటలు వింటూ హ్యాపీగా ఉన్నామంట. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. సూపర్. ఎనీవే, మనం హ్యాపీగా ఉండటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, వాటెవర్ ఏమైనా జరి ఏది జరిగినా కూడా అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ దసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఇప్పటి ప్రశ్నకు నా ఆన్సర్ అన్నారు. ఇంతకుముందు చక్కగా ఒకటో నంబర్ అంటే ప్రశ్న, ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న అని చక్కగా క్లియర్గా పంపించేవాళ్ళు. ఈ పాటలు విన్న తర్వాత ప్రశ్న నంబర్ మర్చిపోయారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మొత్తానికి. ఎనీవే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రామకృష్ణ ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ గంటలమ్మ పాలెం చండిక వరలక్ష్మి వాసు మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ ఎరమిల సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిల్క నారాయణ అన్సియ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని సతీష సుమలత కట్ల సతీష సుమలత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. వినుకొండ నుండి ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి నమస్తే ఆకాశవాణి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్థసారథి సిద్దిపేట నుండి జవాబు అంటూ రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెరబాయిలు తిరుపతి జిల్లా నుండి సదాశివ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. పెడని జోగనంద్ర కాలనీ అప్పలరాజు. నేను ఎప్పుడు చెప్పే బ్రాండ్ సాంగ్స్ అంటే ఇవే మేడం, ఎప్పుడు ఇవే. ఇలాగే ఇవే కాదు కానీ ఇలాంటి పాటలు తప్పకుండా ప్లే చేస్తాను. ఓకేనా, నీవే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ హౌసింగ్ బోర్డు ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు శైలజ అండ్ శ్రీనిధి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మై నేమ్ ఈజ్ ఓకే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. సో సూపర్, చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే నేను అడిగిన ప్రశ్న ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అని అడిగాను కదా, రెండు మంత్రిత్వ శాఖల గురించి. రక్షణ మంత్రిత్వ శాఖ అండ్ విద్యా మంత్రిత్వ శాఖ అనమాట, డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో వీటికి సంబంధించిన ఇదనమాట ఆన్సరు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇది నిర్వహించబడింది సంయుక్తంగా. ఓకేనా, అది మ్యాటర్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్. సో మరి జగపతి బాబు అల్లు అర్జున్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చిందనమాట. వీళ్ళిద్దరు పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే మూవీ ఏంటి అనేది ప్రశ్న. ఓకే, జగపతి బాబు అండ్ అల్లు అర్జున్ రీసెంట్ గా గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి పంపించేసేయండి మీ ఆన్సర్ ని. ఇప్పుడైతే మీకోసం శివ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: త్రీ అవర్స్ 47 మినిట్స్ 16 సెకండ్స్ లో ఉంది. వివి క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.

త్రివక్ మీ జ్యోతి. అండ్ ఫైనల్గా ఒక ప్రశ్న అడిగాను కదా, జగపతి బాబు అండ్ అల్లు అర్జున్ అని చెప్పగానే మీకు టక్కున గుర్తొచ్చే సినిమా ఏంటి అన్నాను, చూద్దాం ఆన్సర్స్. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, హనుమాన్ జంక్షన్ అంటున్నారు. అందులో అల్లు అర్జున్ ఎక్కడున్నారండి? ఏమన్నా అన్నా అంటే అన్నా ఉంటారు. అల్లు అర్జున్ అయితే నాకు తెలియదు మరి. సో ఎనీవే లైట్ తీసుకోండి, అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, కంగ్రాట్స్. అండ్ పెడని జోగనేంద్రరావు కాలనీ అప్పల్ రాజు, ద రూల్. ఎస్, ద రైజ్ ద రూల్ కదా. సో రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, సనఫ్ సత్యమూర్తి రాజేంద్ర ప్రసాద్ కదా, అది నేను అడిగింది జగపతి బాబు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, కరీముల్లా ఖాన్ పాలడుగా అక్కడ నుండి మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్ అల్ల వైకుంఠపురంలోనా, అక్కడ జగపతి బాబు ఉన్నారా? ఓకే, రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి, హాయ్ మేడం, మీ పాటల వల్ల మాకు ఎండ తెలవడం లేదు అంటున్నారు. సూపర్ కదా, అసలు ఎండని కూడా తెలియనీయకుండా చేసింది వివిధ భారతి అంటే నిజంగా ఎస్ గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద, జానకి రాజు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ, నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి జిల్లా పెద్దపరియ విలేజ్ నుండి మునిమ్మ రైట్ ఆన్సర్. అండ్ పాలెంబొలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నటించిన మూవీ నేమ్, ఓకే. అండ్ నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ, వైల్డ్ ఫైరా రైట్ ఆన్సర్. అండ్ రామకృష్ణ ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. దుర్గారావు, ఏమన్నా పాటలా, సూపర్ అంట. ఓకే, ఎంఎస్ దుర్గారావు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతమంది హ్యాపీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. చండిక వరలక్ష్మి ఫ్రమ్ గంటలమ్మ పాలెం రైట్ ఆన్సర్. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి నుండి రైట్ ఆన్సర్ గ్రామం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మెసేజెస్ అంత ఫాస్ట్గా వస్తుంటే ఆ నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోతుంది. రుద్రమదేవి మూవీ కాదండి, అది రాంగ్ ఆన్సర్. ఎలమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ కోడమూరు నుండి ముల్లగుర్తి విలేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ తేజస్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్ కుమార్, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. ఎందుకంటే అందరికీ నచ్చే ఫేవరెట్ సాంగ్స్ వేస్తున్నారు కాబట్టి జోగారు గ్రేట్ అండి అంట, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నల్గొండ జిల్లా చిత్తిర్యాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, అందరికీ స్వాగతం అంటూ లేట్గా వచ్చినా కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల అయన్స్, పాండు, అశోక్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అనంతపురం జిల్లా కొండపల్లి నుండి నాగేశ్వరరావు, చంద్రకళ, హేమవతి, తరుణ్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అండ్ పార్థసారథి సిద్దిపేట్ నుండి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కామారెడ్డి జిల్లా రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్
సూపర్ సాంగ్స్ వేస్తున్నారు మేడం, పాటలు వింటుంటే హాయిగా ఉండండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్స్ టు యువర్ మేనేజ్మెంట్ ఫర్ పుటింగ్ ప్లేయింగ్ దిస్ సాంగ్స్ ఆర్ గుడ్ సాంగ్స్. ఓకే, ఇలా రోజు మంచి పాటలు పెడితే ప్రోగ్రామ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేడం అంటూ మెసేజ్.

చేశారు. మీ పేరు బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు బాజీ బుజ్జి కదా, అదే నేను అంటున్నా. సో మీ అభిప్రాయాలన్నీ కూడా చక్కగా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాగరాజు ఫ్రమ్ పెడనా రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్బౌలి నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. అండ్ పాటలన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి అండ్ ఇళయరాజా అండ్ మ్యూజిక్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ చేశారు ఎంఎంఎస్ నివాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఇంకా పడుతుంది పడుతుంది రెడీగా ఉన్నారంట. అండ్ ఇళయరాజా మ్యూజికల్ సాంగ్స్ ప్లే చేస్తే ఉన్నందుకు ధన్యవాదాలు. ఓకే, దస్తగిరి సంధ్య, దస్తగిరి ఎవరు ఫ్రమ్ దస్తగిరి, ఓకే కడప జిల్లా అన్నారు సంధ్య, మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సంధ్య. అండ్ సూళ్లూరుపేట నుంచి ఈశ్వరయ్య రేఖ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. వీరకనకరావు పార్వతి వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు అండ్ మంచి సాంగ్స్ వినిపించారు, సూపర్ సాంగ్స్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. తళ్ళ విశ్వనాథరావు పెడన వైఎస్ఆర్ కాలనీ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ నమస్కారం జో అంటూ నమస్తే అండి. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు శైలజ శ్రీనిధి మెసేజ్ చేశారు. అండ్ వైల్డ్ ఫైర్ సినిమా పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య అండల అక్షయ మెసేజ్ చేశారు. హాయ్ శశాంక్, దిస్ ఇస్ శశాంక్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశీష్ రైట్ ఆన్సర్ అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పట్లా కాకుండా ఈరోజు ఇంకా ఎక్కువ అదిరిపోయింది సందడి సందడి పాటలకి, ఎక్కువ మార్కులు వచ్చేసాయి అండ్ ఇలాంటి పాటలకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు చూశారుగా అంటూ మెసేజ్ చేశారు. యా ఐ నో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఈరోజు షో 24 క్యారెట్ గోల్డ్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్తో మనం ఈ రోజు ప్రోగ్రామ్ని అయితే మనం క్లోజ్ చేసేద్దాం, ఓకేనా? సో ఫుల్ స్టాప్ పెడదాం. అండ్ వివిధ ప్రోగ్రామ్ ఉంటుంది కదా. ఇప్పుడైతే మీకోసం ఘరానామగుడు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, మనో చిత్ర పాడినటువంటి పాట. అండ్ ఆన్సర్ చెప్పాలి కదా నేను, జగపతి బాబు అల్లు అర్జున్ అనగానే పుష్ప 2 అండి. సో అది మ్యాటర్ అనమాట. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మరి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागतम। नेनु मी सरिता। అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమర్రు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనీటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్బర్ భారత్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి సత్కరించారు. పార్వతీపురం పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: Bharti FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఫోర్ అవర్స్ 3 మినిట్స్ 19 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. మరి వివిధ ప్రోగ్రామ్ లో సింగర్ స్పెషల్ గా ఉన్నికృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ వచ్చేస్తే, మరి ముందుగా జీన్స్ చిత్రానికి ఉన్నికృష్ణన్, ఎస్పీ పల్లవి పాడినటువంటి ఏఎం రత్నం గీతం వస్తోంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

Bharati FM 101.3. ఫోరాస్ 28:04 లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒకే సింగర్ స్పెషల్ గా ఉన్ని కృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట ప్రేమికుడు చిత్రానికి ఉన్ని కృష్ణన్ పాడినటువంటి రాజశ్రీ గీతం.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

4 hours 38 minutes 54 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింగర్ స్పెషల్ గా ఉన్ని కృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట ఇద్దరు చిత్రానికి ఉన్ని కృష్ణన్ బాంబే జయశ్రీ పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం.

0: అనుమానాస్పదం చిత్రానికి ఉన్నికృష్ణన్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి వంశీ గీతం విన్నారు ఇళయరాజా మ్యూజిక్ లో.
1: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. తొంభై వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

మరింతవరకు వివిధ కార్యక్రమంలో సింగర్ స్పెషల్ గా ఉన్నికృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 వస్తోంది. ఇప్పుడు మీకోసం వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్ లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, ఈ అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధపెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి

బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైస్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటికి తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైస్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైస్ పర్వాలేదు, కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక అడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మన మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ, దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెలింగ్ లైస్. అబద్ధాన్ని మానుకోవడం ఎలా? అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో, అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం.

0: నిజాయితీ అనేది నెమ్మదిగా ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద టూ ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. I will come back in the next program of Venla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। ఈ వేసవిలో జరిగే అనేక అగ్ని ప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని, అందువల్ల

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు అన్నారు పెద్దలు. తల్లిగా, చెల్లిగా, భార్యగా మనకు వెన్నంటే ఉండే స్త్రీని మనం గౌరవించాలి. నేటి సమాజంలో స్త్రీలు ఎన్నో ఉన్నత పదవులు పొందటమే కాకుండా గృహిణిగా రాణిస్తూ ఆదర్శంగా ఉన్నవారు కూడా ఒకప్పటి స్త్రీలే, ఆడపిల్లలే అని మరవరాదు కదా. ఇప్పుడు విందాం ఆడపిల్లల మజాక నాటిక. రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, నిర్వహణ డాక్టర్ పివి శారద, శ్రీ ఎ బాలకృష్ణ.
1: ఆడపిల్ల మజాక నాటిక. రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. నిర్వహిస్తున్నవారు డాక్టర్ పివి శారద, శ్రీ ఏ బాలకృష్ణ. విందామా ఆడపిల్ల మజాక నాటిక.
2: పార్వతీ, వసే పార్వతీ, ఏం చేస్తున్నావే?
3: వస్తున్నానండి. ఏమిటండి?
2: అమ్మాయి మాధవి ఏదే?
3: అబ్బా, అంత పెద్దగా అరుస్తారెందుకు? పక్క రూమ్లోనే ఉందండి అమ్మాయి, చదువుకుంటూ ఉంది.
2: మాధవి, అమ్మాయి మాధవి.
4: ఏంటి నాన్న?
2: ఏం చేస్తున్నావమ్మా?
4: చదువు.

0: అనుకుంటున్నాను నాన్న.
1: ఏం లేదమ్మా, నిన్ను చూడటానికి రేపు టంగుటూరు నుంచి ఓ పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారు. రేపు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు
0: నాన్న.
1: ఏంటమ్మా?
0: నేను ఇంకా చదువుకుంటానన్నా, నాకు బాగా చదువుకోవాలనుంది.
1: ఆడపిల్లవి, చదివింది చాలు, ఇక మానే.
0: ఆడపిల్ల అయితే మాత్రం చదువుకోకూడదా? ఈ కాలంలో ఆడపిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు కదా. నాకు పిహెచ్డీ చేసి డాక్టర్ మాధవి అనిపించుకోవాలనుంది, నీకు తెలుసా?
1: ఇంకా నయ్యం, కలెక్టర్ మాధవి అవ్వాలని లేదు.
0: ఏ అయితే తప్ప, ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలు కావడం లేదు. అయినా నేను చదువుకుంటే మీకేంటి నష్టం?
1: పెద్ద పెద్ద చదువులు చదివితే దానికి తగ్గట్టు నీకు పెళ్లి చేయాలంటే లక్షల లక్షలు కట్నం కుమ్మరించాల్సి వస్తుంది. ఆ తరువాత నీ చెల్లి.
0: అలా అని చెప్పి నా చదువు పూర్తి చేయకుండా ఇంట్లోనే కూర్చోవాలా?
1: ఏమిటే, నీకు మామూలుగా చెబితే అర్థం కాదా? ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి ఊళ్ళెలా?
0: మీరేమైనా చెప్పండి, నేను బాగా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడతాను.
1: అసలు అసలు మీ అమ్మకు బుద్ధి లేదే, ఆడపిల్లని ఇలానైనా పెంచేది.
2: ఇది మరీ బాగుందండో, మధ్యలో నేనేం చేశాను?
3: లేకపోతే ఏంటి, పెద్ద పెద్ద చదువులు చదివితే రేపు దానికి తగ్గట్టు సంబంధం తేవాలంటే ఊరికే దొరుకుతుందా?
2: మీరు మరీను, దానికేం తెలుస్తుందండి, చిన్నపిల్ల.
0: అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా నాన్ననే సపోర్ట్ చేస్తావు. అన్నయ్య అయితే ఇంటర్మీడియట్ తప్పినా మళ్ళీ రాయించి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివిస్తున్నారే, అటువంటిది ఇంటర్మీడియట్ లో 85% మార్కులు తెచ్చుకున్న నేను మాత్రం కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయకుండా చదువు మానేయాలి. బాగుందమ్మా, చాలా బాగుంది.
3: వాడు మగపిల్లవాడే, వాడితో నీకు పోటీ ఏంటి?
0: మగపిల్లవాడైతే ఏంటంట, చదువు అనేది అందరికీ కావాలి. స్త్రీ కూడా విద్యావంతురాలవడంతో పాటు ఆర్థికంగా పురుషుడితో సమానత్వం సాధిస్తేనే ఈ సమాజంలో స్త్రీకి గౌరవం పెరుగుతుంది.
2: పోనీలేండి, చదువుకోనియండి, పాప బాగా చదువుతోంది కదా, ఇక పెళ్ళంటారా? ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది.
3: అసలు నీకు బుద్ధి లేదు, పరిస్థితులు గమనించి దానికి సర్ది చెప్పాల్సింది పోయి దాన్నే వెనకేసుకొస్తావా?
2: అది కాదండి.
3: ఏది కాదే, ఈ కాలంలో కట్నాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పిల్ల చదువు పెరిగే కొద్దీ దాంతో పాటు కట్నాలు పెరుగుతున్నాయి.
0: కట్నం కట్నం కట్నం, ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుందని ఆడపిల్లకు వయసు రాకుండా చదువు పూర్తి కాకుండా ఇష్టమున్నా లేకపోయినా బలవంతంగా పెళ్లి చేస్తారా? అసలు కట్నం ఇచ్చి మీరు నాకు పెళ్లే చేయక్కర్లేదు. నేను చదువుకున్నంత వరకు నన్ను చదువుకోనియండి చాలు. ప్రతి మగపిల్లవాళ్ళ ఆడపిల్లలు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి.
3: ఈ కాలంలో కట్నం లేకుండా పెళ్లి ఎవరు చేసుకుంటారే?
0: ఈ సమాజంలో నా ఆశయాలను గౌరవించే వ్యక్తి నాకు దొరుకుతాడన్న నమ్మకం నాకుంది.
3: తెలుసుకో.

0: మీ మాధవి. ఏమండి ఏమండి, మన పెద్దమ్మాయి మాధవి నుంచండి ఉత్తరం.
1: ఏంటంట?
0: ఎందుకలా కోప్పడతారు? చదువుతాను ఉత్తరం, వినండి. ప్రేమైన అమ్మకు నాన్నకు మీ మాధవి. ఇచ్చట మేము కులాసా, మీరు కూడా కులాసాని తలుస్తాను. ఇప్పటికన్నా నాన్నకు నా మీద కోపం పోయిందనుకుంటాను. ఈ 6 సంవత్సరాలలో ఎన్ని ఉత్తరాలు రాసినా మీరు రిప్లై రాయలేదు. చూసారా, చూసారటండి అమ్మాయి ఎంత బాధపడుతూ ఉత్తరం రాసిందో.
1: ఎవరికి రాయాలంట ఉత్తరాలు?
0: మీరు మరీను ఉత్తరం పూర్తిగా చదవనీయండి. నేను ఈ సంవత్సరమే
2: PhD పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందాను. నాకు డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ పోస్ట్ కూడా వచ్చింది. మా ఆయనకు కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. ఆయన చాలా మంచి మనిషి, ఎవరిని నొప్పించే వ్యక్తి కాదు. మా బాబుకు పోయిన నెల 10వ తారీఖే 3వ సంవత్సరం వచ్చింది. ఈ 7 వాణ్ణి స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం. మా జీవితం ఇప్పటి వరకు చాలా సాఫీగా సాగిపోయింది, కానీ భవిష్యత్తు గురించే భయమేస్తుంది. ఈయనకు ఈ మధ్య కాస్త గుండె నొప్పిగా ఉంటే డాక్టర్కి చూపించుకున్నారు. గుండెలో ఏదో చిన్న రంధ్రం పడిందట.
0: అయ్యో అయ్యో, ఏంటండి ఇది? నాకేమో చాలా భయంగా ఉందండి. నాకు చేతులు కాళ్ళు అట్టలేదు. ఈ ఉత్తరం మీరే చదవండి.
1: ఈయనకు ఈ మధ్య కాస్త గుండె నొప్పిగా ఉంటే డాక్టర్కు చూపించుకున్నారు. గుండెకు ఏదో చిన్న రంధ్రం పడిందట. దానికి 1 సంవత్సరంలోపు ఆపరేషన్ చేయాలంట. అది 1 అమెరికాలోనే చేస్తారంట. దానికి మొత్తం 3 లక్షల ఖర్చవుతుందంట. మేము దాచిపెట్టిన మొత్తం 1 లక్ష వరకు అవుతుంది. ఈయన కంపెనీ వాళ్ళు 1 లక్ష ఇస్తారంట. మిగిలిన 1 లక్ష రూపాయలు మీరు సర్దగలరని భావిస్తున్నా. ఏ సంగతి వెంటనే ఉత్తరం రాయగలరు. అన్నయ్యను వదినను చెల్లి వాళ్ళ ఆయనను అడిగినట్లు చెప్పగలరు. ఇట్లు ప్రేమతో మీ మాధవి.
0: వెంటనే డబ్బు పంపించండి. అక్కడ ఎలా ఉన్నారో ఏమిటో, పాపం అమ్మాయి ఎంత అవస్థపడుతోందో.
1: ఏమిటే పంపేది? ఇప్పుడు కావాల్సి వచ్చామా దానికి మనం? ఎప్పుడైతే నా మాట కాదని 1 అనామకుడితో వెళ్ళిపోయిందో అప్పుడే నా పెద్ద కూతురు చచ్చిందనుకున్నా.
0: ఏమిటండి అలా మాట్లాడతారు? ఎంత కాదన్నా, ఆ అమ్మాయి మన కన్న కూతురండి. ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకోకపోతే దాన్ని ఎవరు ఆదుకుంటారు చెప్పండి?
1: దానికి ఆ తెలివి ముందే ఉండాలి. డబ్బులు అవసరం వచ్చేసరికి మనం కావాల్సి వచ్చావా? 1 చిల్లిగవ్వ కూడా ఇవ్వనని రాయ్.
0: ఏమిటండి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు? కన్న కూతురికి 1 లక్ష రూపాయలు ఇస్తే ఏమవుతుంది? రేపు జరగదాంది ఏదన్నా జరిగితే కన్న కూతురి పసుపు కుంకాలు పొగట్టిన వాళ్ళం అవుతాం. ఆ పాపం మీకే చుట్టుకుంటుందండి, మీకే చుట్టుకుంటుంది.
1: ఊరిలో తలెత్తుకోకుండా చేసి నన్ను అవమానించిపోయిన దానికి తగిన శాస్తి జరగాల్సిందే.
0: ఏమిటండి మీ మొండితనం? అమ్మాయికి అన్యాయం చేయకండి.

0: చూసావా పార్వతి, చూసావా నీ పెద్ద కూతురు ఎంత గదిగించిందో.
1: ఏం చేసింది?
0: నా కొడుకుతో సమానంగా దానికి ఆస్తి ఇవ్వాలంట కోర్టు నోటీసు పంపింది.
1: మంచి పనే చేసింది.
0: ఏమిటే మంచి పని? ఆస్తి కావాలంటున్నా ఆస్తి. ఎట్లా తీసుకుంటుందో నేను చూస్తా. ఈ కోర్టులు నాకేం కొత్త కాదు. కోర్టు నోటీసు పంపినంత మాత్రాన భయపడతాననుకుందేమో. నేనేం భయపడను.

ఆర్డర్ ఆర్డర్ హిందూ వారసత్వ చట్టం 1956, ఆంధ్రప్రదేశ్ సవరణ చట్టం 1986లోని సెక్షన్ 29A ప్రకారం ఆస్తి పంపకాలలో కూతురుకు సమాన హక్కు అనే పాయింట్ అనుసరించి ఒక వ్యక్తి తనకు పిత్రార్జితంగా ప్రాప్తించిన ఆస్తి నుండి

తన కొడుకులతో సమానంగా కూతురికి కూడా ఆస్తిని పంచవలసి ఉంది. కానీ రాజారావు అనే వ్యక్తి తన కూతురు కులాంతర వివాహం చేసుకున్న కారణంగా తనకు ఆస్తిలో భాగం ఇవ్వలేదని శ్రీమతి మాధవి అనే మహిళ వేసిన కేసుపై వాద ప్రతివాదనలు విన్న తరువాత ఆర్డర్ ఆర్డర్ శ్రీమతి మాధవికి తండ్రి రాజారావు తనకు పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తిని కొడుకులతో సమానంగా పంచవలసిందిగా ఆదేశించడమైంది. దాని ప్రకారం శ్రీమతి మాధవికి తన తండ్రి అక్షరాల 400,000 రూపాయల విలువైన ఆస్తిని ఇవ్వవలసి ఉంది. ఈ ఆస్తి పంపకం ఖచ్చితంగా 30 దినాల్లో జరిగిపోవాలి. లేని పక్షంలో కోర్టు ధిక్కారం నేరం కింద రాజారావు అనబడే వ్యక్తి శిక్షార్హుడిగా పరిగణించబడతాడు. తన హక్కుల సాధన కోసం ధైర్యంగా కోర్టుకొచ్చి పోరాడి ఆస్తి హక్కును సాధించుకున్న శ్రీమతి మాధవి అభినందనీయురాలు. ప్రతి ఆడపిల్ల కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండా తల్లిదండ్రులు కొడుకులతో సమానంగా కూతుళ్లకు కూడా ఆస్తిని పంచిపెట్టినట్లయితే రాబోయే కాలంలో వరకట్న సమస్య కొంతవరకైనా రూపుమాసిపోయే అవకాశం ఉంది. అంతేకాదు సమాజంలో ఆడపిల్లపై వివక్ష చూపుతున్నారనే భావన కూడా తొలగిపోయే అవకాశం ఉంది.

0: ఏది ఏది? ప్రియమైన అమ్మకు నాన్నకు,
1: మీ మాధవి నమస్కరిస్తూ రాయనది. నాన్నను బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అమెరికా వెళ్లి వచ్చాం. దేవుని దయ వల్ల మా వారికి చేసిన గుండె ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. నాన్న చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక్కడ మీ మనవడు బానే ఉన్నాడు. రోజూ తాతయ్య దగ్గరకు వెళ్దామంటూ గొడవ చేస్తున్నాడు. అక్కడ అందరినీ అడిగినట్లు తెలపండి.
2: నేను మిమ్మల్ని క్షమించడం కాదమ్మా. పెద్దవాడినే కూడా అంత మూర్ఖంగా నిన్ను బాధ పెట్టినందుకు నన్ను మీరు క్షమించారు. క్షమిస్తారు కదా? క్షమిస్తారు కదా? క్షమిస్తారు కదా?
3: ఏమండి ఉత్తరమా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏది ఇలా ఇవ్వండి.
0: మన అమ్మాయి మాధవి నుంచే.
3: ఏది ఇలా ఇవ్వండి, చదువుతాను.
0: ఇదిగో.
3: ప్రేమైన అమ్మకు నాన్నకు మీ మాధవి నమస్కరించి రాయనది. ఏమండి ఏమండి, మన అల్లుడు గారికి ఆరోగ్యం బాగైందటండి. చూసారా చూసారా, నా కూతురు ఎంత ప్రయోజకరాలయ్యిందో. అంత చదువుకోబట్టే కదా అమెరికా కూడా వెళ్ళి తన భర్త ప్రాణాలు కాపాడుకోగలిగింది. స్త్రీకి చదువు చాలా ముఖ్యమండి. ఇప్పుడైనా ఒప్పుకుంటారా మరి? దేవుడు నా బిడ్డను అల్లుడిని చల్లగా చూడాలి.
0: నేను అదే కోరుకుంటున్నాను పార్వతి.
4: హలో తాతయ్య, నా మాట్లాడేది?
0: ఎవరు బాబు మాట్లాడేది?
4: మా అమ్మ పేరు మాధవి. నేను మీ మనవణ్ణి తాతయ్య.
0: నువ్వు నా మనవడివా? చెప్పు నాన్న, చెప్పు.
4: తాతయ్య తాతయ్య, నిన్ను చూడాలని ఉంది తాతయ్య.
0: రా నాన్న, రా, నా తండ్రి రా రా.
4: ఎన్నిసార్లు అడిగినా అమ్మ మీ దగ్గరకు తీసుకురావటం లేదు తాతయ్య. నిన్ను చూడాలని ఉంది తాతయ్య.
0: నా చిట్టి తండ్రి, నన్ను క్షమించరా. రా నాన్న, నా దగ్గరికి రా.
4: తాతయ్య అమ్మకు చెప్పవు తాతయ్య.
0: లేదమ్మా, మీ దగ్గరికి నేనే వచ్చి మన ఊరికి తీసుకొస్తాను రా తండ్రి. నేనే వస్తాను రా నీ దగ్గరికి, నా చిట్టి తండ్రి.
5: వచ్చే పండక్కి నేను వెళ్ళి అమ్మాయి అల్లుణ్ణి, నా చిట్టి మనవణ్ణి కూడా తెచ్చుకుంటానే పార్వతి.
3: అలాగేనండి.

సాయి కార్తిక్ సంగీత సారథ్యంలో రేవంత్ చిత్రపటం పట విన్నారు. చిత్రం సుప్రీం. సంధ్యారగం కార్యక్రమంలో తర్వాత వినండి రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పడిన పట చిత్రం బద్రి.

కోటి సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం సుజాత పడిన వేటూరి గీతం విన్నారు. చిత్రం అబ్బాయి గారి పెళ్లి. సంధ్యారగం కార్యక్రమంలో తర్వాత వినండి అప్పుల అప్పారావు చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట.

రాజ్ కోటి సంగీత సారథ్యంలో లంకేశ్వరుడు చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం జానకి పడిన డాక్టర్ సి నారాయణరావు గీతం విన్నారు. సంధ్యారగం కార్యక్రమంలో తర్వాత నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట సంగీతం రాజ్ కోటి చిత్రం సీతారత్నం గారి అబ్బాయి.

లక్ష్మీకాంత్ పారలాల్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన వేటూరు గీతం విన్నారు. చిత్రం నేటి సిద్ధార్థ సంధ్యారగం కార్యక్రమంలో చివరిగా వినండి రమణ గోగుల సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం బృందం పడిన ఇప్పట చిత్రం తమ్ముడు.

0: మీరు విన్న ఈ పాటతో ఇలాంటి సంధ్యారాగం తెలుగు సినీ గీతల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి
4: ముఖాన మొటిమల
5: సై బాల్
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్
4: నడువుల తామరా
5: సై బాల్
4: బురద పుల్లా
5: సై బాల్
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటివరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
3: ఈ పూట ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపటి ప్రసార వివరాలు సాయంత్రం 6:20 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కుటుంబ సంక్షేమ గీతం ఈ రాత్రి 7:00 ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో నేలతల్లి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ రాత్రి 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీ దేవరంగుల భైరవ్ గారి స్వీయ కవితలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం. రేడియో నాటక రచయిత శ్రీ ఎస్డివి అజీజ్, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చెన్నయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ రాత్రి 10:00 ఏకచిత్ర గణంలో శ్రీ క్రియేషన్స్ వారి రాధాగోపాలం చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 ఎప్పట్లాగే హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. నిలయంలో సమయం 6:05కి వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రికి బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ టెక్నాలజీ హబ్గా మారుతుందని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు ఆసుపత్రి యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవలే విశాఖలో గూగుల్కు ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాల పైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికి రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రం హోమ్ అనేది, ఇట్ ఇస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం.
0: బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల రూపాయల మేర కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నారు.

0: లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో 6 స్టార్ హోటల్స్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ వివరిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకొస్తున్నారనే మాట తెలియజేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోనే ఆయన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటికోళ్ల పెంపకం కోసం మదర్ హ్యాచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కూడా చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయడం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయడం, క్లెయిమ్స్ పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని రాష్ట మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆయా సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను అనుసరించి రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ మొదలగు వివరాలను తెలియజేస్తూ త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. ఇందుకు 2.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. క్వింటాల్ వరికి కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్ జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 4,023 రూపాయలకు ఆమోదం తెలిపింది. జొన్నల ధర 4,073 రూపాయలుగా నిర్ణయించింది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఓరటునిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పూర్వగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని

0: ఫలితంగా రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. రేపటి ప్రసార వివరాలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

0: ఘట్టం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. భక్తిరంజని కార్యక్రమంలో రేపు ఉదయం 6:10 శ్రీ గురుదత్త గాన చరితామృతం 2వ భాగం వింటారు. గానం శ్రీ కె రామాచారి బృందం. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ యలమర్తి రమణయ్య గారి హితోక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:55 ప్రసార వివరాలు. అనంతరం లలిత గీతం ప్రసారమవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు రేపు ఉదయం 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. కాంతి రేఖలు రేపు ఉదయం 7:15 ఇందులో పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు విశేషాలు, అనంతరం అలర్జీ వలన వచ్చే జలుబు కారణాలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ పల్లెపాటి జార్జ్ గారితో పరిచయం వింటారు. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. చిత్రాంజలి తెలుగు సినీ గీతాల కార్యక్రమం రేపు ఉదయం 9:30 ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. తెలుగులో జాతీయ వార్తలు మధ్యాహ్నం 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే. నేషనల్ న్యూస్ మధ్యాహ్నం 2:00 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. రేపు సాయంత్రం 5:00 మల్లెపూల బండి మధుర కవి శంకరంబాడి సాహిత్య కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారగం తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపటి ప్రసార వివరాలు సాయంత్రం 6:20 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. కుటుంబ సంక్షేమ గీతం రేపు రాత్రి 7:00 ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 పాడి పంటల్లో సీబెడగల్ గ్రామ రైతులు శ్రీ ఆర్ అరుణ్ కుమార్ శ్రీ హెచ్ ముత్యాలు గారి అనుభవాలు తెలుసుకుందాం. అనంతరం వాతావరణ వివరాలు, మార్కెట్ ధరలు, జానపద గీతాలు తదితర అంశాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారతి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 చిత్రసీమ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి

వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానంలో

ఇక రేపు రాత్రి 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 ఎప్పట్లాగే హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచ్ కార్యక్రమంలో ముందుగా వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడని పాట సంగీతం విద్యాసాగర్ చిత్రం మాధవయ్య గారి మనవడు. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుండి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత అవుతున్న పంపిన శ్రోతలు వెల్దుర్తి మండలం రామలకట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనగమ్మ, విశ్వేశ్వరయ్య, నగజ్యోతి, ధరణి, చెంటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుండి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, కోమరయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై వినిపిస్తున్నాం రాజ్ కోటి సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం జానకి పడిన పట చిత్రం యముడికి మొగుడు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి సత్యం సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ పి సుశీల పాడిన ఈ పాట చిత్రం కుంకుమ తిలకం. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరిన శ్రోతలు పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరతసింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వినలతేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు బుదిరిగడ్డ ఆర్యనగర్ సమా నుండి సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం పంపిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కనుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరికొందరు శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకి, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరికొందరు శ్రోతలు తంగరడో నుండి హరినాథ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, అనంతపురం కృష్ణారెడ్డిపల్లె నుండి పొలరయ్య వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై వినిపిస్తున్నాం బప్పిలహరి సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట, చిత్రం గ్యాంగ్ లీడర్.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత అవుతున్న పంపిన శ్రోతలు వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామం నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నర్, సైమా, మెహబూబ్ బాషా, మన్నత్ బేగం ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై వినిపిస్తున్నాం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ బృందం పడిన ఈ పాట చిత్రం మేఘ సందేశం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట సంగీతం చక్రవర్తి చిత్రం దేవత. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు కర్నూలు మధునగర్ నుండి కాటగర్ ధర్మరాజ్, లక్ష్మీబాయి, లక్ష్మణ్, బాలాజీ, శాంతి, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరి, చంద్రిక, వినోద్, విజయ్, వైష్ణవి, వాసవి, శారద, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన ఈ పాట చక్రవర్తి సంగీత సారథ్యంలో చిత్రం దేవత.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా ఉత్తరం పంపిన శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్ రేఖ లక్కీబాబు అలియా నవీన్ కుమార్ అశోక్ బాబు బ్లెస్సీ శ్యామ్ వెంకటేష్ బాబు అఖిలా భన్నాపురం దశరథ్ వనజ బాల నరసింహ మహమ్మద్ సుభాన్ రజక్ మహమ్మద్ సన్నల్లా ఇంకా వారి కుటుంబ సభ్యులు మరికొందరు శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగొడుతుండీ బొమ్మిదేవి లక్ష్మీనారాయణ విజయ్ అభినయ్ సాయికిరణ్ వెంకటేశ్వర్లు రామకృష్ణయ్య శివకోటి శేఖర్ శ్రీనివాస్ కొమరయ్య కార్తీక్ లక్ష్మయ్య వీరందరి కోసం వినిపిస్తున్నాం. రాజ్కుమార్ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం సుశీల పడినేపట సంగీతం చక్రవర్తి.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వినే ముందు వాణిజ్య ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: Olha, né?
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
1: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 475,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
3: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
1: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనను 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్లోని గొథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త

0: మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా మూడవ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటే. ఈ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసీల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీ కాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21 నుంచి 26 వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో రెండు మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జూలై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్, అసోం రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం, వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు. ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో నేల తల్లి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమం. ముందుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి

నించిన వ్యవసాయ ఉత్పత్తుల టోకు ధరలు క్వింటల్ ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. వేరుశెనగ ఈరోజు అత్యల్ప ధర 6,369 రూపాయలు, అత్యధిక ధర 7,519 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 7,519 రూపాయలు. ఆముదం అత్యల్ప ధర 5,890 రూపాయలు, అత్యధిక ధర 6,111 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 6,089 రూపాయలు. వాము అత్యల్ప ధర 4,704 రూపాయలు, అత్యధిక ధర 23,099 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 14,12 రూపాయలు. ఉల్లిగడ్డలు అత్యల్ప ధర 217 రూపాయలు, అత్యధిక ధర 585 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 585 రూపాయలు. ఎండుమిరప అత్యల్ప ధర 6,799 రూపాయలు, అత్యధిక ధర 17,669 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 16,599 రూపాయలు. శనగలు అత్యల్ప ధర 5,512 రూపాయలు, అత్యధిక ధర 5,512 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర కూడా 5,512 రూపాయలు. కందులు అత్యల్ప ధర 3,310 రూపాయలు, అత్యధిక ధర 7,812 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 7,692 రూపాయలు. మొక్కజొన్న అత్యల్ప ధర 1,460 రూపాయలు, అత్యధిక ధర 1,882 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 1,605 రూపాయలు. మినుములు అత్యల్ప ధర 7,832 రూపాయలు, అత్యధిక ధర 7,832 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర కూడా 7,832 రూపాయలు. ఇవండి ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు అందించిన వ్యవసాయ ఉత్పత్తుల టోకు ధరలు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని పనులు సమర్థవంతంగా చేయగలుగుతాం. అప్పుడే మనకు మన నుండి మంచి ఫలితాలు సాధించవచ్చు. అలాగే నేల తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనకు మంచి పంటలు ఇస్తుంది. నేల తల్లి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు విందాం నేల తల్లి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమం.

మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. నేల మనకు తల్లితో సమానం. కాబట్టే దీనిని నేల తల్లి అని, భూమాత అని మనం సంబోధిస్తూ ఉంటాం. భూమిపై మానవులు నివసించడానికి జీవావరణంలో నేలలు చాలా ప్రధానమైనవి. నేలల స్వభావాన్ని వివరించే సేంద్రీయ మృతికా శాస్త్రాన్ని ఎడపాలజీ అంటారు. ఇది పర్యావరణంలో ముఖ్యమైన ఘట్టం, పునరుద్ధరింపలేని వనరు. కొన్ని వేల సంవత్సరాల నుండి నేల పైభాగమంతా కూడా అగ్నిపర్వత పేలుడుతో, శీతోష్ణస్థితి మార్పులతో, భూకంపాలతో క్రమంగా క్షయమవుతూ వస్తూ ఉంది. అనేక విపత్తులకు గురవుతూ వస్తూ ఉంది. మానవ కార్యకలాపాలతో సహజ పరిస్థితుల్లో ఉండవలసిన ప్రకృతి, భూమి కూడా వాటి బాహ్య స్వరూపాన్ని మార్చివేసుకుంటున్నాయి. సకల జీవరాశులకు శ్రేయకర్త భూమి. మరి పంచభూతాలలో ఒకటి, సర్వ కార్యకలాపాలకు, మానవులకు నేల ఆధారం. ఆహార, ఇతర వనరులకన్నిటికీ ఇదే కేంద్ర బిందువు. మానవ నివాసాలు, రహదారులు, పరిశ్రమలు, రైలు మార్గాలు, ఆటస్థలాలు భూమి ఆశ్రయాలను పొందియున్నవే. భూమిపై ఎట్టి నిర్మాణాలు లేకపోతే నేల క్రమక్షయం కలగదు. నీటి వ్యవస్థ, ఇతర కాలుష్యాలు ఏర్పడవు. కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ వలయాల స్థిరీకరణ విధి విధానాలు జరిపి పర్యావరణ సమతుల్యం కలిగించి ఉండగలదు. నేల సక్రమబద్ధీకరణ చాలా ముఖ్యం. నేల ఉపయోగం ఆ ప్రాంతంలోని వనరుల వల్ల తెలుస్తూ ఉంటుంది. ఆవరణ వ్యవస్థలో నేల స్వల్పకాల లాభం కలిగినది. నేల ఎన్నో రకాల సూక్ష్మజీవులకు ఆవాసాన్ని కల్పిస్తుంది. రకరకాల హానికర రసాయనాలను కూడా చాలా వరకు విచ్ఛిన్నం చేసి పంట పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. కాని ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు, తరుగుతున్న సహజ వనరులతో సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో విచక్షణారహితంగా చేపడుతున్నటువంటి యాజమాన్య పద్ధతుల వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. మరి ఈ తరుణంలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతో ఉంది. కాబట్టి మనము, ప్రతి రైతు నేల ఆరోగ్య పరిరక్షణలో

0: ఇక నేలలో జీవముందని తెలుసుకోవడము ప్రతి మానవుడి ప్రథమ కర్తవ్యం. నేలలో సహజంగా కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, వానపాములు, కీటకాలు, ఏలకపాములు, అనేక ఇతర జీవరాశులు ఉంటాయి. ఒక అంచనా ప్రకారం పిడికెడు ఆరోగ్యమైన మట్టిలో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, శీలింద్రయాలు వంటి సూక్ష్మజీవులు, వేల సంఖ్యలో కీటకాలు, పదుల సంఖ్యలో వానపాములు, నులిపురుగులు ఉంటాయని నిర్ధారించబడింది. వీటిలో కొన్ని జీవులు పంటకు కావలసిన నత్రజన్ని స్థిరీకరించి అందిస్తాయి. మరికొన్ని జీవులు నేలలోని ఖనిజ లవణాలను మొక్కకు అందుబాటులో ఉండే విధంగా మారుస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు నేలలోని సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసి పోషకాలను మొక్కలకు అందిస్తాయి. నేల భౌతిక స్థితిని మెరుగుపరిచి నేలలోకి గాలి, నీటి ప్రసరణ మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల శిలీంధ్రాలు పంట మొక్కల వేర్లతో అనుసంధానమై నీటిని, పోషకాలను పంటకు అందిస్తాయి. నేలలోని సూక్ష్మజీవులు వాతావరణంలోని కర్బన సమ్మేళనాలను వినియోగించుకొని పర్యావరణాన్ని కాపాడతాయి. ఇంతటి విలువైన ప్రక్రియలను చేపట్టే జీవులను మనం విచక్షణారహితంగా రసాయనాలు వాడి వరిగడ్డి లేదా చెరుకు చెత్తను కాల్చి నాశనం చేసి నేల జీవాన్ని హతమార్చడమే గాక వాతావరణ కాలుష్యానికి కూడా కారకులము అవుతున్నాము.
1: మరి అదేవిధంగా నేలలో అనేక పోషకాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఎటువంటి పోషకాలున్నాయి అన్న విషయానికి వస్తే, నేలలో ఉన్నటువంటి 16 రకాల పోషకాలతో ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. వీటి కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్లు నీరు, వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు ద్వారా అందుతుండగా, ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్లతో పాటు సూక్ష్మ పోషకాలైన ఐరన్, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, మ్యాంగనీస్, బోరాన్ మొదలగు వాటిని అందించగల సామర్థ్యం మన నేలకు ఉంది. పంటల పోషక యాజమాన్యంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల ఈ పోషక లోపాలన్నీ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు పెరగడమే కాకుండా నేల సారం బాగా దెబ్బతిని సమస్యాత్మక భూములుగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు తమ నేల సారాన్ని, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి విధిగా మట్టి నమూనాను సేకరించి విశ్లేషణ చేయించుకోవాలి. ఈ విధంగా రైతులందరూ తమ నేలపై అవగాహన ఏర్పరచుకొని నేల ఆరోగ్య పరిరక్షణకు పలు చర్యలను చేపట్టాలి.

మరి నేల ఆరోగ్య పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టాలి అని మనం అనుకున్నాం కదా. మరి ముఖ్యంగా వీటిలో నేలలో చూస్తే ప్రధానమైన సమస్య సమస్యాత్మక భూములను బాగు చేయడం. కొన్ని నేలలు

లోని భౌతిక రసాయనిక లక్షణాల్లో ప్రతికూలత కారణంగా ఏర్పడిన సమస్యల వల్ల వాటిలో వేసవి పంటల దిగుబడుల్లో తగ్గుదల లేక పండాల్సినంత పంట పండకపోవడం లేదా అసలు పండకపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇలాంటి నేలలను సమస్యాత్మక నేలలు అని అంటారు. ఇవి నాలుగు రకాలు. మొదటి రకం ఆమ్ల నేలలు, రెండో రకం వచ్చేసి తెల్ల చౌడు నేలలు, మూడో రకం వచ్చేసి కారు చౌడు నేలలు, నాలుగో రకం వచ్చేసి తెల్ల కారు చౌడు నేలలు. ఇక ముందుగా మనం ఆమ్ల నేలలు ఎలాగుంటాయో కాస్త తెలుసుకుందాం. ఆమ్ల నేలలు ఉదజని సూచిక తక్కువగా ఉండి పోషకాల లభ్యత తక్కువగా ఉంటుంది. వీటిని మెరుగుపరచడానికి సున్నాన్ని ఉపయోగించాలి. ఇకపోతే తెల్ల చౌడు నేలల్లో లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని మెరుగుపరచడానికి పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించి మంచి నీటిని 2-3 రోజులు నిలకట్టి తర్వాత ఆ నీటిని మురుగునీటి కాలువల ద్వారా బయటికి పంపించేసేయాలి. జీలుగ విత్తనం ఎకరాకు 20 కిలోలు వేసి పెంచి పూత దశలో భూమిలో కలియదున్నాలి. అలాగే కారుచౌడు నేలలు, ఈ కారుచౌడు నేలల్లో మార్పిడి చెందే సోడియం శాతం 15% కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది రైతులు గమనించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తక్కువ స్థాయికి తీసుకొని రావాలి, అంటే 15% కన్నా తక్కువ శాతానికి తీసుకొని రావాలి. ఈ విధంగా తీసుకురావడానికి జిప్సం, అల్యూమినియం సల్ఫేట్, గంధకం, కాల్షియం క్లోరైడ్ వంటి సవరణ పదార్థాలని నేలకు కలపాలి. జిప్సం వీటన్నింటిలో చౌకగా అందుబాటులో ఉంటుంది. మరి రైతులు ముఖ్యంగా గమనించవలసింది, జిప్సం వీటన్నింటిలో చౌకగా అందుబాటులో ఉంటుంది కనుక జిప్సాన్ని వాడితే మంచి లాభసాటిగా ఉంటుంది. ఇక చివరిగా తెల్ల కారు చౌడు నేలలు. మరి ఈ తెల్ల కారు చౌడు నేలల్లో రెండు రకాలు, అంటే ఇందాక మనం అనుకున్న రెండు రకాల నేలల లక్షణాలు కలిసి ఉంటాయి. అంటే తెల్ల చౌడు నేలలు, తర్వాత కారు చౌడు నేలలు. ఈ రెండు లక్షణాలు కలిగిన నేలలే ఈ తెల్ల కారు చౌడు నేలలు. ఈ భూములను బాగు చేసే ఖర్చు శ్రమతో కూడుకున్నది. ప్రత్యేక యాజమాన్య పద్ధతుల్ని పాటించి ఈ నేలల్లో కొన్ని రకాల పండ్ల చెట్లు ఉత్పాదకతను పెంచవచ్చు. చౌడును తట్టుకునే పండ్లు మొక్కలైన ఉసిరి, రేగు, నేరేడు, చింత, సపోటా ఇటువంటి పంటలను సాగు చేస్తే లాభసాటిగా ఉంటుంది.

అదేవిధంగా ఈ సమస్యాత్మక భూములను బాగు చేసుకోవడానికి సేంద్రియ జీవన ఎరువులను విరివిగా వాడవలసి ఉంటుంది. మరి ఎలాంటి ఎరువులు వాడాలి, ఏ విధంగా వాడాలి అనే విషయానికి వస్తే, సేంద్రియ ఎరువుల వాడకం భౌతిక రసాయన స్వభావాలను మెరుగుపరిచి సూక్ష్మ పోషక లోపాలను నివారించబడి అన్ని పోషకాల మధ్య నేలలో సమతుల్యత ఏర్పరిచి ఉత్పాదకతను పెంపొందిస్తాయి. ఇంతేకాకుండా నేల గుళ్లబారి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి వేర్లకు నీరు గాలి బాగా అందేలా చేస్తాయి. నేలలోని సూక్ష్మజీవులు త్వరితంగా వృద్ధి చెంది భూసారాన్ని కూడా పెంచుతాయి. నేలలో ఉన్నటువంటి ఆమ్ల క్షార గుణాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులైన పశువుల గెత్తెం, పిండి ఎరువులు, వర్మీ కంపోస్టు, కోళ్ల పెంట, గొర్రెల పెంట, ప్రెస్ మడ్ కేక్ వంటి వాటిని విరివిగా వాడుతూ ఉండాలి. అదేవిధంగా పశు సంపద తరిగిపోతున్న నేపథ్యంలో పశువుల గెత్తం సరిపడా అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి రైతులు వర్మీ కంపోస్ట్లను తమ దగ్గరే తయారు చేసుకుంటూ దాన్ని పొలానికి వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనంతో పాటు లాభదాయకంగా కూడా ఉంటుంది. జీవన ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్యం, ఫాస్ఫోబ్యాక్టీరియా మొదలైన

వాటిని వాడటం ద్వారా కూడా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా రసాయనిక ఎరువుల వాడకాన్ని 20 నుండి 25% వరకు తగ్గించుకోవచ్చు.

0: ఇక మనం ముఖ్యంగా నేల ఆరోగ్య పరిరక్షణలో రైతుల పాత్ర గురించి మాట్లాడుకుంటున్నామండి. మరి మన రాష్ట్రంలో ప్రధానమైన పంట, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన పంట వరి. మరి వరికి ముందు పచ్చరొట్టె ఎరువులు సాగు చేస్తే చాలా బాగుంటుందని శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. మన రాష్ట్రం ప్రధానంగా వరి పంట పండించే రాష్ట్రం కనుక ప్రతి రైతు తొలకరి వానలకు పచ్చరొట్టె పైర్లను ప్రధాన పొలంలో విత్తుకొని పూత సమయంలో నేలలో కలియదున్ని దమ్ము చేసి నాట్లు వేసుకున్నట్లయితే నేలలోని సేంద్రియ పదార్థం మెరుగుపడి నేల ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా రసాయనిక ఎరువులపై ఖర్చు 25% వరకు తగ్గించుకోవచ్చు. నీటి వసతి మెరుగ్గా ఉన్న రైతులు జనుము జీలుగా విత్తుకోవచ్చు. అదే నీటి వసతి సకాలంలో లేని రైతులు పెసర పిల్లి పెసర వంటి వాటిని విత్తుకోవచ్చు.
1: మరి ఈ నేల ఆరోగ్య పరిరక్షణలో పంట మార్పిడి అనేది కూడా ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అది ఎలా అంటే ప్రతి రైతు పంట మార్పిడి విధానాన్ని చేపట్టాలి. ఎందుకోసం? ధాన్యపు పంట తర్వాత అపరాల పంట వేయడం వల్ల నేల సారం వృద్ధి కావడమే కాకుండా చీడపీడల సమస్యలు తగ్గి రసాయనాల వాడకం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు సోదరులు గమనించాలి.
0: అంతేకాకుండా అంతర్ పంటలు ప్రధాన పాత్ర పోషిస్తాయండి. అధిక కాలపరిమితి గల పంటలైన చెరుకు కంది పంటలు తొలి దశలో నెమ్మదిగా పెరుగుతాయి. వరుసల మధ్య మొదటి 3-4 నెలలు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో ఖాళీ ప్రదేశంలో అంతర్ పంటలు సాగు చేయడం వల్ల కలుపు మొక్కల ఉధృతి తగ్గి దిగుబడి పెరగడమే కాక నేల సారం భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. కలుపు రసాయనాల వినియోగం కూడా మనం తగ్గించుకోవచ్చు.

0: శివలక్ష్మి.
1: అలాగే ప్రతి రైతు సోదరులు కూడా తమకు సంబంధించిన పంట భూమిని పరీక్ష చేయించుకోవాలి, అంటే మట్టి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకోసమంటే భూసారాన్ని అనుసరించి, దాని విశ్లేషణ ఫలితాలను అనుసరించి ఎరువులను వాడుకోవడం వల్ల రైతుకు అధిక వ్యయం తగ్గుతుంది, అలాగే నేల సారం కూడా వృద్ధి చెందుతుంది. మరి దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, భూసారాన్ని విశ్లేషణ చేసి దానిని అనుసరించి ఎరువులను సమతుల్యంగా వాడుకోవాలి. నేల ఉత్పాదకతను, ఆరోగ్యాన్ని, సారాన్ని కాపాడటానికి పోషకాలు అధికంగా కలిగినటువంటి రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పొలంలో మిగిలిన పంట వ్యర్థాలు కలిపి వాడుకోవడమే కాకుండా సమగ్ర సస్య పోషణ వల్ల నేల భౌతిక

0: రసాయనిక జీవనపరమైన లక్షణాలు సమగ్రంగా మెరుగుపడి పోషక వినియోగం పెరగడంతో పాటు అధిక దిగుబడులు రావడమే కాకుండా నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి సిఫార్సు చేసిన పోషకాలను 50 నుంచి 60% వరకు రసాయనిక ఎరువుల రూపంలోనూ, 20 నుండి 30% వరకు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువుల రూపంలో వాడుకోవడం ద్వారా భూసారం పరిరక్షింపబడుతుంది.
1: ఇక ఇటీవలి దశాబ్ది కాలంలో చూసినట్లయితే పురుగులు తెగుళ్ల మందులను, అంటే రసాయనిక మందులను వాడటం రైతుల్లో విపరీతంగా పెరిగిపోయిందండి. ఎప్పుడైతే రైతు అవసరాన్ని బట్టి పురుగు తెగుళ్ల మందులను వాడటం చేస్తాడో అప్పుడు రసాయనిక ఎరువులను విరివిగా వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పైరులోనూ పురుగులు తెగుళ్ళు విజృంభిస్తాయి. రైతు విత్తన శుద్ధి ఖర్చు తగ్గించుకుంటూ, తెగుళ్ల యాజమాన్యం పాటిస్తూ, రసాయనాల వినియోగం తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విచక్షణారహితంగా పురుగులు తెగుళ్ల మందులను వాడరాదు. యాజమాన్య పద్ధతులైన లోతు దుక్కి, పంట మార్పిడి, అంతర్ పంటల ద్వారా మందులను వాడకాన్ని తగ్గించాలి. రైతులు పోషక లోపలక్షణాలు, తెగుళ్ళు, పురుగులు ఆశించినప్పుడు పైరు వ్యక్తపరిచే లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి. అలా చేసినట్లయితే రసాయనాల వినియోగాన్ని అవసరం మేరకు చేపట్టి అధిక దిగుబడి పొందడమే కాక నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేల ఆరోగ్యాన్ని మనం కాపాడితే మన ఆరోగ్యం నేల కాపాడుతుందని ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క మానవుడు గమనించవలసి ఉంటుంది.

కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తూ రైతు తన పంట భూమినే కాకుండా తన కుటుంబాన్ని, తను పండించే ఉత్పత్తులపై ఆధారపడ్డ ప్రజలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళవుతారు. కాబట్టి నేల ఆరోగ్య పరిరక్షణలో రైతు పాత్ర, రైతుతో పాటు ప్రతి మానవుని పాత్ర ఎంతో ఉంది.

మీరింతవరకు నేల తల్లి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విందాం కె మునయ్య బృందం ఆలపించిన జానపద గీతాలు.

కె మునయ్య బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
2: అవును సార్.
1: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
2: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
2: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
2: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
2: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 February 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం అని చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
2: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 to 25,000 acres సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50,000 to 60,000 acres వరకు
1: సాగు జరుగుతుంది.
2: 60,000 acres వరకు ఉంది సార్. 50,000 to 60,000 acres ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
2: చేపల సాగులో సార్, ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 lakh rupees, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 120,000 rupees 120 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి?
2: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 lakh వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
2: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
2: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామి రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలు ఏమి ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
2: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో

0: మొదటిదని అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2 కాంపొనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2 కాంపొనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3 అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజ్ మళ్ళీ ఎక్స్పోర్టు, అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3 కాంపొనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
0: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా?
1: అవును సార్.
0: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
1: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
0: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
1: ఈ ఆక్వా రంగంలో సార్ 2 విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. 1 క్యాప్చర్ ఫిషరీస్, 2 కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
0: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
1: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000 కోట్లతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారవల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యం.

0: నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టే చాలా ఖర్చుతో కూడిన విషయం
0: అవును
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వారంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వారంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా,
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా,
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్ ఇది దీని ప్రధాన ఉద్దేశ్యమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందా అండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఈ రాత్రి 10 గంటలకు ఏకచిత్ర గానంలో శ్రీ క్రియేషన్స్ వారి రాధాగోపాలం చిత్రం నుంచి పాటలు వింటారు.
4: దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కవి సంగమం ఈనాటి కవి సంగమం కార్యక్రమంలో శ్రీ దేరంగుల భైరవ్ గారి స్వీయ కవితలు ఇప్పుడు విందాం.
5: నా కవితా శీర్షిక

అస్థిపంజరమే బహుమానం. అంతఃకరణ చతుష్టయాలు అదుపు తప్పి శిల్పం కాలేక శిథిలమై ముసుగేసిన నీడలలో మబ్బుగా జారిపోతూ పన్నాగాల తాటిని మెడకు కట్టుకొని గాఢంధకారమున నెర్రెలలో తచ్చాడుతూ మొలుచుకున్న రూపమే పంచుకోలేక దేనితో పంచబడలేక అజ్ఞాతంతో వికసించని అజ్ఞానమై మార్చుకోలేని మనస్తత్వానికి కురూపులై హృదయమున్న వికారమే మనసుపాడిన అధోరకమే. తెలియని దారి ఎంత దూరమో తెలవారని ప్రపంచంతో అది ప్రమాదమే. పగటి నేస్తానికి పలచబడుతూ మదిలో ఉన్నది ఉత్తరంగా రాసుకోలేక ఆస్వాదింపు లేని మమకారాలు మృతకణాలై ఉదయ సంధ్యలు ఒక్కటిగా గోచరిస్తూ అనుకూలించని ఆమడ దూరాలను కషాయంగా తాగుతూ నిజాలతో తేలక పొలిసిన అడుగులతో శ్వాసలు తెగిపోతే నీ కదలికలకు అస్థిపంజరం బహుమానం. చిత్తము చచ్చి చిలుమూరుతూ గమ్యం లేని కొలబద్దపై గుణాల కనువిప్పు పొందుపరచలేక దావానలమై కాలిపోతూ జీవితం అనే చిరిగిన పుస్తకంలో క్షణానికొక పేజీని తెంచుకుంటూ పోతే చివరకు మిగిలేది కాలుతున్న శవాలతో చితిపై కాల్చిన బూడిదలతో మరుభూమే. ఆపకపోతే అంతా నిండిన క్షామమే. కవితా శీర్షిక ఏది కావాలో తేల్చుకో. ఖచ్చితం లేని ప్రయాణం, నిబద్ధత లేని జీవనయానం నీటిపై కాగితపు పడవలాంటిదే. ఎలాగో ఒకలాగ బతకడం కాదు, ఇలాగని బతికి చూపించడం కావాలి. కల కాదు, కథ కాదు, జీవితం నిర్ణయమే. పొద్దుల సందేశాలతో ప్రాకారమై నిజాల నిష్పక్షపాతాలతో సంచారమై బతుకారాటాలను కంటితడుగుతో మునగకు. వడగట్టని వర్తమానాలతో ప్రేరేపకమై ఆగని కాలం నిత్యలోకానికి వెలుతురని తెలిసిన సత్యంగా మదికి బోధితమై కుదేసిన కుంపటిలో కణంగా కాలిపోకు. కలిసి నడిచే సమయాన్ని అన్వేషించు. దేహాన్ని నడిపించేది ప్రాణమే. పెరుగుటంతా మట్టితో సంబంధమే. చివరకు చెప్పుకునే పోయేది అది ప్రాణమే. కాదేది నీకు కలిమిలో శాశ్వతం అన్నది. భ్రమించావో తీరాలను దొరకని ఓటమే. శ్రమించావో గెలుపు బాటకు స్వాగతమే. రెండూ నీలోనివే. ఏది కావాలో తేల్చుకో. కుళ్ళిన సమాజమని కుత్తుకలు ఎండిన గీతికలతో శోకాన్ని పాడకు. కడుపుడికించిన ఆకలి తప్పికలతో అనుక్షణాన్ని వేదనకు గురిచేయకు. అవ్వాలి పెరగాలి నీ ప్రయత్నమనే పొరిటి మొగ్గ లక్ష్యాన్ని ఛేదించేదిగా. రాయాలి నిలవాలి యుగ శాసనాలను ఈ తరానికి చెదరని నిర్వచనాలుగా. కవితా శీర్షిక కదలని మైలురాయివే. కంటితో మంటిని తొడవలేవు, వింటితో విషయాన్ని ఛేదించలేవు. మురిగిన తోలును కప్పుకున్న సమాజంలో చూపిసే వర్ణనలు ముసిగేసిన రూపాలే. మోచేయి కింద నీటితో దాహాన్ని తడుపుతూ పగిలిన ప్రయత్నాలతో అడుగుబారిపోతే నిలిచిన మజిలీలలో కదలని మైలురాయివే. శిరాబుడ్డిలో ఇంకుని పీల్చినట్టుగా పాపమై పేదోడి బందిలో రక్తాన్ని పీల్చుతూ ఈర్షా ద్వేషాలని ఇంటి గుమ్మాన పెరుగుతూ అలముకున్న ఆక్రందనలై కొల్లగొడుతూ పంతం కోసము పగవాడి పతనం కోసము శ్వాసలను తెంచుకుంటూ మనిషిగా నీకుండే మానవత్వ అస్తిత్వాన్ని కోల్పోతున్నావు. కూటి కోసమని పక్కన పెడితే అందరి చూపుల వలలు దానికోసమే. జబ్బు చేసిన దేశములు ప్రతోడి అవస్థ డబ్బు కోసమే. అధికారాల సొంతం కోసమైతే ఇక విలువలతో ప్రజాస్వామ్యానికి మందేది? కనిపించే లోకాన కదలికలు డబ్బుమయమైతే దానికై వినిపించే గొంతుక దుఃఖమయమే. నిర్ధారణలో దేన్ని చితిపై కాల్చాలో, తీర్పు చేసిన దేన్ని బతికించాలో, వ్యసనాల భూయిష్టాలతో చచ్చేవాడిన ఆకలి మంటల అర్థనాదాలతో అనాథలన దొరలై దోసేటి దోచేస్తున్న దగాకోరున తాగిన ఎదకై పాటుపడే కామాంధులను తెలిసి కూడా చెప్పకపోతే అది దొంగాటే. కవితా శీర్షిక ఎడారి పాట తడిసేన. వేదననైనా తల్లి నీకు జన్మనిస్తుంది. కష్టమైన జీవిత బీమా పునర్జన్మనిస్తుంది. సమాజం బతుక విలువను నేర్పుతుంది. బానిసవై బతకడమెందుకు? ఆ లోకపు ద్వారాలను మత్తుగా తెరవడమెందుకు? గెలిచిన స్వరాజ్యం రాజ్యాంగాన్ని ఇచ్చింది. యోధుడిగా విజయ పతాకాన్ని ఎగురవేయి. మత్తుమించిన చిత్తాన్ని తేల్చగా ఊగిసలాడే ఊపిరులతో అంతటినీ ఊపుతూ తడబడుతూ తనువు తూలుతూ నీవన్నది తెలియక నీకున్నది తెలుపక ఏదో కల్పితాలతో శాసించే పెత్తనమైతే లోకం మరిచిన మనిషిగా చావుకు పిలిపే. కంటిగూటిలో మత్తుకు స్థానమై గుండె వివరణాత్మకు నీవు లోకువై అడిగేదెందుకో తెలియని బతుకెందుకో.
బాధ్యతలుగా గానక బంధాలు తెంచుకొని బతికీడ్చిన క్షణాల ముందర మోకరిల్లుతో నీ తరాలకు చెప్పుకోలేని జీవిత కథలతో ఎన్నాళ్ళు పాడిన ఎడారి పాట తడిసేన. విరగబడిన ప్రతీకారాల ముందర ఓడిపోయి గడువని పూటకు అంగలార్చుతూ అంతం తెలిపిన సందర్భాలను తడుపుతూ జీవితం అంటే మత్తు ముంచిన చిలికిన సందేశంగా వడివడిగా వేడి శ్వాసలతో ములుపైతే

తెగిన గాలిపటంగా ఏ కొమ్మన చెరుగును రేగిన ప్రేరేపణలు చెదిరిన సంతకమవును. కవితా శీర్షిక అక్షరజ్యోతి అంబేద్కర్ సారు. ఉపాధీలకై వెతుకులాడితే నిత్య శ్రామికుడిగానే మిగిలిపోతావు, ఉన్నతాలకై పోరాడితే రారాజుబవుతావు. మారే పొద్దులతో నిజాన్ని నిద్ర పోనీయక మదిలో భావనతో పేదోడి గుండెలను తడుపుతూ హక్కులకై శ్రమించిన నిశ్శబ్ద విప్లవకారుడు. కులమతాలకై పోరాటాలు కాలేవని దానికై పాకులాడని గుణాలు గొప్పవని నిలువెత్తు నిజాలకు రూపమే లేచాను. జాతి కంటిలో వైషమ్యాలను నలుసులను ఒడిసెలకు కట్టిన రాయిగా విసిరేస్తూ చీకటిని కోసి వెలుగు రేఖలతో అక్షరాలను దిద్దించిన అక్షరజ్యోతి అంబేద్కరు సారు. బోధించు సమీకరించు పోరాడనే నీతి సూత్రాలు అందరికీ పూజితమై భిన్న జాతులతో సామాజిక వ్యవస్థీకృతమైన దళిత హక్కుల బాణీని వాణిగా గొంతెత్తి పాడుతూ దమనకాండను దుయ్యబట్టిన ప్రజాస్వామ్య రాజ్యాంగానికి స్ఫూర్తి ప్రదాత. ఆర్థిక రాజకీయ సాంస్కృతిక జీవన విధానంలో మనిషిగా అస్తిత్వాన్ని నిలుపుటకు మనమంతా కృషి చేయాలని, వజ్రాయుధమనే ఓటును వినియోగించుకోవాలని విశ్లేషణల వివరణాత్మకలతో ప్రామాణికాల పరిధిలో మన దేశం కోసం మన రాజ్యాంగమై రాసుకున్న మనది బలమైన రాజ్యాంగం. కవితా శీర్షిక అమ్మంటే అర్థమదేనేమో. కలిపిన పెదవుల పిలుపు అమ్మ, జన్మలతో పుట్టిన అరుపు అమ్మ, నుదుడి రాసిన బ్రహ్మరాతలు ఇన్నున్న అవనిపై అమ్మ పాడిన జోలపాటలే మిన్న. ఆకలి కడుపులు నింపి అమృతమైనావు, బాధ్యతలు మరవని బాసటవైనావు, కష్టమైన తడారని ఆత్మకథలతో నడిచావు, మదిలో అనంత భావాలకు పాదువైనావు. ఇది రాయలేని పుస్తకం బతుకును నడిపించిన సంతకం, నిండైన నీ హృదయంతో పూజితమై ఆ త్యాగాలు మొలిచిన రూపాలెన్నో, ఆ పరిచయంతో నిగడిన స్నేహాలెన్నో. తలచిన మాకు అమ్మంటే అర్థమదేనేమో. వెన్నెల్లో చంద్రుణ్ణి పిలిచావు, ఆనందాన్ని పాలబువ్వలుగా కలిపావు, బంధాలతో కలిసి బాధలను చూపవు, కాలంతో నడకలదెంత దూరమైనా ఆగని ఆగవు, ఆగని సమయానికి వేదన కావు. తూర్పు పడమరల మధ్యన జీవితంతో ప్రతిరోజు క్షేమానికి మాకై తొలిచావు, తలచిన మాకు అమ్మంటే అదేనేమో. గుగులైన గుణానికి గుచ్చుకోవు, దిగులైన దినాలను బతిమిలాడవు, బండబారిన మనసుతో సహమనమే. చీకటిని కట్టిన దివిటీలతో వెలుగు రేఖపై దోసిటీపై దారిని మాకై మొలుచుకుంటావు, ఏదేమైనా అంతులేని కథలతో ప్రయాణమని తలచిన మాకు అమ్మంటే అర్థం అదేనేమో. కవితా శీర్షిక శాశ్వతంగా రూపుమాపు. ఎందుకో ఆలోచనల గుసగుసలు ఎంతున్నా లేకున్నా కొందరికి కొన్నేనని మాటల వెనకబాటును తెరగా కప్పుకోకు. కావాలని మనస్సచ్చును కుదేసుకొని కాలేక కలుపుని తీరాలలో ఎడబాటువు కాకు. నిజం నీవైనప్పుడు వినిమయ వదనాలతో బందీ కాని రోజులను నీవుగా ప్రారంభించు. గెలుపోటములు గీసిన చిత్రాలు కావు, పదమడల పలుకుబడిని వెంట తేలేవు, ఏ పుటకు ఆ పూట యథార్థమైన పదార్థమని. నిన్ను మొలుచుకున్న దెబ్బలతో ఓర్పవుతూ ఒడిదుడుకులో అనుభవాలు నేర్పుతూ జరిగిన నీతి నిజాయితీలకు నీవే వేదికపై జరగని గుర్తులతో భావితరాలకై నడుచు. పేదోడిననే కూలోడిగానే విడిపోకు, కళ్ళ ముందర కర్తవ్యాలకు పాతబడకు. రైతు కూలి పని అభాగ్యుల వృత్తికై కాదు, దేశ దారిద్ర్యాన్ని దౌర్భాగ్యాన్ని వదిలించు. మట్టి యోధులు మమతల పురుడు రైతేనని చేయించి ఆదుకో, వ్యవసాయాన్ని ఎత్తుకో, నిండు గౌరవాన్ని పతాకంగా ఎగరవేసుకో, పనితీరుతో ప్రగతి పథాన్ని పట్టుకో. రాచరికపు రాజ్యాలు అంతరించాయి, వాదోపవాదాల రాద్ధాంత ప్రకృత్యాలను వెలగని నేటి చరిత్రను తిరగరాసుకో. ఊగుడుకో పాకుడుకో మదిపెచ్చులుడక దోచే గుణాన్ని కూల్చే నిరంకుశత్వాలను శామిక తత్వంతో శాశ్వతంగా రూపుమాపు. కవితా శీర్షిక అతుకుబడని పేజీలెన్నో. నుదుటి రాతలు బ్రహ్మ రాసిన నీ జన్మం రాసుకున్న రాత అక్కడి పిల్లవనే. పెరుగుతడో మొదలు పుట్టింటిని తోసిన రోజులు మెట్టినింటికి దారి కట్టిన విధించే ఆంక్షలతో చెరగని అగచాట్లెన్నో. ఆత్మజ్ఞానంతో రాసిన అతకలిని పేజీలెన్నో. చీకటి వలిచిన దేశం దేహంతో పలుకని మౌనమై కోరికలు తపనని గెలిపిస్తుంది. అది ఓడడం కాదు, నీకై చేసిన త్యాగం అది. కష్టమంటే పుట్టుకతోనే నేర్చిన విద్యని నిజాన్ని చూడలేని కంటితో దూరాలెందుకు. మనసున్న మనిషిగా స్త్రీ శక్తిని గుర్తించు, స్త్రీ సాధికారితలకై స్త్రీ సామ్యాన్ని గెలిపించు. నువ్వెత్తిదించిన ఈ లోకంలో అందరికీ జోలపాడిన తల్లిగా, నీ వంశాభివృద్ధిని పెంచిన ఆలిగా, తరగని అనురాగాన్ని పెంచిన చెల్లిగా, పోషించే పాత్రలతో చెప్పిన నిర్వచనాలెన్నో. మూటగట్టిన మురిపాలతో వేచే అడుగులై నడిచిన క్షణాలతో రాసిన సమీకరణాలెన్నో. బాధ్యత గల భర్తగా భరోసాను ప్రపంచమై చూపు, వంచనల తేడా కాకు. వయసుడుగితే కొడుకుగా ఆదరించు, తోడబుట్టిన వాడిగా ఆప్యాయతని పెంచు. పలుకని న్యాయానికి నాలుకవై పలికించు, ఆడదంటే అబల కాదు అని సబలకు రూపమని, తనలోని అనంత భావాలకు పాదని తలచు. కవితా శీర్షిక రూపు మాపేదెవరో. చీకటి వెలు

0: రంగులు మారే రంగులే, వేకువదారులు ఉషోద తిలకాలై, ఫలితం ఆశించని ప్రయాణం స్వార్థం లేనిదై, వింతలు విషయాలతో రేపటికి స్వాగతమై పంచభూతాలు పరమార్థ స్వరూపాలై, వంచలేని కర్తవ్య పాలనకు అది ఆస్వాదింపే. అంధకార బంధాలతో మన్ను పేరిన మనస్సుతో మనిషిగా మనిషి మనిషిగా బతకలేక తెలియని వ్యామోహాలతో చీకటై పెరుగుతూ అసమానత ఆంతర్యంలో మునిగిపోయి మొలవని శిల్పంగా కటువు బారిపోయి జీవితం అంటే శూన్యం గీసిన చిత్రమైపోయావు. సమాజం రంగుదేలిన అసమానలతో పేదోడు కూలోడని ధనికుడనే తేడాలతో నీటి మీద బుడగలుగా నిజాలు పగిలిపోయి ఏ సమయానికి ఆ వాటం అలవాటైపోయి పగిలిన గుడ్డుగా బతుకును కదల్చుకోలేక అతికినదంతా అడుగుదై కానిదంతా చెదలై మిడిమిడి జ్ఞానంతో చిగురు పచ్చవైనావు. వంచనల మోసాలకు మంచమై కులమతాల పోగొడలు వాకిటి తలుపులై కడాన ఇంటి తోపులతో నిర్వీర్యమైపోయి అంటుకోని తనాన్ని దేహంపై పచ్చబొడుస్తూ దిగుడుబడని క్షణాలను బానిసవైపోతూ అసమానతల ఒత్తిళ్లకు ముఖచిత్ర అయిపోతే దేశంలో అసమానతల్ని రూపుమాపేదెవరుదో, పేదోడి కంచాన మెతుకులు కలిపేదెవరో. కవితా శీర్షిక భూస్థాపితం చేసి వేయి. విజ్ఞానం పెంచిన అన్వేషణలతో గ్రహాంతరాల తలుపులు తట్టిన రంగరించిన మేధస్సు రోదసి తిలకమైన మత్తు ముంచిన దావానలపు లోకంలో రాక్షసవాదంతో రాసిన నుదిటి రాతనెలను, అజ్ఞానం వీడని అంధకార బంధాలెన్నో, పసిహారుతూ కసి విరిగిన బతుకులెన్నో, చోటు చేసుకున్న మస్తిష్కంలో కంటి చూపులను ప్రేరేపించే నరాల పోటు నరుడిగా చేసే పనులకది గ్రహపాటు. మనిషి నిత్యానికి మత్తు అనుబంధమై చిలికిన క్షణాలు సమయంతో పోటెత్తి విజృంభించిన విషయాలతో ఘోరాలెన్నో, అడగని రాత్రులతో జరిగిన జీవితాలెన్నో, మానవ జాతిని కప్పుకున్న మృగాలై నియమం లేని బతుకులు తిలోదకాలై తెలుసుకోలేక తెగిపోతూ అడుగు అతుకుబడుతూ పూయని రోజులతో ఒత్తిడి గాయపడుతూ వ్యవస్థలో నడిచే ధర్మాధర్మాలకు భారమై శ్వాసలు మోలిచే దేహం కుంటుపడేదే మత్తు పాన్పులపై చిందేసిన బహుమానమే. ఆ వయసు అడిగేదేవరు అడ్డగించేదేవరు నీతో నిండిన మత్తు మహిని శాసించదు, మాదక ద్రవ్యాల పొత్తు లక్ష్యాన్ని ఛేదించవు. యువత వై సమతను సాధించుకుంటూ నీవుగా మానవత్వాన్ని నిరూపించుకుంటూ సమత మమతల సమభావనకు రూపమై డ్రగ్స్ మహమ్మారిని భూస్థాపితం చేసివేయి. కవితా శీర్షిక మానవత్వాన్ని బతికించాలి. ప్రగతి చక్రాన్ని విరుచుకుంటూ యుద్ధం అనాగరికకు పరాకాష్టే. అనుకున్నది ఏది అందులోంచి పుట్టదు, తలుచుకునేది ఏది నీలో నుంచి జారిపోదు. మన్నికలు కరువై మనసులు బరువై పోగేసిన కుయుక్తులు పోటీతత్వం కారాదు. పంచభూతాలన్నీ పాడైపోతూ ప్రకృతి చిగురులన్నీ మోడించినవే. మనిషి బతుకులతో శరణార్థులుగా గడవని రోజులతో అంగలార్చడమే. ఎందుకోసం దేన్ని ఉద్ధరింపుకో యుద్ధం? బద్దలైన జీవితాలతో నేర్చుకునేది ముందు నిండని విస్తృత నిర్వీర్యం తప్ప. మానవ సంబంధం తీగిపోయి చీలిన గోడలలో ముక్కుమారింపోయి పగలేదో పనులేవో తేల్చని పొద్దులతో నిగడే బాల్యానికి ఇది బహుమానమే. విడిది గృహాలలో స్థితిని అఘోరించడమే, ఎండిన కడుపుతో చేసుకున్న అర్థనాదమే, యుద్ధమై రచించిన సమయం రాక్షసత్వమే. యుద్ధంతో దేశం అనకడం కాదు, మనుషుల్లో మానవత్వాన్ని బతికించాలి. అన్ని రంగాల అభివృద్ధిని పెంపొందించాలి. అద్దుదాటని న్యాయాన్ని తలపెట్టాలి. గుణం మారని గమనంతో నేతవ్వాలి. గెలుపోటములు మదిని మార్చే రంగులే నీకై కాదు భావితరాల మార్గం కావాలి. అందుకే శ్రమను నమ్మిన అడుగులతో సాధికారతను సమతుల్యతను కాపాడాలి.
1: మీరు ఇంతవరకు శ్రీ దేరంగుల భైరవ్ గారి స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఈనాటి కవి సంగమం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం. రేడియో నాటక రచయిత శ్రీ ఎస్డివి అజీజ్, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చెన్నయ్య గారులతో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త శ్రీ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

0: వింటారు.
1: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి.

0: గారితో నా అనుబంధం. ఈ పరంపరలో ఎస్డివి అజీజ్ గారితో అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారితో పరిచయం వింటారు.
1: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మన రేడియో ప్రసారాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఈరోజు వినే సౌలభ్యం మనకు లభించింది. ఈ పరంపరలో మన ఆకాశవాణి విశేష శ్రోతల్లో ఒకరైనటువంటి ఎస్డివి అజీజ్ గారు వారి అనుబంధాన్ని పంచుకుందాం. శ్రీ ఎస్డివి అజీజ్ గారు పలు రేడియో నాటకాలు, రూపకాలు, ప్రసంగాలు, కథానికలు, కవితలు ఎన్నో ఆకాశవాణి కేంద్రాలకు వీరు రచనలు అందించారు. అలాగే వీరు ఆకాశవాణి కేంద్రంతో అనుసంధానమై అలాగే వీరు 1985 నుండి రేడియో రచనా మాధ్యమానికి ఎన్నో ఉత్తమ రచనలు అందించారు. దీనిలో భాగంగా 1994-95 జాతీయ స్థాయి ఆకాశవాణి రేడియో నాటక రచన పోటీల్లో వీరి నాటకం సామాకు ద్వితీయ బహుమతి లభించడం గర్వకారణం. మరి ఈ పరంపరలో వీరికి మన కర్నూలు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని పంచుకుందాం. నమస్కారం అండి శ్రీ ఎస్డివి అజీజ్ గారు. ఈరోజు మా కర్నూలు శ్రోతలకు అలాగే ఈ కార్యక్రమాన్ని వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలకు రేడియోతో మీకున్న అనుబంధాన్ని తెలియజేయండి.
2: 1992 మే 9 ఇది ప్రారంభోత్సవం చేయబడింది. ఆ ప్రారంభోత్సవానికి అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లాగే ప్రసార శాఖ మంత్రి అజిత్ పాంజా గారు వీళ్ళంతా వచ్చారు. ఇంకా కొందరు స్థానిక ప్రముఖులు, తర్వాత ఆకాశవాణి పెద్దలు వీళ్ళంతా వచ్చారు. మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా పాల్గొనడం జరిగింది. అది ప్రారంభ దశ. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 1992 నుంచి కూడా కవితలు, కథలు, వ్యాసాలు అలా అందించేవాడిని నేను. ఈ పరంపరలో భాగంగా అప్పుడు స్టేషన్ డైరెక్టర్ మాచిరెడ్డి గారు ఉండేవారు. వారి సూచన మేరకు స్థానిక చరిత్రలను రూపకాలుగా రాయడం జరిగింది. రేడియో నాటికలు రచించడం జరిగింది. అలాగే కొన్ని కథలు, కథానికలు అలాంటివి కూడా చదవడం జరిగింది. ఆ పరంపర ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, కాలం మారే కొద్దీ సాంకేతిక ప్రక్రియల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకప్పుడు తోలుబొమ్మలు ఉండేవి, దాన్ని జనాలు విపరీతంగా ఆదరించేవారు. ఈ రేడియో దాదాపు 1930 ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంకేతిక ప్రక్రియలో ప్రసారమయ్యే నాటకాలు ఇప్పటికీ కూడా సామాన్య జనానికి చేరువవుతూనే ఉన్నాయి. అది చాలా సంతోషించదగ్గవు. ఎన్నో సమాజంలో అన్ని మార్పులు వచ్చినా సాంకేతికంగా ఇది మాత్రం ఇంకా జనాలకు వెళ్తూ ఉంది. ఇంకా కొత్త తరహాలు ఇప్పుడు FM స్టేషన్ రావడం వల్ల, మొబైల్ ఫోన్స్ లో ఉండటం వల్ల, కార్లలో కూడా అవైలబిలిటీ ఉండటం వల్ల అందరు వినగలుగుతున్నారు. ఇన్ని ప్రక్రియలు వచ్చినా, ఇంత ఆధునాత్మకం యొక్క మార్పులు వచ్చినా ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏదో లోకానికి తీసుకెళ్లే ఒక ఏకైక ప్రక్రియ ఆకాశవాణి కేంద్రమే. ఎందుకంటే దృశ్యం కళ్ళ ముందు చూస్తే ఈ కళ్ళకే ఎక్కువగా ఉంటుంది, మైండ్లో తక్కువగా ఉంటుంది. కానీ ఇది శ్రవ్యం అనేది ఊహ ఎక్కువగా వస్తుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, అనుభూతిని కూడా ఇస్తుంది. అది చాలా సంతోషదగ్గ విషయం. ఈ 90 సంవత్సరాల పరిధిలో ఆకాశవాణితో అనుబంధం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందుకు నాకు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని ఈ కొద్ది విషయాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
1: చాలా చక్కగా చెప్పారు. మీరు తెన్నేకల్ ముట్టడి గురించి ఒక పుస్తకం రాశారు, మా లైబ్రరీలో ఇంకా ఉంది. అలాగే మన కర్నూలు గొప్పతనం ఏమంటే రేనాటి చంద్రులు, అంటే అక్కడ ఉయ్యలవాడ నరసింహారెడ్డి గాని, కోయలకుంట్లలో బుడ్డా వెంగళరెడ్డి గారు గాని. బుడ్డా వెంగళరెడ్డి గారికి ఆ రోజుల్లోనే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ గారు ఒక బంగారు హారాన్ని కూడా, పథకాన్ని కూడా పంపించడం జరిగింది. ఇంకా కళలకు నిలయమైన ఈ ఆకాశవాణిలో సాహిత్యము, సంగీతము వీటన్నింటి గురించి మీరు తెలియజేశారండి. తర్వాత ఆకాశవాణి చరిత్రను, తర్వాత కర్నూలు ఆకాశవాణితో మీకున్న అనుబంధం కూడా తెలియజేశారు. అయితే ముఖ్యమైన ఒక ప్రశ్న అండి, ఈ మన కర్నూలు ఆకాశవాణికి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఎప్పుడైనా సరే విపత్తుల సమయంలో ఆకాశవాణి స్పందిస్తుంది అనేది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు అండి. అక్టోబర్ 2, 2009 మన కర్నూలులో చాలా వరదలు వచ్చాయి, చాలా వరకు మన కర్నూలు మునిగిపోయింది. ఏ విధంగా మన కర్నూలు ప్రజలకు అండగా నిలిచి కర్నూలు ప్రజలకు ఆ రోజు ఎంతవరకు సాయం చేసిందో తెలియజేస్తారా?
2: తప్పకుండా, ఎందుకంటే మన కర్నూలుకు దాదాపు వరదలు రావడం తక్కువ.

0: అయితే ఈ కర్ణాటకలో విపరీతం కురిసిన వర్షాల వల్ల ఈ హందరి తుంగభద్ర అక్కడి నుంచి కృష్ణానది ఇవన్నీ కూడా బాగా నిండుగా ప్రవహించి చుట్టుపక్కల ఊర్లను కర్నూలు ముంచెత్తింది. ప్రతి నిమిషము ఒక అరగంటకు గంటకోసారి ఆకాశవాణి కేంద్రము వరదలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు, తర్వాత ప్రజలు ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడెళ్తే సేఫ్ గా ఉంటుంది, అట్లాగే ప్రభుత్వ అధికారులను ఎట్లా కన్సల్ట్ కావాలి. అప్పట్లో అందరూ కూడా ఇంకోటి ఏముందంటే ఈ వరదల్లో కూడా కొందరు కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఆ తగు సమాచారం సేకరించి శ్రోతలకు అందించారు. అది చాలా గొప్ప విషయం, రెండోది మర్చిపోలేని విషయం.
1: ఇంకా ఆ రోజు ఓ రెండు రోజుల వరకు కరెంటు కూడా లేదు,
0: కరెంటు లేదు,
1: తిన్నీకే తిండి లేదు. అయితే అండి చాలా చక్కగా చెప్పారు, మీ యొక్క అనుభవాలు చాలా ఉపయోగపడతాయి మా శ్రోతలకు. ఇకపోతే అండి వ్యవసాయ కార్యక్రమాలు, తర్వాత వైద్య సలహాలు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నామండి. అంతేకాకుండా ప్రజల ఆనందం కొరకు మనం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. ఈ రైతుల కార్యక్రమాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో మీ ద్వారా మా శ్రోతలకు తెలియజేయండి.
0: వ్యవసాయ విషయంలో రేడియో స్టేషన్ మించింది, ఎందుకంటే రైతులకు ఆధునిక పంటల గురించి, ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి, ఆధునికంగా రైతులు చేపట్టవలసిన పలు సంస్కరణల గురించి వ్యవసాయ పరంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వయంగా రైతును కాకపోయినా వింటూ ఉంటాను. ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏ తెగుళ్లు వస్తాయి, ఏ మందు కొట్టాలి, ముందే తెగుళ్లు రాకుండా ఏ జాగ్రత్త పడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, తర్వాత పంటలు వాటికి ఎంత సాంద్రత మేర మందు పెట్టాలి, ఎంత వాటర్ పెట్టాలి, పండ్ల తోటలు, తర్వాత గేదెలు పశువులు వీటిని కూడా ఉంటుంటారు. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చింది. తర్వాత మీరు సమాచార రంగానికి సంబంధించిన వ్యక్తులను సంప్రదించి లేదా వాళ్ళలో ఇంటర్వ్యూలు ఇప్పించి వాళ్ళతో ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయడం చాలా గొప్ప విశేషం.
1: అజీజ్ గారు, రేడియో స్టేషన్ కొచ్చి మరి కర్నూలు ఆకాశవాణి కేంద్రం పుట్టుక గురించి, అలాగే పుట్టక ముందు నుంచి కూడా మీకు రేడియో పట్ల ఆసక్తి గురించి, పుట్టిన తర్వాత రేడియో స్టేషన్ ఒకసారి కర్నూలులో ఏర్పడిన తర్వాత ఇంకా మీరు మీ రచనని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి మీరు ఎదిగారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అండి. ఇటువంటి గొప్ప కళాకారులను మన రేడియో ఎప్పటికీ ప్రోత్సహిస్తుందండి. ఇంకా మున్ముందు కూడా మన రేడియో నిత్య నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి.
0: మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: మన కర్నూలు ఆకాశవాణికి చెందిన మరొక విశేష శ్రోత డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు ఉన్నారు. వీరు వచ్చేసి హిస్టరీ విభాగంలో పీజీ పిహెచ్డి చేసి తర్వాత జూనియర్ కళాశాలలో ఉద్యోగం సంపాదించి లెక్చరర్ గా, ఆ తర్వాత ఇటీవలి కాలంలోనే వీరు మన కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్సిపల్ గా పదవి విరమణ పొందారు. మరి వీరు మనతో ఉన్నారు, ముందుగా వీరిని మనం ఆహ్వానిద్దాము. నమస్కారం అండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సాహితీ సభల్లో మిమ్మల్ని చూస్తా ఉంటాము, అలాగే రేడియోకి కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు అందించారు. ఈ పరంపరలో మీ యొక్క అనుభవాలు మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
2: 90 ఏళ్ల రేడియోతో నా అనుబంధం 55 ఏళ్లు. కరెంటు లేని మా ఊళ్ళో 2 ఇళ్లలో రేడియోలు ఉండేవి. అప్పుడు సినిమా పాటలతో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంక్షిప్త శబ్ద చలన చిత్రమని 3 గంటల సినిమాను 1 గంటకు కుదించి కేవలం మాటలు మాత్రం వినిపించేవారు. మా గ్రామంలోని మహిళలకు అదే పరమానందం. సినిమా హాల్లు లేని మాకు అదే చిత్రరాజమని ఆ 3 గంటల సమయం కన్నా ముందే అమ్మలక్కలు వారి ఇళ్లకు చేరేవారు. మా అమ్మగారితో పాటు మేము వెళ్లేవాళ్లం. అదో అలవాటు అవసరంలాగా మారిపోయింది. ఆ విధంగా రేడియోతో అనుబంధం పెంచుకున్నాం. ముఖ్యంగా వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీనివాసులు, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, కందుకూరి సూర్యనారాయణ పేర్లు బాగా గుర్తు. కొంచెం ఊర్లో రేడియోల సంఖ్య పెరిగింది. దాంతో పాడి పంటలు, లలిత సంగీతం, సినిమా పాటలు ఇవి కూడా వినసాగాం. ఈ విధంగా హైస్కూల్ గడిచిపోయింది. ఆ తర్వాత కూడా రేడియోను ఫాలో అయ్యేవాణ్ణి. నిరుద్యోగ పర్వంలో కూడా ఏదో చిన్న ట్రాన్సిస్టర్తో కార్యక్రమాలు తరచుగా వింటూనే ఉండేవాణ్ణి. ఇక ఉద్యోగంలో చేరాక ఒక రేడియో కొన్నాను. ఈ 40 ఏళ్లలో 4 రేడియోలు మారాయి, కానీ వినడం మానలేదు. ఇంగ్లీష్ వార్తలు వినడం అలవాటైపోయింది. తర్వాత అనేక కార్యక్రమాలు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. నేను కూడా రేడియోలో ఒక భాగమయ్యాను. కర్నూలు వచ్చాక గత 30 ఏళ్లుగా దాదాపు 100కు పైగా రేడియో వ్యాసాలు రాసి చదివాను. కర్నూలు ఎఫ్ఎం 1992లో ప్రారంభించారు. ఇది ఎఫ్ఎం స్టేషన్ అయినా కూడా దాదాపు రోజుకు సొంత

0: ప్రోగ్రాములు 7 గంటల 20 నిమిషాలు అందిస్తుంటారు. దాదాపు కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అలాగే కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కొంత భాగానికి దాదాపు 26,46,000 మందికి శ్రోతలను కర్నూలు ఎఫ్ఎం ఆదరిస్తుంది. రేడియో ఒక పరికరమే కాదు, మానవాళి అభివృద్దిలో ఒక భాగం. వాటి ద్వారానే అపారమైన జ్ఞానము చదువుకున్నా చదువురాని నిరక్షరాశిలో కూడా అందింది. భారతదేశంలో పలు రకాల సంస్కృతులు, సంగీతము, సాహిత్యము రేడియో ద్వారానే అందింది. ఈరోజు 742 ట్రాన్స్మిటర్లతో, 414 ఆకాశవాణి కేంద్రాలతో, 600కు పైగా ఎఫ్ఎం స్టేషన్లతో దేశంలో 92% భూభాగానికి 99% ప్రజలకు దేశంలో గల ప్రధాన భాషలన్నింటిలో ఆయా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈనాడు ఎంత టీవీలు వచ్చినా 90 ఏళ్లు గడిచినా కూడా రేడియో ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. సెల్ ఫోన్లలో కూడా రేడియో ప్రసారాలు అందుతున్నాయి. ఎఫ్ఎంలు, ప్రైవేటు ఛానల్స్ వచ్చాక యువత చాలా ఆకర్షితులై వారి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు. భారతదేశంలో రేడియో ప్రయోగాలు మొదట చేసిన వారు జగదీష్ చంద్రబోస్. 1890లలో మార్కోని యూరోప్లో ప్రయోగాలు చేస్తుంటే భారత్లో జగదీష్ చంద్రబోస్ కలకత్తాలో వైర్లెస్ కమ్యూనికేషన్పై ప్రయోగాలు చేశారు. అందుకే భారతదేశంలో రేడియో పితామహుడుగా జగదీష్ చంద్రబోస్ను గుర్తిస్తారు. 1957 నుంచి అధికారికంగా ఆకాశవాణి అనే పేరుతో ఉపయోగంలోకి వచ్చింది. దేశంలోని విభిన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ దేశం ఐక్యంగా ఉండేటట్లు చేయటము, ఈనాటి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలలాగా కాకుండా వార్తల్లో ఖచ్చితత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం రేడియోకే చెల్లు. వరదలు, తుఫాన్లు, సునామీలు, కరోనాలు, భూకంపాలు వచ్చినప్పుడు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా ఇప్పుడు రేడియోనే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేది. కీలక సమాచారం ఇచ్చి వేలాది ప్రాణాలను, విలువైన ఆస్తులను కాపాడటంలో తోడ్పడింది రేడియో. 2004 డిసెంబర్ 26న వచ్చిన భయంకరమైన సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే ఆ సమయంలో ఆకాశవాణి తప్పిపోయిన వారి గురించి సందేశాలు ప్రసారం చేసింది, కుటుంబ సభ్యులను కలిపింది, సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రక్షణ బృందాల సమాచారం ఇచ్చి దాదాపు 13,000 మందికి సంబంధించిన వారి కుటుంబాలను వాళ్లతో కలిపింది. విశాఖలో 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ సందర్భంగా ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ప్రజలను అలర్ట్ చేసింది. గాలి వేగము, వర్షము, సముద్ర అలల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వేలాది మందిని కాపాడింది, ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా చేసింది. 2015లో చెన్నై కడలూరు ప్రాంతాల్లో భారీ వరదల సమయంలో అత్యవసర కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆహారం, మందులు, తాగునీరు ఎక్కడెక్కడ దొరుకుతాయో, ఆసుపత్రుల రిలీఫ్ క్యాంపులు వివరాలు ప్రసారం చేశాయి. ఇది భారతదేశంలో తొలి అత్యవసర రేడియో సేవలలో ఒకటిగా నిలిచింది. అలాగే 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా రక్షణ మార్గాల గురించి ఎక్కడెక్కడ రోడ్లు మూసివేశారు, హెలికాప్టర్ల సమాచార శిబిరాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా 24 గంటలు ప్రసారం జరిగాయి. అలాగే 2021లో వచ్చిన కరోనా సమయంలో కూడా చాలా విలువైన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచింది. కేవలం వార్తలు, వినోద కార్యక్రమాలే గాక మన సంస్కృతిని ప్రతిఫలింపజేసే లలిత కళలను, మన ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అందిస్తాయి. సమాజానికి కావలసిన విషయాలన్నింటినీ గత 90 ఏండ్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రేడియో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ వస్తూ ఉంది. దీని ద్వారానే అనేక మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. విశ్వసనీయమైన నేస్తంగా రేడియో నేటికి మిగిలి ఉంది.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు. మీ అనుబంధాన్ని ఈరోజు మా కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి రేడియోతో మీకున్న అనుబంధాన్ని కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరికీ వినిపించినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, ఇక వింటున్న శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం శ్రీ ఎస్డివి అజీజ్ అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారులతో పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. వార్తల వివరాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. వీటి కోసం సుమారు 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో 824,00,000 మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ
1: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ LMT.
0: అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు 5 నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైపూర్కు చెందిన 3, గురుగ్రామ్కు చెందిన 1, నాసిక్ చెందిన 1 ఈ 5 నిందితులతో పాటు పలువురు ఇతర అనుమానితులను సిబిఐ ప్రస్తుతం విచారిస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు అరెస్టుల సందర్భంగా నేరానికి సంబంధించిన పలు సామాగ్రి, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్తో కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటోంది. కాగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను నిన్న రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఏఐడిసి విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఇప్పటికే పలు సభ్య దేశాల మంత్రులు భారత్ చేరుకున్నారు. అందులో చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకన్నా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలు ఉన్నారు.

0: వీరందరూ జైశంకర్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సమావేశం అనంతరం వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా గత కొంతకాలంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు వృధా ఖర్చులు తగ్గించుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ల సంఖ్యను సగానికంటే తక్కువకు కుదించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా ఇతర కీలక నాయకులు కూడా తమ అధికారిక భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రికసిగం టీవీకే ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈరోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే పార్టీ సభా కార్యకలాపాలు జరుగుతుండగా వాకౌట్ చేసింది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, విసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ను ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85.20% మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 కాగా బాలుల ఉత్తీర్ణత శాతం 82.13% ఉందని తెలిపింది. 17,000 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేయగా 94,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 15వ తేదీన యుఏఈ చేరుకుంటారని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,559 వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 49 లాభంతో 74,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33 లాభపడి 23,412 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.71 రూపాయలుగా ఉంది. రాయ్పూర్ వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 6 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అందులో ఏ పాట కావాలి?
1: పచ్చని చిలకలు చూడండి,
0: నిజంగా ప్రకృతిలో చిలుకలు చాలా మంచివి కదండి.
1: నిన్ను చావు సార్
0: మన
1: నిన్న
0: మనసు చెప్పండి.
1: అప్పుడే బాగుండే కదా చిలకలు, లేదు అందరూ ధ్యానం లేదు.
0: నిజంగా ప్రకృతే రమణీయంగా ఉంటే మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది కదా.
1: రావు సార్ ఆ పలుకులు అర్థం.
0: ఓకే అండి, మరి మంచి పాట మీకోసం
1: కోరుతున్నట్టు
0: చెప్పండి.
1: నాగలేశ్వరమ్మ రఘుపతి శరణ్ చేసి విశ్వేశ్వరయ్య.
0: ఓకే అండి, మరి మీ అందరి కోసం పాట వినిపిస్తున్నాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.
1: గుడ్ నైట్ సార్.
0: గుడ్ నైట్ అండి.

0: హలో కన్నుల ఎఫ్ఎం అండి.
1: సార్ నమస్కారం.
0: నమస్తే అండి, మీ పేరేంటి, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ మాది నెమిలకల్ సార్, ఇది ఖలీల్ సార్.
0: మీ పేరు ఖలీల్ గారా?
1: అవును సార్, ఇక్కడ పెద్ద కడర్ మండలం ఆదోని.
0: ఖలీల్ గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నా సార్?
0: బాగున్నామండి. రేడియో బాగా వినిపిస్తుందా మీకు?
1: ఫుల్ సార్ బాగా సార్, డైలీ రేడియో ఎక్కడ సార్?
0: చాలా సంతోషం అండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: మీ పేరేం సార్?
0: సత్యనారాయణ అండి.
1: చాలా రోజులేం సార్ మీ పేరు ఇల్లా ఇప్పుడు.
0: అవునండి, చెప్పండి ఏ పాట వినిపించమంటారు
1: సార్? ఏదో ఒక పాట సార్ మీరు.
0: ఏదో ఒక పాట అయ్యాలా?
1: అవును సార్.
0: ఓకే, రేడియో వింటుంటారు బాగా అయితే.
1: అవును సార్. కాదు సార్,
0: చెప్పండి.
1: మా మంత్రాలం బాలనారెడ్డి భీమా ఫ్యామిలీ మొత్తం రెడీ సార్.

0: చెప్పండి.
1: భీమా ఫ్యామిలీ గురించి మొత్తం మీ పాట సార్.
0: ఓకే అండి, మరి మీకోసం ఓ మంచి పాట వేయడానికి ప్రయత్నిస్తాము.
1: అదే సార్ సార్
0: చెప్పండి.
1: అదే మా మంత్రులమ్మ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గురించి అందరికీ అభిమానులకు అందరికీ పాట కావాలి సార్.
0: ఓకే అండి, మరి మీకోసం మీరు అడిగిన పాట, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. నమస్తే అండి.
1: చాలా సందర్భం మీరు చాలా రోజు మీది ఇప్పుడు కలిసే కలిసే సార్ సంతరం పెడతాం మీరు మాట్లాడక.
0: అవునండి.
1: అవును నారాయణ సార్.
0: ఓకే అండి, మరి మీకోసం
1: రైట్ సార్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో,
1: హలో
0: నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి
1: సార్? సార్
0: మాట్లాడుతున్నారు?
1: నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్, చెప్పండి మీ పేరేంటి.
1: ప్రసాద్ సార్, గద్వాల నుంచి మాట్లాడుతున్నాను.
0: ప్రసాద్ గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి, చెప్పండి.
1: మా అమ్మాయి ఒక 3 డేస్ నుంచి కాల్ చేస్తాను సార్, మాట్లాడతారంట ఒకసారి.
0: ఇవ్వండి ఇవ్వండి,
1: మాట్లాడండి.
0: హలో,
1: మాట్లాడండి సార్. మాకు RX 100లో
0: ఆ సినిమా లేదండి.
1: పిల్లారా అనే సాంగ్ కావాలి.
0: ఆ సినిమా లేదండి, వేరేదైనా.
1: బొమ్మరిల్లు సినిమాలో ఏదైనా ఒక సాంగ్.
0: ఓకే, రేడియో వింటుంటారా బాగా?
1: బాగా వింటున్నాం సార్. కొత్త రేడియో తెచ్చా.

0: అంటే డేస్ అయింది.
1: ఓకే
0: అంటే
1: ఓకే.
0: కొంచెం సిటీ లైఫ్ అలవాటు పడి మనం అంతా యూట్యూబ్ లో అవన్నీ చూస్తున్నాం. నాకు బాగా గుర్తొచ్చినప్పుడు బాగా వినేవాన్ని అనమాట.
1: ఓకే, అంటే
0: అండ్
1: మరి ఆ జ్ఞాపకాలు
0: ఒకసారి.
1: గుర్తు చేసుకుంటున్నారు.
0: అవును సార్.
1: ఓకే ఓకే అండి. ఓకే, మరి మీకోసం ఓ మంచి పాట.
0: ఓకే సార్,
1: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే.
0: ఓకే సార్, నమస్తే.

0: హలో కట్ల ఎఫ్ఎం అండి,
1: హలో సార్,
0: నమస్తే
1: నమస్తే
0: అండి.
1: సార్.
0: మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: షరీఫ్ నగర్ నుంచి సార్, రాజు.
0: రాజు గారు బాగున్నారా?
1: బాగున్నా సార్, మేము బాగున్నారా సార్.
0: బాగున్నామండి. చెప్పండి రాజు గారు, ఏ పాట వినిపించమంటారు?
1: కొండవీటి రాజాలు ఏదైనా సాంగ్ ఏంటి సార్?
0: రేడియో వింటుంటారా?
1: అవును సార్, పాటలు వార్తలు అన్నీ వింటుంటాం సార్.
0: ఓకే అండి.
1: సార్
0: అందులో
1: మీకు గుడ్ నేమ్ సార్?
0: సత్యనారాయణ అండి.
1: సత్యనారాయణ.
0: ఓకే అండి. అందులో ఏ పాట కావాలి?
1: ఏదన్నా పాట ఏం సార్?
0: ఓకే అండి, మరి మీకోసం ఓ మంచి పాట.
1: ఓకే,
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు మధ్యన నుంచి కాటగిరి ధర్మరాజు.
0: ధర్మరాజు గారు బాగున్నారా?
1: బాగున్నారు సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నామండి. చెప్పండి ధర్మరాజు గారు, ఏ పాట వినిపించమంటారు?
1: యూజ్ చేసిన మనుషులు సార్.
0: అందులో ఏ పాట కావాలి? అదే, అందులో ఏ పాట కావాలి?
1: విన్నారా అలాంటి వేణుగానం?
0: నిజంగా వేణుగానం వింటే మనసు పరవశించిపోతుంది, అంతేనా?
1: అవును సార్.
0: చాలా మధురంగా ఉంటుంది.
1: అవును సార్, చాలా బాగుంటుంది.
0: నిజంగా మంచి పండితులు వాయిస్తుంటే అసలు మైమరచిపోతాం.
1: అవునవును సార్. నేను అందుకని కొన్ని నోట్ చేసుకుంటాను సార్. కొన్ని పాటలు
0: సిరివెన్నెల సినిమా పాట విన్నప్పుడు చాలా మధురంగా ఉంటుంది అట్లా. ఓకే ఓకే, మరి మంచి పాట అడిగారు. మరి మీకోసం చెప్పండి. ఓకే అండి, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.
1: థ్యాంక్ యూ.
0: నమస్తే.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో,
0: నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రఫీక్ అండి.
0: రఫీక్ గారు ఎక్కడి నుంచి అండి?
1: కర్నూల్ అండి.
0: చెప్పండి రఫీక్ గారు, రేడియో వింటుంటారా?
1: అవును సార్.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: పాండురంగ మార్చం అండి.
0: అందులో ఏ పాట కావాలి?
1: అమ్మాని గెలిచి నాలుగు.
0: ఘంటసాల గారిది. ఓకే అండి, మరి మీకోసం రెడీన పాట. రేడియో వింటుంటారు బాగా అయితే, పాటలు ఒక్కటేనా?
1: పాటలు అన్నీ వింటామండి.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను బిజినెస్ చేస్తాను.
0: బిజినెస్? ఓకే అండి, మరి మీకోసం మీరు అడిగిన పాట. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కొరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తున్నాం. ఈరోజు కాల్ తగిలిన శ్రోతలు కాస్త విరామాన్ని పాటించి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఈరోజు ఏకచిత్రగానంలో శ్రీ క్రియేషన్స్ వారి రాధా గోపాలం చిత్రం నుంచి పాటలు వింటారు. గానం మురళీధర్, చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత, కల్పన బృందం. సంగీతం మణిశర్మ. వినండి శ్రీ క్రియేషన్స్ వారి రాధా గోపాలం చిత్రం నుంచి పాటలు.

అహో విశ్వ ప్రేమ ప్రభా దివ్య సౌందర్య మాధుర్య సౌశీల్య సాఫల్య సౌగుణ్య లావణ్య సమ్మోహిని, నాకు అర్ధాంగిగా నీవు భూలోకము చేర విభ్రాంత దిగ్భ్రాంత సుస్వాగతం బిచ్చి.

శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఏకచిత్రగానంలో శ్రీ క్రియేషన్స్ వారి రాధా గోపాలం చిత్రం నుంచి పాటలు వింటున్నారు. రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో

0: రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ వారి ఆది చిత్రం నుంచి పాటలు వింటారు. ఇప్పుడు వినండి శ్రీ క్రియేషన్స్ వారి రాధాగోపాలం చిత్రం నుంచి మరికొన్ని పాటలు.
1: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
2: బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్క.

మీరు ఇంతవరకు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఏక చిత్రగానంలో శ్రీ క్రియేషన్స్ వారి రాధాగోపాలం చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం మురళీధర్, చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత, కల్పన బృందం, సంగీతం మణిశర్మ. రేపు రాత్రి 10 గంటలకు ఏక చిత్రగానంలో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ వారి ఆది చిత్రం నుంచి పాటలు వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

జేవి రాఘవులు సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ వాణి జయరం పడిన ఆరుద్రగీతం విన్నారు. చిత్రం శివమెత్తిన సత్యం. అలనాటి మధురగీతల కార్యక్రమంలో తర్వాత ఉండండి. కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల సుశీల పడిన ఆత్రేయ గీతం. చిత్రం తేనె మనస్సులు.

నిత్యానందం సంగీత సారథ్యంలో ఘంటసాల సుశీల పడిన ఆరుద్రగీతం విన్నారు. చిత్రం శ్రీమతి అలనాటి మధురగీతల కార్యక్రమంలో తర్వాతనండి సుమంగళి చిత్రం నుంచి ఘంటసాల సుశీల పడిన ఈ పాట సంగీతం కెవి మహాదేవన్.

మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో ఘంటసాల పాడిన పాట విన్నారు. చిత్రం సిరి సంపదలు అలనాటి మధురగీతల కార్యక్రమంలో తర్వాత వెళ్ళి శారద చిత్రం.

0: చెవులు వినేస్తా.
1: ఇంకేం చేస్తారు?
0: గుంప చెప్పేస్తా.
1: తరువాత

వి కుమార్ దర్శకత్వంలో, సంగీతంలో పిఠాపురం సుశీల పడిన రాజశ్రీ గీతం విన్నారు. చిత్రం సంబరాల రాంబాబు. అలనాటి మధుర గీతల కార్యక్రమంలో చివరిగా వినండి ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో జికిత కలిసిపడిన సముద్రాల జూనియర్ గీతం. చిత్రం శాంతి నివాసం.

మీరు వింటూనే పాటుతో ఈనాటి అలనాటి మధుర గీతల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కరుణ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.